ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం శ్రోతలకు శుభోదయం. శక సంవత్సరం 1948 ఆశ్వయుజ మాసం 5వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం సెప్టెంబర్ నెల 27వ తేదీ ఆదివారం. 100.2 మెగా హెడ్స్ ఎఫ్ఎం పై ఇంకా ప్రసార భారతి న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ పై ఈ అలటి ప్రసారాలు ప్రారంభం. ఆకాశవాణి సమయం 5 గంటల 55 నిమిషాలు దాటి 45 సెకండ్లు అవుతున్నది.

ಆಕಾಶವಾಣಿ ಆದಿಲಾಬಾದ್ 1.8 FM ಮನಸ್ಸು ನಿಂದ ಪ್ರಾರ್ಥನಾ ಭಕ್ತಿ ಸಂಗೀತ ಕಾರ್ಯಕ್ರಮ ఈ కార్యక్రమంలో శ్రీరామ రక్ష స్తోత్రం క్రైస్తవ భక్తి గీతాలు ప్రసారమవుతాయి. కార్యక్రమంలో ముందుగా లేనురి శ్రీరామ రక్ష స్తోత్రం.

ఇప్పటిదాకా మీరు క్రైస్తవ భక్తి గీతాలు విన్నారు. ఇంతటితో ఈ అలటి ప్రార్థన భక్తి సంగీత కార్యక్రమం సమాప్తం. తిరిగి రేపొద్దుల 6:10 ప్రసారమయ్యే ప్రార్థనా కార్యక్రమంలో శివభక్తి గీతాలు వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా ఇయాలటి కార్యక్రమాలు. ఇప్పటి సంధి అయితే రాత్రి 11:00 ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలను తెలుసుకుందాం. ప్రత్యేక ప్రాయోజిత కార్యక్రమాలు, ప్రసంగాలు, ముచ్చట్లు, పరిచయాలు, ఇంకా కథా కదంబం, సినీ, జానపద సంగీతం, ఇట్లా తీరొక్క కార్యక్రమాలతో ఇలా మిమ్మల్ని అలరించబోతున్నది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. ముందుగల్లా ఇయలటి ప్రత్యేక ప్రసారాంశం. ఇయల పొద్దుల 11:00 మన్ కీ బాత్. దేశ ప్రధాని గౌరవ నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే కార్యక్రమం మన్ కీ బాత్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ఈ పొద్దుల 11:00 రిలీ అవుతుంది. ఆ వెంటనే మన్ కీ బాత్ కార్యక్రమ తెలుగు అనువాదం మనసులోని మాట ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలీ అవుతుంది. ఈ మనసులోని మాట కార్యక్రమం మళ్ళొకసారి రాత్రి 8:00 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలీ అవుతుంది. ఇది ఇయలటి ప్రత్యేక ప్రసారాంశం. ఇక ఈ అల్లటి పొద్దుటి పూట కార్యక్రమాల వివరాలు తెలుసుకుందాం. ఈ పొద్దుగా 7:30 ప్రసారమయ్యే అమ్మటాల సంగతుల కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమ రథ సారథి కొండా లక్ష్మణ్ బాపూజీ, రచయిత చిత్రకారుడు తెలంగాణ సారస్వత పరిషత్ సభ్యుడు సామల రాజవర్ధన్ ప్రసంగం, ఇంకా డోక్రా కాస్టింగ్ గురించి సౌరభ్ భట్ ప్రసంగం ప్రసారమవుతుంది ఈ అల్లటి అంబటాల సంగతుల కార్యక్రమంలో. పొద్దుగా 8:30 పుస్తకంతో చక్కటి తెలుగు సాహిత్య రచనలను వినిపించే ఈ కార్యక్రమంలో సంగీత సౌరభాలు, పుస్తక ధారావాహిక పఠనం 32వ భాగంలో, కేసర్బాయి కేర్కర్ గురించిన విశేషాలు 2వ భాగం వింటారు రచన పఠనం సామల రాజవర్ధన్. ఇక పొద్దుమట్ల 5:30 సంబురం చిన్నపిల్లల కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణం వినాయక్ చౌక్ లోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాల విద్యార్థులు పాల్గొన్న కదంబ కార్యక్రమం వింటారు. పొద్దుమట్ల 6:20 పల్లె పదాలు జానపద సంగీత కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణానికి చెందిన కట్టకిష్టయ్య బృందం పాడిన పరమేశ్వరయ్య భజనలు మొదటి భాగం, ఇంకా జైనత్ మండలం దీపాయిగూడ గ్రామానికి చెందిన సామబాపురెడ్డి బృందం పాడిన నాగదాసు భజనలు ప్రసారమవుతాయి. రాత్రి 7:00 ఇల్లు

ధరల కార్యక్రమంలో పత్తి పంటలో సూక్ష్మధాతు లోపాలు నివారణ గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ వై ప్రవీణ్ కుమార్ తో ముచ్చట, అదైనాక నాణ్యమైన పంట దిగుబడులకు భూముల యాజమాన్యం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ దాస్ తో ముచ్చట ప్రసారమవుతుంది. రాత్రి 9:30 కథనం ఉత్తమ తెలుగు కథా సాహిత్యాన్ని వినిపించే ఈ కార్యక్రమంలో సత్యం శంకరం మంచివారి అమరావతి కథలు సంపుటి నుంచి బంగారు దొంగ, పుణుకుల బుట్టలో లచ్చితల్లి కథలు ప్రసారమవుతాయి. చదివినది వేమూరి సాధన. 9:45 ఇగ ఈ నుండిలో ఎనకటి గ్రామ పాలన గురించి నిర్మల్ జిల్లా సారంగపూర్ గ్రామానికి చెందిన విశ్రాంత ఆర్టీసీ కండక్టర్ కర్ణం కిషన్ రావుతో దినేష్ పెట్టిన ముచ్చట ప్రసారమవుతుంది. 10:20 రేడియో మాణిక్యాలులో శిశువు జాషువా పద్యాలు ప్రసారమవుతాయి ఘంటసాల గళంలో. రాత్రి 10:00 జపాన్లో జరగనున్న 20వ ఆసియా క్రీడల రోజువారీ ముఖ్యాంశాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి. ఇవే కాకుండా వినోదాన్ని పంచే సరదా సినీ గీతల కార్యక్రమాలు సింగిడి మాట చెప్పండి పాటయ్య నుండి హుషారు ప్రసారమవుతాయి. ఇవి ఇయలటి కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 6:45 అవుతున్నది. మరికొంచెంసేపట్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి, సంస్కృతంలో వార్తలు 6:55 ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఆసియా క్రీడల్లో స్వర్ణాలు సాధించి భారత మహిళల పురుషుల కబడ్డీ జట్లు దేశానికి గర్వకారణంగా నిలిచాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష నెరవేర్చడంలో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ విశేష కృషి చేశారని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. సమగ్ర రక్షిత తాగునీటి పథకాల నిర్వహణను మరింత పటిష్టపరచాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. వార్తల వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి దూరదర్శన్ నెట్వర్క్ అంతటా న్యూస్ ఆన్ ఏఐఆర్ .gov.in వెబ్సైట్, న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే న్యూస్ ఆన్ ఏఐఆర్, డిడి న్యూస్, పిఎంఓ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసారం ముగిసిన వెంటనే ఆకాశవాణి ఈ కార్యక్రమాన్ని ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తుంది. ఆసియా క్రీడల్లో టైటిల్ నిలబెట్టుకుని ఇరాన్పై ఉత్కంఠభరిత విజయంతో భారత మహిళల కబడ్డీ జట్టు దేశానికి గర్వకారణంగా నిలిచిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. స్వర్ణ పథకాన్ని కైవసం చేసుకున్న మహిళల కబడ్డీ జట్టుకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు. క్రీడాకారిణులు ప్రదర్శించిన ధైర్యం, సమిష్టి కృషి, పదునైన ఆటతీరు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఉన్నాయని ప్రశంసించారు. పురుషుల జట్టు కూడా ఉత్కంఠభరిత విజయం సాధించి మరో స్వర్ణ పథకాన్ని సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. దేశంలో సరళీకృత ఆర్థిక విధానాలతో పాటు తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష నెరవేర్చడంలో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ విశేష కృషి చేశారని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ విప్రో సర్కిల్లో మన్మోహన్ సింగ్ స్మారక పార్క్ విగ్రహాన్ని ఆయన 94వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి నిన్న ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ,
1: ఈ దేశాన్ని ప్రపంచంలో 3వ ఆర్థిక వ్యవస్థగా నిలబడడానికి చట్టాలు, శాసనాలు, రాజ్యాంగ సవరణలు చేసిన గొప్ప వ్యక్తికి అద్భుతమైన గుర్తింపు, వారి జ్ఞాపకార్థం ఢిల్లీలో ఉండాలి. వారిని గౌరవించడం అంటే మన జాతిని మనమే గౌరవించుకున్నట్టు. భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా అందించే బాధ్యత ప్రభుత్వాలకు ఉండాలి. 60 సంవత్సరాల సుదీర్ఘ ప్రజల యొక్క పోరాటం, చాలా మంది త్యాగాల ఫలితం ఈ తెలంగాణ రాష్ట్రం. ఈ స్వప్నం శాశ్వతం చేసింది శ్రీమతి సోనియా గాంధీ గారు, సహకరించింది డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు.
0: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ ప్రక్రియలో నోటీసులు అందుకున్న ఓటర్ల ఏళ్లకు బూత్ లెవెల్ అధికారులు స్వయంగా వెళ్లి అవసరమైన పత్రాలను సేకరించి సంబంధిత వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని భారత ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ అధ్యక్షతన ఎన్నికల సంఘం సమావేశం ఢిల్లీలో నిన్న నిర్వహించారు. ఈ సమావేశంలో ఎన్నికల కమిషనర్లు ఎస్ఎస్ సంధు, వివేక్ జోషి పాల్గొన్నారు. సమావేశం వివరాలను ఎన్నికల సంఘం వెల్లడిస్తూ, నోటీసులు అందుకున్న ఓటర్లు విచారణ కోసం ప్రభుత్వ కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేదని తెలిపింది. ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ఆన్లైన్ విచారణ నిర్వహించాలని పేర్కొంది. నైట్ షెల్టర్లలో నివసించేవారు, కార్మికులు, పేదలు, నిరాశ్రయుల కోసం జిల్లా ఎన్నికల అధికారులు తగినన్ని సహాయ కేంద్రాలు, ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఇప్పటికే 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో సర్ పూర్తయిందని, జాబితాలో పేరు లేని అర్హులు, యువత, తొలిసారి ఓటర్లు ఫామ్ 6 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్, ఎన్నికల కమిషనర్లు ఎస్ఎస్ సంధు, వివేక్ జోషి కలిసి ఏకగ్రీవంగా ఇచ్చిన వివరణ రాజ్యాంగ సంస్థల సమగ్రతను, విశ్వసనీయతను మరోసారి స్పష్టం చేస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ అంశంపై నెలకొన్న అపోహలకు తెరదించిందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు సంబంధించిన నిర్ణయాలు సమిష్టిగా, సంస్థాగత విధి విధానాలకు ఖచ్చితంగా పాటిస్తూ తీసుకుంటారన్నారు. స్వల్పకాలిక రాజకీయ ప్రయోజనాల కోసం భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ఎన్నికల ప్రక్రియలపై ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు దురదృష్టకరమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: గడిచిన వారం రోజుల్లో జరిగిన జాతీయ వార్తా విశేషాలను తెలియజేసే ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం వార్తావాహిని ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: ప్రభుత్వ ఉద్యోగుల్లో సామర్థ్య నిర్మాణం, పరిపాలనా నైపుణ్యాల పెంపు లక్ష్యంగా ప్రారంభించిన మిషన్ కర్మయోగి కార్యక్రమ దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ కార్యశాల ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో జరగనుంది. సాధనా శృంఖలా పేరిట ఈ నెల 29-30 తేదీల్లో బిఆర్ అంబేద్కర్ కళావేదికలో ఈ సదస్సును నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఒడిశా, పుదుచ్చేరి రాష్ట్రాలకు చెందిన అధికారులు పాల్గొననున్నారు. 29వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సదస్సును ప్రారంభించనున్నారు. కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ సదస్సుకు హాజరుకానున్నారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల ఉన్నతాధికారులు, మిషన్ కర్మయోగి ప్రతినిధులు కార్యక్రమంలో ప్రసంగించనున్నారు. మిషన్ కర్మయోగిలో భాగంగా ప్రభుత్వ శిక్షణ సంస్థల సామర్థ్యం పెంపు, ఉద్యోగుల నైపుణ్యం పెంపు అంశాలపై ఈ సదస్సులో చర్చించనున్నారు. గ్రామీణ ప్రాంతాలకు సురక్షితమైన తాగునీటిని నిరంతరాయంగా అందించేందుకు సమగ్ర రక్షిత తాగునీటి పథకాల నిర్వహణ, పర్యవేక్షణను మరింత పటిష్టపరచాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా మంగళగిరి క్యాంపు కార్యాలయంలో సమగ్ర రక్షిత తాగునీటి పథకాల నిర్వహణపై గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులతో ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. తాగునీటి పథకాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రజారోగ్యానికి సంబంధించిన అంశాలలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించరాదని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 512 సమగ్ర రక్షిత తాగునీటి పథకాల ద్వారా 11,221 నివాస ప్రాంతాలకు తాగునీటి సరఫరా జరుగుతోందని, సుమారు 1,65 లక్షల మంది ప్రజలు ఈ పథకాలపై ఆధారపడుతున్నారని తెలిపారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో సెంట్రల్ లైటింగ్, సీసీ రోడ్లను ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తెనాలి వంటి పట్టణాల్లో అపార్ట్మెంట్లు అధికమవడంతో జనసాంద్రత పెరిగిందన్నారు. భవిష్యత్తులో పెరగనున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని అవసరాలకు తగినట్లుగా మౌలిక వసతులు కల్పిస్తామని మంత్రి పేర్కొంటూ,
3: తెనాలి పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా రోడ్లు విస్తరించడమే కాకుండా భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని కంప్లీట్ గా సిమెంట్ రోడ్ల నిర్మాణం అనేది ప్రారంభించాం. అది తప్పకుండా భవిష్యత్తులో మనకి బురిపాలెం వరకు తీసుకెళ్లే విధంగా రింగ్ రోడ్ లాగా మనం రూపొందించాలనే ఆలోచనతో 20,20,000 రూపాయలతో ఈ రోడ్ ని నిర్మాణం ఈ రోజు పూర్తి చేసుకున్నాం. ఖచ్చితంగా వాళ్ళకి అందించాల్సిన మౌలిక సదుపాయాలు మన తెనాలి మున్సిపాలిటీ నుంచి తప్పకుండా అందిస్తాం.
0: యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరం జిల్లా కేంద్రంలో నిన్న నిర్వహించిన మెగా జాబ్ మేళాను మంత్రి ప్రారంభించారు.

0: ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా సుదీర్ఘ ప్రణాళికతో పెద్ద ఎత్తున పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకువస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికే 24 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతో అనేక పరిశ్రమలు రాష్ట్రానికి తీసుకొచ్చినట్లు చెప్పారు. రాష్ట్రంలో యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని పేర్కొంటూ,
1: ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అనేది రాష్ట్రాన్ని కల్పించాలని 20 లక్షల ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తామని మాట ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది. రాష్ట్రంలో పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ తీసుకొస్తున్నాం, ఐటీ ఇండస్ట్రీస్, మ్యానుఫాక్చరింగ్ ఇండస్ట్రీస్, పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్, ఫార్మసీ ఇండస్ట్రీస్, బయోటెక్నాలజీ ఇండస్ట్రీస్, ఇలా అనేక సెక్టర్స్ లో క్లోజ్ టు అబౌట్ 24 లక్షల కోట్ల ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ద లాస్ట్ 27 మంత్స్ తీసుకొచ్చాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఆసియా క్రీడల్లో స్వర్ణాలు సాధించి భారత మహిళల పురుషుల కబడ్డీ జట్లు దేశానికి గర్వకారణంగా నిలిచాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చడంలో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ విశేష కృషి చేశారని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. సమగ్ర రక్షిత తాగునీటి పథకాల నిర్వహణను మరింత పటిష్టపరచాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. अथ वार्ताः. प्रधानमन्त्री नरेन्द्र मोदी अद्य प्रातः 11 वादने आकाशवाणीतः मन की बात इति कार्यक्रमे स्वीयं मनोगतं प्रकटयिष्यति. मासिकस्यास्य आकाशवाणी कार्यक्रमस्य एतत् 38वां संस्करणं भविष्यति. आकाशवाण्याः दूरदर्शनस्य च सर्वाभिः वाहिनीभिः अस्य कार्यक्रमस्य प्रसारणं भविष्यति. अयं हि कार्यक्रमः आकाशवाणी वार्ता विभागस्य अन्तर्जालपटले www.newsonair.gov.in इत्यत्र अपि च न्यूज़ ऑन एआईआर इति चलदूरभाषीये तन्त्रांशे अपि उपलब्धो भविष्यति. आकाशवाणी दूरदर्शन वार्ता प्रधानमंत्री कार्यालय सूचना प्रसारण कार्यालयानां यूट्यूब वाहिनीभिः अपि अस्य कार्यक्रमस्य साक्षात् प्रसारणं भविष्यति. हिंदी भाषायां प्रसारणस्य पश्चात् अस्य प्रसारणं आकाशवाण्याः क्षेत्रीयासु भाषासु अपि भविष्यति. निर्वाचनायोगः पुनः उक्तवान् यत् सर्वेषां राज्यानां तथा केन्द्रशासितप्रदेशानां कृते निर्गमितानां मतदातृसूचीनां विशेषगहनसंशोधनस्य SIR इत्यस्य निर्णयः सर्वसम्मत्या स्वीकृतः आसीत्. नवदिल्ल्यां वार्ताहरान् सम्बोधयन् वार्ताहरविभागस्य महानिदेशकः आशीष गोयलः अवदत् यत् ह्यः आयोगस्य सभा अभवत् यत्र मुख्य निर्वाचनायुक्तः ज्ञानेश कुमारः, निर्वाचनायुक्तः सुखबीर सिंह संधु, विवेक जोशी च उपस्थिताः आसन्. सः अवदत् यत् बिहारतः आरभ्य सर्वेषां राज्यानां केन्द्रशासितप्रदेशानां च कृते गतवर्षस्य जून मासस्य 24वें दिनाङ्के प्रसारितस्य SIR इत्यस्य आदेशः आयोगस्य सर्वसम्मत्या अनुमोदनेन प्रसारिता अभवदिति. निर्वाचनायोगः अवदत् यत् BLO इति बूथस्तरीय अधिकारिणः तेषां गृहेषु गच्छन्ति ये वर्तमानस्य विशेषगहनसंशोधनस्य SIR इत्यस्य समये सूचनाः प्रदत्तवन्तः तेषाम् आवश्यकपत्राणि सङ्गृहीतुम्. तदनन्तरं BLO इत्येते ECI नेट इत्याख्ये पटले प्रलेखान् प्रेषयिष्यन्ति. भारतं सर्वान् पक्षान् संयमम् आचरितुं कष्टं न्यूनीकर्तुं नागरिकान् रक्षणं सुनिश्चेतुं वर्तमानयुद्धेषु ऊर्जायाः वाणिज्यस्य अविरामप्रवाहं च सुनिश्चेतुम् आहूतवान्. गतरात्रौ न्यूयॉर्क नगरे संयुक्तराष्ट्रसंघस्य सामान्य सभां संबोधयन् विदेशमंत्री डॉक्टर एस जयशंकरः अवदत् यत् युद्धानां परिणामाः प्रत्यक्ष

0: अधिकतया युद्धे संलग्न राष्ट्राणां समीपेभ्यः बहुदूरं यावत् अनुभूताः भवन्ति. सः अवदत् यत् वैमनस्येन वैश्विकसुरक्षा निरन्तरं प्रभाविता भवति, प्रगतिः सङ्किता भवति, तथा च तस्य समीपस्थप्रदेशेभ्यः बहुदूरं यावत् विकासः मन्दः भवति. सः अवदत् यत् विशेषतः खाद्य ऊर्जा सुरक्षादि क्षेत्रेषु स्थितिं परिष्कारयितुं भारतं सर्वविधसाहाय्यं कर्तुं तत्परः अस्ति. वित्तमन्त्रालयः अघोषयत् यत् ग्राहकेभ्यः सौलभ्यं प्रदातुम् अद्य सर्वे सार्वजनिकक्षेत्रस्य बैङ्कसंस्थाः, ग्रामीणबैङ्कसंस्थाः च उद्घाटिताः भवन्ति. मन्त्रालयः अवदत् यत् युनाइटेड फोरम ऑफ बैंक यूनियंस इत्यनेन अस्मिन् मासे 28 30 दिनांक पर्यन्तम् आहूताः प्रस्तावित त्रिदिवसीय राष्ट्रव्यापी बैंक प्रदर्शनस्य दृष्ट्या एतत् निर्णयः स्वीकृतः. पुरुष क्रिकेट क्रीडायां भारत वेस्ट इंडीज दलयोः मध्ये तिसृणां क्रीडा श्रृंखलायाः प्रथम एकदिवसीय अन्तर्राष्ट्रिय क्रीडा अद्य तिरुवनन्तपुरम नगरस्य ग्रीन फील्ड अन्तर्राष्ट्रिय क्रीडांगणे भविष्यति. क्रीडा अपराह्ने 2 आरभ्यते इति वार्ताः.
1: आकाशवाणी నల్గొండ జిల్లా సమాచార లేఖ వింటారు. నివేదిక అందిస్తారు శ్రీ జి రామకృష్ణ.
2: నల్లగొండ జిల్లా నకిరేకల్లో ఇటీవల పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాదాపు 345 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన 12 అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ముందుగా 32 కోట్ల రూపాయలతో నిర్మించిన నకిరేకల్ 100 పడకల ప్రాంతీయ ఆసుపత్రిని ప్రారంభించారు. నకిరేకల్ మినీ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో 200 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్తో పాటు మండల కార్యాలయాల భవన నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక పాలన కొనసాగిస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. నాగార్జున సాగర్ ఆయకట్టుకు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో బీఆర్ఎస్ చేపట్టిన మహాధర్నాలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ ధర్నాలో రైతులనుద్దేశించి ఆయన మాట్లాడుతూ, వ్యవసాయం రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ప్రజల ముందు ఉంచాలనే ఉద్దేశంతోనే ధర్నా చేపట్టామని చెప్పారు. నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ జాతీయ స్థాయిలో మరో ప్రతిష్టాత్మక గుర్తింపు సాధించింది. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ లో భాగంగా నిర్వహించిన వార్డు స్థాయి స్వచ్ఛ వాయు సర్వేక్షణ 2026 దేశవ్యాప్తంగా 130 పట్టణ స్థానిక సంస్థలు పాల్గొనగా నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ జాతీయ స్థాయిలో 2వ ర్యాంక్ సాధించింది. ఢిల్లీలో ఈ నెల 7వ తేదీన జరిగిన కార్యక్రమంలో 20 లక్షల రూపాయల నగదు బహుమతితో కూడిన అవార్డును మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బుర్రి చైతన్య, మున్సిపల్ కమిషనర్ బి వంశీకృష్ణ, 16వ వార్డు కార్పొరేటర్ పెరిక స్వాతి స్వీకరించారు. నల్లగొండ జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలు, కస్తూర్బా పాఠశాలల్లో పోషణ మాసం కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా పౌష్టికాహారం తీసుకోవడం వల్ల తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉంటారని, పౌష్టికాహార లోపం వల్ల జరిగే అనర్థాలను వివరిస్తూ ఐసీడీఎస్ సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు గర్భిణీలు, బాలింతలకు అవగాహన కల్పిస్తున్నారు. ఎల్నీనో పేరు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అవాస్తవాలు చెబుతోందని మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఆరోపించారు. ఎల్నీనో ఎంత అబద్దమో బొగ్గు కొరత కూడా అంతే అబద్దమని అన్నారు. నల్లగొండ జిల్లా కనగల్ మండలంలోని పలు గ్రామాలలో ఎండిన పంట పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానిది నేరపూరిత చర్య అని ఆరోపిస్తూ, నీళ్లొచ్చినా కృష్ణా ఆయకట్టులో పంటలు ఎందుకు ఎండబెడుతున్నారో సీఎం, మంత్రులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. భగవాన్ విశ్వకర్మ జయంతి ఉత్సవాలు నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. జిల్లా కేంద్రంలోని బ్రహ్మంగారి గుట్టపై శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆ దేవాలయం ప్రాంగణంలో విశ్వ బ్రాహ్మణ సేవా సంస్థ ఆధ్వర్యంలో యజ్ఞోత్సవాలు, అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. సెప్టెంబర్ 17 ప్రజాపాలన దినోత్సవం వేడుకలు జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. జిల్లా కేంద్రంలో జరిగిన వేడుకలలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జెండా ఎగురవేశారు. రాష్ట న్యాయ సేవా అధికార సంస్థ ఆదేశాలతో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ నల్గొండ ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీన జిల్లాలోని అన్ని కోర్టు ప్రాంగణాలలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో 12,283 పెండింగ్ ప్రీ లిటిగేషన్ కేసులు పరిష్కారమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 14 లోక్ అదాలత్ బెంచీలను ఏర్పాటు చేసిన ఈ లోక్ అదాలత్ లో 33 సివిల్, 2,813 క్రిమినల్, 68 మోటార్ వాహన ప్రమాద బీమా కేసులు, అలాగే 9,281 ట్రాఫిక్

0: చేశారు. ఎస్ఎల్బిసి సొరంగ మార్గాన్ని 2028 మే నాటికి పూర్తి చేసి జూన్ లో నీటిని విడుదల చేస్తామని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్లగొండలో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, ఎస్ఎల్బిసి టన్నెల్ పూర్తి చేస్తే శ్రీశైలంలో తెలంగాణ వాటా నీటిని నేరుగా వాడుకునే అవకాశం ఉంటుందని, తద్వారా జిల్లాలో చివరి ఆయకట్టుకు కూడా నీటిని అందించవచ్చని అన్నారు.
1: నల్గొండ జిల్లా సమాచార లేఖ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి సమయం 7:05. ఇక తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది బిందు మాధురి. ముందుగా ముఖ్యాంశాలు. ఉగ్రవాదం నుండి తనను తాను రక్షించుకునే హక్కును భారతదేశం వినియోగించుకుంటుందని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ అన్నారు. ప్రత్యేక ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా నోటీసులు జారీ చేసిన వ్యక్తుల ఇళ్లకు బూత్ స్థాయి అధికారులు వెళ్లి అవసరమైన పత్రాలను సేకరిస్తారని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలను పంచుకుంటారు. వినియోగదారుల సౌకర్యార్థం అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఈరోజు తెరిచి ఉంటాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. 2026 ఆసియా క్రీడల్లో విజయం సాధించిన భారత క్రీడాకారులను రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి అభినందించారు. ఇప్పుడు వార్తలు వివరంగా. ప్రపంచవ్యాప్తంగా సంఘర్షణలు కొనసాగుతున్న ఈ సమయంలో అన్ని పక్షాలు సంయమనం పాటించాలని, ఉద్రిక్తతలను తగ్గించాలని, ఇంధన వాణిజ్య ప్రవాహాలకు అంతరాయం కలగకుండా చూడాలని భారతదేశం పిలుపునిచ్చింది. నిన్న రాత్రి న్యూయార్క్లో జరిగిన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ప్రసంగిస్తూ, యుద్దాల పర్యవసానాలు ప్రత్యక్షంగా పాల్గొంటున్న దేశాలకే కాకుండా వాటి సరిహద్దులకు చాలా దూరంలోని దేశాలు కూడా అనుభవించాల్సి వస్తోందని అన్నారు. ఆహార, ఇంధన భద్రత రంగాలలో పరిస్థితిని మెరుగుపరచడానికి ఏదైనా చేయడానికి భారతదేశం సిద్ధంగా ఉందని జయశంకర్ అన్నారు. దీర్ఘకాలికంగా కొనసాగుతున్న రష్యా యుక్రెయిన్ సంఘర్షణ కీలకమైన అంతర్జాతీయ ఆందోళనగా మిగిలి ఉందని మంత్రి అన్నారు. శత్రుత్వాలకు ముగింపాకాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన పిలుపును పునరుద్ఘాటించారు.
1: With cross-border purpose makes it a direct affront to the global order. Governments indulging in such practices must be held accountable. There must be no dilution in our zero-tolerance approach towards terrorism. Its financial aspects, in particular, should be exposed and should be countered.
0: ఉగ్రవాదం నుండి తనను తాను రక్షించుకునే హక్కును భారతదేశం వినియోగించుకుంటుందని జయశంకర్ అన్నారు. సరిహద్దులు దాటి చేసే ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదం ప్రపంచ వ్యవస్థకు ప్రత్యక్ష సవాలు అని ఆయన అభివర్ణించారు. కృత్రిమ మేధ గురించి డాక్టర్ జయశంకర్ మాట్లాడుతూ, దేశాలు తమ జాతీయ ప్రాధాన్యతకు అనుగుణంగా సొంత నమూనాలను, ప్రణాళికలను అభివృద్ధి చేసుకోవాలని అన్నారు. మాతా అమృతానందమయీ చూపించే కరుణ ప్రజలను ఏకం చేస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. కేరళంలోని కొల్లంలో జరిగిన మాతా అమృతానందమయ్యి 73వ జన్మదిన వేడుకల్లో భాగంగా నిర్వహించిన విశ్వ సేవాదినం కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. మాతా అమృతానందమయ్యి ఆశీస్సులతో నషాముక్త భారత్ ఉద్యమం గొప్ప విజయాన్ని సాధిస్తుందని హోంమంత్రి పేర్కొన్నారు. సేవను ఒక లక్ష్యంగా మార్చుకోవడం ద్వారా ఆమె ఆదర్శంగా నిలిచారని, ఇతరులకు సేవ చేయాలనే స్ఫూర్తిని ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు చేరే ఉద్యమంగా ఆమె తీర్చిదిద్దారని మంత్రి తెలిపారు.
2: 10 लाख से ज्यादा वृक्षारोपण, स्वास्थ्य, शिक्षा और आजीविका की भावना और इसके साथ साथ 101 गांवों को पूर्णतया से आत्मनिर्भर बनाने की दिशा में अम्मा ने बहुत बड़ा काम किया है. संयुक्त राष्ट्र के मिलेनियम विश्व शांति सम्मेलन और विश्व धर्म संसद जैसे कई मंचों में हिंदुत्व का, सेवा का संदेश अम्मा ने पहुंचाया.
0: బ్లూ ఎకానమీలో కేరళం రాష్ట్రానికి అపారమైన సామర్థ్యం ఉందని, సహకార రంగం దానిని సద్వినియోగం చేసుకోవాలని అమిత్ షా అన్నారు. కేరళంలోని కుందరాలో నేషనల్ కోఆపరేటివ్ కన్జ్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో చేపట్టిన పలు అభివృద్ది కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటర్ల

0: జాబితా సమగ్ర సవరణ ప్రక్రియపై ప్రతిపక్ష పార్టీలు చేసిన ఆరోపణలను భారతీయ జనతా పార్టీ ఖండించింది. ఈ ఆరోపణలు అత్యంత దురదృష్టకరమని పార్టీ పేర్కొంది. న్యూఢిల్లీలో నిన్న జరిగిన విలేకరుల సమావేశంలో సీనియర్ బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ, ఎస్ఐఆర్కు సంబంధించిన అన్ని నిర్ణయాలు ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇద్దరు ఎన్నికల కమిషనర్ ఆమోదంతోనే తీసుకున్నట్లు ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో స్పష్టం చేసిందని తెలిపారు. దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతోందని, ఎవరికీ ఓటు హక్కును నిరాకరించడం లేదని కమిషన్ స్పష్టం చేసిందని రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్ సందర్భంగా నోటీసులు జారీ చేసిన వ్యక్తుల ఇళ్లకు బూత్ స్థాయి అధికారులు వెళ్లి అవసరమైన పత్రాలను సేకరిస్తారని ఎన్నికల సంఘం తెలిపింది. ఆ తర్వాత బీఎల్ఓలు ఆ పత్రాలను ఏసీఐ నెట్ ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేస్తారని పేర్కొంది. న్యూఢిల్లీలో ఎన్నికల సంఘం నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. అంతర్జాతీయ పర్యాటక దినోత్సవాన్ని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ప్రజల మధ్య సంబంధాలను పెంపొందిస్తూ సంస్కృతి, ఆర్థిక అభివృద్ధిలో పర్యాటక రంగం ప్రాధాన్యతను ఈ ఉత్సవాలు తెలియజేస్తాయి. ఈ ఏడాది ఇతివృత్తంగా పర్యాటక అభివృద్ధిలో డిజిటల్ ఎజెండా, కృత్రిమ మేధ ఉపయోగాన్ని ఎన్నుకున్నారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగే వేడుకల్లో భాగంగా పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, భారతదేశ పర్యాటక పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి, మెరుగుపరచడానికి పలు కీలకమైన కొత్త కార్యక్రమాలను ఆవిష్కరించనున్నారు. ఈ వీసా, ఇన్క్రెడిబుల్ ఇండియా డిజిటల్ ప్లాట్ఫామ్ వంటి కార్యక్రమాల ద్వారా భారతదేశం తన డిజిటల్ పర్యాటక పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేస్తోంది. 2014లో ఈ వీసా సౌకర్యం ద్వారా అంతర్జాతీయ ప్రయాణాన్ని క్రమంగా సులభతరం చేసింది. ఇది ఇప్పుడు 172 దేశాల పౌరులకు అందుబాటులో ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలను పంచుకోనున్నారు. నెలవారీగా ప్రసారమయ్యే ఈ రేడియో కార్యక్రమంలో ఇది 138వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్లో, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఐఆర్ న్యూస్, డిడి న్యూస్, పిఎంఓ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యేక ప్రసారమవుతుంది. హిందీ ప్రసారం ముగిసిన వెంటనే ఈ కార్యక్రమం తెలుగు అనువాదాన్ని వినవచ్చు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న బెంగళూరులో జరిగిన ఐఐటి మద్రాస్ పూర్వ విద్యార్థుల సమావేశ సదస్సులో ఐఐటి మద్రాస్ యూనికార్న్ వెంచర్ ఫండ్ను ప్రారంభించారు. భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందడాన్ని మంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ దీనికి నిర్మాణాత్మక సంస్కరణలు, సంస్థాగత బలోపేతం, లక్షిత విధాన చర్యలే కారణమని ఆయన పేర్కొన్నారు. డాక్టర్ సంతన్ పాల్, బి సాంబమూర్తి రచించిన క్యాష్లెస్ నేషన్, హౌ యూపీఐ చేంజ్డ్ ద నేషన్ అనే పుస్తకాన్ని కూడా ఆమె విడుదల చేశారు. యూనికార్న్ ఇండియా వెంచర్స్ భాగస్వామ్యంతో ఐఐటి మద్రాస్ ప్రారంభించిన ఈ నిధి ప్రారంభ దశ స్టార్టప్లకు 5 నుండి 20 కోట్ల రూపాయల వరకు అందిస్తుంది. దీనికి సెబీ ఆమోదం లభించింది. ఎన్నికల సంఘం జారీ చేసిన ఏకగ్రీవ వివరణ దేశ రాజ్యాంగ సంస్థల సమగ్రతను, విశ్వసనీయతను పునరుద్ఘాటిస్తుందని, వాటి చుట్టూ ఉన్న అన్ని అపోహలకు తెరదించుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు అన్నారు. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణకు సంబంధించిన నిర్ణయాలు సమిష్టిగా, స్థిరపడిన సంస్థాగత నియమాలను ఖచ్చితంగా పాటిస్తూనే తీసుకుంటారని ఆయన ఒక సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాలు ప్రజల తీర్పును ప్రతిబింబిస్తాయని, పటిష్టమైన ప్రజాస్వామ్యంలో విజయాలు, అపజయాలు రెండింటినీ హుందాగా, వినయంగా స్వీకరించడమే నాయకత్వమని ఆయన అన్నారు. దేశ రాజ్యాంగ సంస్థల పట్ల గౌరవం అత్యంత కీలకమని, భారతదేశ ప్రజాస్వామ్య ప్రక్రియపై ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టడం పార్టీలకు అతీతంగా నాయకులందరి సమిష్టి బాధ్యత అని చంద్రబాబు నాయుడు అన్నారు. వినియోగదారుల సౌకర్యార్థం అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఈరోజు తెరిచి ఉంటాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ నెల 28 నుంచి 30 వరకు బ్యాంకు ఉద్యోగ సంఘాల ఐక్య వేదిక, యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ పిలుపునిచ్చిన 3 రోజుల దేశవ్యాప్త బ్యాంకు సమ్మెను దృష్టిలో ఉంచుకుని ఈ చర్య తీసుకుంటున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈరోజు అన్ని బ్యాంకు శాఖలు, కార్యాలయాలు, ఏటీఎం అనుసంధాన శాఖలు, కరెన్సీ చెస్టులు పూర్తిస్థాయిలో పనిచేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి మంజూరు చేసిందని పేర్కొంది. ఏషియా క్రీడల్లో విజయం సాధించిన భారత క్రీడాకారులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. స్వర్ణ పతకాన్ని నిలబెట్టుకున్న భారత పురుషుల కబడ్డీ జట్టును రాష్టపతి ఉపరాష్టపతి అభినందించారు. పురుషుల మహిళల జట్లు రెండూ స్వర్ణ పతకాలు సాధించి అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవడంతో కబడ్డీలో భారత్ చరిత్రాత్మక డబుల్ స్వీప్ను సాధించిందని రాష్ట్రపతి సోషల్ మీడియా పోస్టులో అభినందించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఉత్తరాఖండ్లోని చార్ధామ్ యాత్రను ఈ రోజు వరకు నిలిపివేశారు. యాత్రికుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విపత్తు నిర్వహణ శాఖ అధికారి వినోద్ కుమార్ సుమన్ తెలిపారు. వాతావరణ పరిస్థితులను గమనిస్తూ ఉండాలని, యంత్రాంగం జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలని యాత్రికులకు సూచించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉగ్రవాదం నుండి తనను తాను రక్షించుకునే హక్కును భారతదేశం వినియోగించుకుంటుందని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ అన్నారు. ప్రత్యేక ఓటర్ల సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా నోటీసులు జారీ చేసిన వ్యక్తుల ఇళ్లకు బూత్ స్థాయి అధికారులు బీఎల్ఓలు వెళ్లి అవసరమైన పత్రాలను సేకరిస్తారని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. వినియోగదారుల సౌకర్యార్థం అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు ఈ రోజు తెరిచి ఉంటాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తల్లో కలుసుకుందాం.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. అంబటాల సంగతులు, విజ్ఞానం చైతన్యం సమాచారం అందించే కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమ రథసారథి కొండా లక్ష్మణ్ బాపూజీ, తెలంగాణ సారస్వత పరిషత్ సభ్యుడు రచయిత చిత్రకారుడు సామల రాజవర్ధన్ ప్రసంగం, ఇంకా డోక్రా కాస్టింగ్ గురించి సౌరభ్ భట్ ప్రసంగం ప్రసారమవుతాయి. తెలుగు పంచాంగం ప్రకారం శ్రీ పరాభవనామ సంవత్సరం, దక్షిణయానం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, బహుళపక్షం, పాడ్యమి, ఉత్తరాభాద్ర నక్షత్రం, ఇది ఇయలటి తెలుగు తిథి. వాతావరణం. జిల్లాలో వాతావరణం పొడిగా ఉన్నది. గడిచిన 24 గంటల్లో జిల్లాలో నమోదైన ఎక్కువ ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్, తక్కువ ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్, గాలిల తేమ 80%. ఇక వచ్చే 24 గంటలల్లో ఎండగా ఉంటుంది. అంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండబోవు. వాతావరణ సూచన ఇన్నారు. మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు అంబటాల సంగతులు. మనిషిని ఉత్తేజపరిచేది, మనసుకు స్వాంతని చేకూర్చేది సంగీతం. ఇప్పుడు విందాం 2 నిమిషాల పాటు చెవులకింపుగా వాద్య సంగీతం.

0: రియాలిటీ కోసం యోసమ్ సలహా.
1: నా పేరు డాక్టర్ ఎం సునీల్ కుమార్. నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యాన విభాగం వ్యవసాయ కళాశాల ఆదిలాబాద్. ఇప్పుడు ఆయిల్ పామ్ చూసినప్పుడు మనము సంవత్సరం పొడవునా కూడా ఎప్పుడైనా నాటుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మనకు కొంతవరకు అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఉండే సమయం చూసినప్పుడు జూన్ నుంచి డిసెంబర్ వరకు కనుక నాటినట్లయితే కనుక మొక్కలు త్వరగా డెవలప్ అయ్యి మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. ఎండాకాలంలో ఏంటంటే ఎండలు తీవ్రంగా ఉంటాయి. మన ఆదిలాబాద్ పట్టిలో చూసినప్పుడు ఎండలకు తట్టుకునే శక్తి తక్కువ ఉంటుంది. ఒకవేళ మనం ఎండాకాలంలో సాగు చేయాల్సినా కూడా నీటి సౌకర్యం సమృద్ధిగా ఉంటే కనుక చేసుకోవచ్చు. అయితే మనము ఇప్పుడు వీటిని నాటుకునే సమయం చూసినప్పుడు కనీసం ఒక మొక్క వయసు చూసినప్పుడు 12 నెలల నుంచి 14 నెలల వయసు కలిగిన మొక్కను నాటుకోవాలి. అంటే ఈ మొక్కలు చూసినప్పుడు మనకు 13 నుంచి 14 ఆకులు కనబడతా ఉంటాయి. ఆ విధంగా కూడా మనం గుర్తించవచ్చు. మొక్క ఎత్తు చూసినప్పుడు కూడా 1 మీటర్ నుంచి 1.5 మీటర్ ఎత్తు వరకు పెరిగి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మనము అంతకు మించి కూడా అంటే 2 సంవత్సరాల వయసు కలిగిన తోటలు అంటే మొక్కలు 24 నెలల వయసు కలిగిన మొక్కలు లేదా 23 నుంచి 24 ఆకులు కలిగిన మొక్కల్ని కూడా మనం నాటుకోవచ్చు. ఆ విధంగా కూడా మనం ఏంటంటే వీటిని నాటుకునేటప్పుడు మనం ఏదైతే ఉన్నదో ఆయిల్ పామ్ మొక్కలను నాటే ముందర 60 క్యూబిక్ సెంటీమీటర్ల సైజులో మనం గుంతలను తయారు చేసుకోవాలి. ప్రధాన పొలంలో గుంతలను తయారు చేసుకున్న తర్వాత ఈ గుంతల్లోకి మనం DAP అయితే 250 గ్రాములు కానీ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అయితే కనుక 500 గ్రాముల చొప్పున అదేవిధంగా 4-8 దీంతో కలిపి మనం మట్టి మిశ్రమాన్ని ఆ గుంతలలో నింపుకొని మనం ఈ మొక్కలను ఆయిల్ పామ్ మొక్కలను ఏంటంటే త్రిభుజాకార పద్ధతిలో నాటుకోవడం జరుగుతుంది. త్రిభుజాకార పద్ధతిలో అంటే అన్ని వైపుల నుంచి కూడా మొక్కల మధ్య దూరం అనేది 9 మీటర్లు ఉండేటట్లుగా చూసుకోవాలి. ఇట్లా నాటినప్పుడు ఎకరాం విస్తీర్ణంలో 57 మొక్కలు అనేది రావడం జరుగుతుంటుంది. ఈ విధంగా ఏంటంటే ఆయిల్ పామ్ను సాగు చేసుకున్నప్పుడు మనకు అంటే మన వాతావరణ పరిస్థితులకు ఈ మొక్కల మధ్య 9 మీటర్ల ఇడం పాటించినప్పుడు మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది.
0: ఇది ఇయలటి యోసం సలహా. గిన్ల ఆయిల్ పామ్ మొక్కలు విత్తుకోవడానికి సరైన సమయం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం సునీల్ కుమార్ చెప్పిన సలహా ఇది.
2: ముఖానికి 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
0: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరు వింటున్నారు అంబటాల సంగతులు. చరిత్రలో ఈరోజు ఎలటి రోజుకు చరిత్రలో ఉన్న ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం. స్వాతంత్ర సమరయోధుడు విఠల్భాయ్ పటేల్, తెలంగాణ ఉద్యమకారుడు కొండా లక్ష్మణ్ బాపూజీ, ప్రముఖ హాస్య నటుడు నగేష్ జయంతి ఇయ్యల, అట్లనే దర్శకుడు నిర్మాత యశ్ చోప్రా, నటి గాయత్రి జయరామన్ పుట్టినరోజు సుక ఇయ్యలని, ఇంకా ఇయ్యల ప్రపంచ పర్యాటక దినోత్సవం జరుపుకుంటున్నారు. తెలంగాణ ఉద్యమకారుడు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి ఇయ్యల. నమ్మిన సిద్ధాంతాల కోసం జీవితాన్ని ధారబోసిన అరుదైన నాయకుల్లో కొండా లక్ష్మణ్ బాపూజీ ఒకరు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిండ్రు. స్వాతంత్ర్యోద్యమం, నిజాం నిరంకుశ వ్యతిరేక ఉద్యమం, తెలంగాణ విముక్తి పోరాటం, ఇలా 3 దశల ఉద్యమాల్లో భాగస్వామి అయ్యిండు కొండా లక్ష్మణ్ బాపూజీ. ఒకవైపు ఉద్యమాలే కాకుండా మరోవైపు ఎమ్మెల్యేగా, మంత్రిగా, డిప్యూటీ స్పీకర్గా పనిచేసి ప్రజాసేవలో రాణించిండ్రు. 2010లో కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడిలో లక్ష్మణ్ సేవా సదన్ అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టిండ్రు. ఇవల్ల కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా పునఃప్రసారం చేస్తున్న ప్రసంగం ఇప్పుడు విందాం. తెలంగాణ ఉద్యమ రథసారథి కొండా లక్ష్మణ్ బాపూజీ. ఈ ప్రసంగాన్ని అందించిన వారు తెలంగాణ సారస్వత పరిషత్ సభ్యుడు, రచయిత, చిత్రకారుడు సామల రాజవర్ధన్.
3: కొండా లక్ష్మణ్ బాపూజీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందినవారే. అయితే ఈనాడు జిల్లాలు మారిపోయినందున కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని వాంకిడి మండల కేంద్రంలో సెప్టెంబర్ 27 1915 సంవత్సరంలో జన్మించినాడు అని చెప్పవలసి ఉంటుంది. తొలుత స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నప్పటికీ తరువాత తెలంగాణలో నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమం నడిపినాడు. అతను జీవించిన 96 సంవత్సరాలు ఏదో ఒక ఉద్యమంలోనే గడిపినాడు. కనుక కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం పూలబాట కాదు, ముళ్లబాట. ఎక్కడికక్కడ అవాంతరాలను ఎదుర్కొంటూ అలుపెరగని పోరాటం చేసి అమరుడైనాడు. కనుక అతన్ని కార్యసాధకుడు అనవచ్చు. కొండా అనేది ఇంటి పేరైతే లక్ష్మణ్ అతని పేరు, బాపూజీ అతని తండ్రి పేరు. ఇది మరాఠీ సంప్రదాయం. ఎందుకంటే అతని బాల్యం మహారాష్ట్రలోనే గడిచింది. ఆనాడు చాందా అని పిలుచుకునే చంద్రపూర్ జిల్లా రాజూరా ఆ పక్కనున్న మాణిక్ గఢ్లలో అతని బాల్యం గడిచింది. ఆనాడది నిజాం సంస్థానంలోని ప్రాంతమే. తన పేరు చివర తండ్రి పేరు బాపూజీ అని జోడించుకున్నందుకేమో అతను చివరి వరకు గాంధేయవాదిగానే బతికినాడు, ఖద్దరు ధరించినాడు. చిన్ననాటనే తల్లిని పోగొట్టుకున్న కొండా లక్ష్మణ్ బాపూజీ ప్రాథమిక విద్యాభ్యాసమంతా ఆసిఫాబాద్లోనే జరిగింది. ఆనాడది జిల్లా కేంద్రం. తరువాత ఆదిలాబాద్కు మారింది. తెలంగాణ ఏర్పడిన పిదప మళ్లీ కొమరం భీం ఆసిఫాబాద్ పేరుతో జిల్లా కేంద్రంగా రూపొందింది. అనంతరం పై చదువులన్నీ హైదరాబాదులోనే పూర్తి చేసుకున్న కొండా లక్ష్మణ్ బాపూజీ న్యాయశాస్త్రంలో పట్టాపుచ్చుకొని 1940లో న్యాయవాద వృత్తి చేపట్టినాడు. అయితే అతని న్యాయ విద్య ధనార్జన కోసం కాకుండా నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించిన వారి కేసులను వాదించి గెలిపించుట కొరకు మాత్రమే ఆయుధంగా మలుచుకున్నాడు. క్విట్ ఇండియా ఉద్యమంలో, వందేమాతర ఉద్యమంలో చురుకుగా పాల్గొని 1942లో హైదరాబాద్లోని అబిట్స్ పోస్టాఫీస్పై మరియు కోటిలోని బ్రిటిష్ రెసిడెన్సీపై భారత జాతీయ జెండా ఎగురవేసినాడు. ఆనాడా సంఘటన చాలా సంచలనం సృష్టించింది. 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందని పండుగ జరుపుకున్నారు. కాని నిజాం రాజ్యం భారతదేశంలో విలీనం కానందున తెలంగాణకు స్వాతంత్ర ఫలాలు అందలేదు. అంతేగాక లాయక్ అలీ, కాసిం రజ్వీల ఆధ్వర్యంలో రజాకార్లు చెలరేగిపోయినారు. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్పై, పౌర హక్కులపై తీవ్ర నిర్బంధం కొనసాగింది. అప్పుడు అనివార్యంగా మళ్లీ ఉద్యమం చేయవలసిన పరిస్థితులేర్పడినాయి. అటువంటి తీవ్రమైన విపత్కర పరిస్థితుల్లో కూడా కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యమానికి ఊపిరిలూదుతూ సిటిజన్ ప్రొటెక్షన్ కమిటీని ఏర్పాటు చేసి దానికి తానే అధ్యక్షుడిగా ఎన్నుకోబడి ప్రజా చైతన్య కార్యక్రమాలు రూపొందించి ప్రజలను చైతన్యపరిచినాడు. ఇది జరగకముందే నిజాం నవాబుపై బాంబు దాడి చేయాలనే ఒక వ్యూహం పన్నినాడు కొండా లక్ష్మణ్ బాపూజీ. నారాయణరావు పవార్, గండయ్య, జి నారాయణస్వామి, జగదీష్ ఆర్య అనే 4 యువకులకు షోలాపూర్ క్యాంపులో శిక్షణ ఇప్పించారు. 1947 డిసెంబర్ 4వ తేదీన నిజాం నవాబు సుల్తాన్ బజార్ నుండి వెళ్తుండగా అతని కారుపై బాంబు విసరాలనే వ్యూహం రూపొందింది. ప్రతిరోజు నిజాం నవాబు అదే దారి గుండా కింగ్ కోటీకి వెళ్లేవాడు. అయితే నారాయణరావు పవార్ బాంబైతే విసిరినాడు, కాని అది కారు వెనక భాగానికి తగిలి పేలిపోయింది. నిజాం నవాబు బతికిపోయినాడు, కాని పవార్ మాత్రం రక్షక భటులకు దొరికిపోయినాడు. అతనికి ఉరిశిక్ష విధించినారు. మిగతా వారు జైలు పాలైనారు. హత్యకు కుట్ర పన్నినాడని కొండా లక్ష్మణ్ బాపూజీని ప్రాసిక్యూట్ చేసినారు. కొండా లక్ష్మణ్ బాపూజీ న్యాయవాది కనుక తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో నిర్బంధించబడిన నాయకులకు ఉచిత న్యాయ సహాయం చేసినాడు. విష్ణూర్ దేశ్ముఖ్ పై హత్యాయత్నం కేసు, హుస్నాబాద్ బాంబు కేసు, కమ్యూనిస్టు నాయకులు రావి నారాయణ రెడ్డి, నల్లా నరసింహులు, ఆరుట్ల రామచంద్రారెడ్డి, నయా జిందగీ పత్రిక సంపాదకులు ఆచార్య జేఎన్ శర్మలపై బనాయించిన కుట్ర కేసులను వాదించి గెలిచాడు కొండా లక్ష్మణ్ బాపూజీ. హైదరాబాద్ విమోచనోద్యమంలో విప్లవ పంథాను అనుసరించిన కొండా లక్ష్మణ్ బాపూజీ స్వాతంత్ర్యానంతరం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉపసభాపతిగా, మంత్రిగా, శాసనసభ్యునిగా పనిచేసినాడు. 1952లో కొండాలక్ష్మణ్ బాపూజీ ఆసిఫాబాద్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున శాసనసభకు ఎన్నికైనాడు. 1957లో నల్లగొండ జిల్లా చిన్న కొండూరు నియోజకవర్గం నుండి గెలిచి శాసనసభ డిప్యూటీ స్పీకర్గా ఎన్నికైనాడు. అయితే 1962 నాటి ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమి చెందిన, ప్రత్యర్థి పాల్పడిన అక్రమాలపై కేసు వేసి తానే వాదించి విజయం సాధించినాడు. 1967 సంవత్సరం భువనగిరి నియోజకవర్గం నుండి ఎన్నికై కాసు బ్రహ్మానందరెడ్డి కేబినెట్లో చిన్న తరహా కుటీర పరిశ్రమలు, ఎక్సైజ్ శాఖామాత్యునిగా పనిచేస్తూ 1969లో కాసు బ్రహ్మానందరెడ్డి చర్యలు సహించలేక ఉవ్వెత్తున ఎగసిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో తమ మంత్రి పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొన్నారు. తిరిగి 1972లో మళ్లీ భువనగిరి నియోజకవర్గం నుండి ఎన్నికైనారు. 1973లో పివి నరసింహారావు తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అయ్యే అవకాశం త్రుటిలో తప్పిపోయింది. ఇతన్ని ముఖ్యమంత్రిగా చేయడానికి ఆనాటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ ఒప్పుకున్నప్పటికీ ఆనాటి కేంద్ర మంత్రి ఉమాశంకర్ దీక్షిత్ జలగం వెంగళరావు పేరును ప్రతిపాదించి అతన్ని ముఖ్యమంత్రిని చేసినాడు. కనుక ఇందిరాగాంధీ కొండాలక్ష్మణ్ బాపూజీకి గవర్నర్ పదవిని ఇస్తామన్నారు. కాని ఆ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించినారు కొండాలక్ష్మణ్ బాపూజీ. అది అతని ఆత్మాభిమాన విషయం. అదే కాలంలో అనగా 1958లో కొండాలక్ష్మణ్ బాపూజీ హుసేన్ సాగర్ తీరంలో ఒక అందమైన భవనం నిర్మించుకుని దానికి జలదృశ్యం అని పేరు పెట్టుకున్నారు. తెలంగాణ తొలితరం ఉద్యమంలో ముందున్న కొండాలక్ష్మణ్ బాపూజీ మలితరం ఉద్యమాన్ని కూడా ముందుండి నడిపించినాడు. 1996 నుంచి మొదలైన మలిదశ ఉద్యమంలో పాల్గొంటూ తెలంగాణ పీపుల్స్ పార్టీ స్థాపించి ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను చాటినాడు. తెలంగాణ రాష్ట్ర సమితి కూడా కొండాలక్ష్మణ్ బాపూజీ నిర్మించుకున్న జలదృశ్యంలోనే ఏర్పాటు కావడం చారిత్రక సత్యం. ఆ వయస్సులో కూడా ఎముకలు కొరికే చలిని లెక్క చేయకుండా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తెలంగాణ కోసం దీక్ష చేసిన ధీశాలి కొండాలక్ష్మణ్ బాపూజీ. ఇప్పుడు చెప్పుకున్న చారిత్రక విషయాలన్నింటికీ ప్రత్యక్ష సాక్షిగా నిలిచిన జలదృశ్యం భవనాన్ని 2002లో చంద్రబాబు గారి హయాంలో కుట్రపూరితంగా కూల్చివేసినారు. కాని కోర్టు తీర్పు కొండాలక్ష్మణ్ బాపూజీకి అనుకూలంగా వచ్చింది. 2012 సెప్టెంబర్ 21వ తేదీన తమ 97 సంవత్సరాల వయస్సులో కొండాలక్ష్మణ్ బాపూజీ పరమపదించగా అతని అంత్యక్రియలు 22 సెప్టెంబర్ జలదృశ్యంలో జరిగిన విషయం గమనించాలి. తెలంగాణ సాకారమైన తర్వాత ఇదే జలదృశ్యంలో 2022 సంవత్సరం సెప్టెంబర్ 27వ తేదీన ఆనాటి తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖామాత్యులు కల్వకుంట్ల తారక రామారావు గారు కొండాలక్ష్మణ్ బాపూజీ 15 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించినారు. ఇంకా సిరిసిల్ల పట్టణంలో మానేరు నది సమీపంలోని ఎల్లమ్మ గుడి వద్ద కొండాలక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని అదే రోజు ఆవిష్కరించినారు కేటీఆర్ గారు. ఆదిలాబాద్ పట్టణంలో కూడా గాంధీ పార్క్ వద్ద ఆనాటి మంత్రివర్యులు జోగు రామన్న గారు కొండాలక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఆవిష్కరించినారు. కొండాలక్ష్మణ్ బాపూజీ కుటుంబం, అతని భార్య శ్రీమతి శకుంతలాదేవి, ఈవిడే ఆర్మీ డాక్టర్గా పనిచేసినారు. వీరికి 2 కుమారులు, 1 కుమార్తె. 1 కుమారుడు అమెరికాలో స్థిరపడి అక్కడే మరణించినాడు. మరొక కుమారుడు భారత సైన్యం వైమానిక దళంలో పనిచేస్తూ వీరమరణం చెందినాడు. కూతురు వాణి, ఆమె కూడా డాక్టరే. సామాజికంగా కొండాలక్ష్మణ్ బాపూజీ చేసిన సేవలు చిరస్మరణీయాలు. 1952లో అతను రూపొందించిన సహకార సంఘాలు దేశంలోనే ప్రథమంగా ఏర్పాటు చేయడం చెప్పుకోదగ్గ విషయం. చేనేత ఉత్పత్తుల క్రయ విక్రయాల కోసం హైకో అనే సంస్థను ఏర్పాటు చేయడమే గాక ఇతర వృత్తుల వారిని కూడా ఇందులో భాగస్వాములను చేశారు. హైదరాబాద్లోని రాజ్ మొహల్లాలో పద్మశాలి భవనం మరియు హైదరాబాద్లో ఉన్నత విద్యలు చదువుకోవడం కోసం తెలంగాణ ప్రాంతం నుండి వచ్చే విద్యార్థులకు పద్మశాలి హాస్టల్ నిర్వహించడం వెనుక కూడా కొండా లక్ష్మణ్ బాపూజీ గారి కృషి ఉన్నది. అక్కడే పద్మశాలి ప్రింటింగ్ ప్రెస్ అని ఒక ప్రెస్ ద్వారా పద్మజ్యోతి అని ఒక మాసపత్రికను కూడా నడిపినారు. అది ఇప్పటికీ కూడా ప్రచురితమవుతున్నది. ఈ ప్రెస్సు తర్వాతి కాలంలో నేత ప్రెస్సుగా రూపాంతరం చెందింది. మన ఆదిలాబాద్కే చెందిన విఖ్యాత కవి రచయిత డాక్టర్ సామల సదాశివ గారు తొలినాళ్లలో అనగా 1950-52 ప్రాంతంలో ప్రచురించిన సాంబశివ శతకం, ప్రభాతం, నిరీక్షణ, మంచి మాటలు అనే పుస్తకాలు ఈ ప్రింటింగ్ ప్రెస్లోనే ముద్రించబడినాయనే విషయాన్ని గమనించాలి. కొండా లక్ష్మణ్ బాపూజీ నల్లగొండ జిల్లా చిన్న కొండూరు నియోజకవర్గంలో శాసనసభ్యునిగా పనిచేసిన కాలంలో మూసీ నదికి వరదలు వచ్చిన సందర్భంగా నల్లగొండ జిల్లాలోని మూసీ నది పరీవాహక ప్రాంతాల్లో దాదాపు 220 మైళ్లు పాదయాత్ర చేసి పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడమేగాక వాటిని పర్యవేక్షించినాడు. తెలుగు నేలపై పాదయాత్రనే కాదు సైకిల్ యాత్ర చేసిన మొదటి రాజకీయ నాయకుడు కూడా కొండా లక్ష్మణ్ బాపూజీయే కావడం చారిత్రక సత్యం. కొండా లక్ష్మణ్ బాపూజీ స్వగ్రామమైన వాంకిడిలో 2010 లక్ష్మణ సేవా సదన్ పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థను స్థాపించి అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించినారు. ఈ కార్యక్రమాలు ఈనాటికీ అప్రతిహతంగా కొనసాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావమైన తరువాత రాష్ట్రంలో ఏర్పాటైన ఉద్యానవన విశ్వవిద్యాలయానికి కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయంగా పేరు పెట్టి అతన్ని గౌరవించినారు. అంతటితో ఆగిపోకుండా ప్రతి సంవత్సరం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడమేగాక అర్హులైన వారికి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు మీద జీవన సాఫల్య పురస్కారాలను అందిస్తున్నది. కనుక కొండా లక్ష్మణ్ బాపూజీ జీవనం సఫలమైందని భావించడంలో తప్పులేదు.
0: ఇప్పటిదాకా మీరు తెలంగాణ ఉద్యమ రథసారథి కొండా లక్ష్మణ్ బాపూజీ, రచయిత, చిత్రకారుడు, తెలంగాణ సారస్వత పరిషత్ సభ్యుడు సామల రాజవర్ధన్ ప్రసంగం ఇన్నరు. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా పునఃప్రసారం చేసిన ప్రసంగం ఇది.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
0: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరింటున్నారు అంబటాల సంగతులు. ఇలా ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. పర్యాటకం ప్రాముఖ్యత, మన సమాజం మీద దాని ప్రభావం గురించి అవగాహన కల్పించడం కోసం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 27వ తేదీన ఈ పర్యాటక దినోత్సవాన్ని జరుపుకుంటారు. 1980 నుండి ఐక్యరాజ్య సమితి, ప్రపంచ పర్యాటక సంస్థ ఈ వేడుకలను నిర్వహిస్తోంది. పర్యాటక రంగం ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేయడం, ఆర్థిక అభివృద్ధిలో పర్యాటక రంగం చేసే సేవలను గుర్తించడం ఈ దినోత్సవ ప్రధాన ఉద్దేశం. ఇందుకోసం ఒక్కో నిర్దేశంతో ఒక్కో సంవత్సరం కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ప్రపంచ పర్యాటక దినోత్సవ అధికారిక థీమ్ డిజిటల్ అజెండా మరియు కృత్రిమ మేధస్సు ద్వారా పర్యాటక రంగాన్ని పునర్నిర్మించడం.

మనిషిగా ప్రసిద్ధి చెందిన సర్దార్ వల్లభాయ్ పటేల్ కు అన్న. విఠల్భాయ్ స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు. ముంబాయి అహ్మదాబాద్ కోర్టుల్లో న్యాయవాదిగా పనిచేసిండు. వల్లభాయ్ పటేల్ రాజకీయాల్లోకి రాకముందే విఠల్భాయ్ రాజకీయాల్లోకి ప్రవేశించిండ్రు. చౌరీ చౌరా సంఘటన, 1922 సహాయ నిరాకరణ ఉద్యమం ముగిసిన తర్వాత విఠల్భాయ్ చిత్తరంజన్ దాస్, మోతీలాల్ నెహ్రూలతో కలిసి కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి స్వరాజ్ పార్టీ అనే స్వంత పార్టీని స్థాపించిండ్రు.

మీరు విన్న ఈ పాటతో ఈ అలటి అంబటాల సంగతుల కార్యక్రమం సమాప్తమవుతోంది. తిరిగి రేపు ఉదయం పావుకి ప్రసారమయ్యే అంబటాల సంగతుల కార్యక్రమంలో యోగం అనే అదృష్టం, యోగా గురువు పి తిరుపతి రెడ్డి అందిస్తున్న ప్రసంగం, ఇంకా పెరటి చెట్టు సీనియర్ పాత్రికేయులు రచయిత మందలపర్తి కిషోర్ అందిస్తున్న లఘు ప్రసంగ మాలిక 49వ భాగం ప్రసారమవుతాయి రేపటి అంబటాల సంగతుల కార్యక్రమంలో.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా సమయం 8 గంటలు కావస్తున్నది. మరికొంచెంసేపట్లో సమాచార ప్రభాత్, అట్లనే 8:30కి మార్నింగ్ న్యూస్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలీ అవుతాయి.

0: today in our special series, we bring you an instance of how this vision has been translated into action through the Pradhan Mantri Mudra Yojana.
1: The micro, small and medium enterprises in Tamil Nadu is one of the largest MSME ecosystems in the country. The state has a single portal which allows businesses to process clearances across multiple departments. The state also has a separate ministry for the development of MSMEs to empower the small and medium businesses. The sector contributes approximately 31% of India's GDP and serves as the second largest employer after agriculture. Coimbatore has over 80,000 officially registered MSMEs and Udyog Aadhar units spanning manufacturing, textile, and engineering. Local directories and databases are managed heavily through bodies like Codicia and SEMA. Karthikeyan, district manager of the lead bank in Coimbatore, told AIR that since the beginning of Mudra scheme, the entrepreneurs in the district showed keen interest in improving their businesses and manufacturing capabilities.
2: Coming specifically to our Coimbatore district, Mudra has supported a large number of entrepreneurs. We particularly want to encourage women, small traders, service providers and other micro entrepreneurs, even skill development training institute candidates, or to make use of formal institutional credit.
1: In total, Tamil Nadu has 7,59,847 registered micro-industries, 1,01,861 small industries and 2,818 medium industries, which boost the economy of the state and also the country. Joy, Akashwani reporting from Chennai.
0: On to sports now. In men's cricket, first one-day international of the three-match series between India and West Indies will be played today at the Greenfield International Stadium in Thiruvananthapuram. The match will start at 2 p.m. IST. Both Rohit Sharma and Virat Kohli are set to return to India's ODI lineup after a two-month break from this format. More from our correspondent.
3: The enthusiasm among cricket fans, which surged from the opening of ticket sales, has reached its peak with the arrival of both teams in Thiruvananthapuram. Cricket fans in the city are hoping to see India make a strong start in the opening match of the three-match ODI series. Tight security arrangements have been put in place at Thiruvananthapuram in connection with the India-West Indies match. Smithy M. Palluruthi, Akashvani News, Thiruvananthapuram.
0: Indian men's and women's compound archery teams made it to the semi-finals of their respective categories at the ongoing Asian Games in Aichi, Nagoya today. The men's trio of Sahil Jadhav, Ganesh Mani Ratnam and Kushal Dalal beat Bhutan 235-232 by the narrowest of margins to seal a semi-final clash against South Korea. The women's team of Chikita Taniparathi, Jyoti Surekha Vennam and Preetika Pradeep beat Kazakhstan to seal a semi-final clash against South Korea. In surfing, India got some good news out of the women's short board event as both Sugar Shanti Gayan and Kamali Prakash made it to the third round. The quarterfinal will take place tomorrow. India have so far won 30 medals comprising 4 gold, 12 silver and 14 bronze at the Aichi Nagoya Asian Games. And now for a look at today's newspapers, it's over to Tanvi Khurana.
4: Thank you, Saira. All newspapers have widely noticed the developments regarding SIR. Sunday Times headlines, after meeting, EC says officials will visit homes of those sent notices, adding ECI Net software to be audited after complaints. Hindustan Times has quoted External Affairs Minister S. J. Shankar's remarks at the UNGA. The paper writes, India slams Pakistan Prime Minister's hypocritical address. The Sunday Express notes, J. Shankar hits back at Pakistan PM, says serial terror practitioners bid for immunity won't stand. Financial Express Sunday quotes the finance minister in its headline, tech innovation can take India to 10% growth. And finally, golden double for Team India's Kabaddi squad at the Asian Games. The Hindu carries a picture of both the men and women's team celebrating their victory. And with that, it's back to you, Sara.
0: Thanks, Tanvi. And now before we end the bulletin, the headlines once again. External Affairs Minister S. Jayashankar calls upon all warring nations to de-escalate tensions and keep energy and trade routes open during ongoing conflicts. Russia strongly backs India's claim for permanent seat in UN Security Council. Prime Minister Modi to share his thoughts in Mann Ki Baat program on Akashvani at 11 a.m. today. All public sector banks and regional rural banks to remain open today for convenience of customers. IMD issues red alert for heavy rainfall in Uttarakhand, Chardham Yatra suspended. And in men's cricket, first one-day international of three-match series between India and West Indies to be played in Thiruvananthapuram this afternoon. And with that, we end the morning news. Have a great day.
5: Akashavani Adilabad, 100.2 FM, Manasu Ninda. పుస్తకంతో. చక్కటి తెలుగు సాహిత్య రచనలను వినిపించే కార్యక్రమం. ఎలటి పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 32వ భాగంలో కేసర్భాయ్ కేర్కర్ గురించిన విశేషాలు 2వ భాగం వింటారు. రచన పఠనం సామల రాజవర్ధన్. ముందుగా ప్రకటన.
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
5: మీరు వింటున్నది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. ఇది పుస్తకంతో కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 32వ భాగం వింటారు. భారతీయ హిందుస్థానీ సంగీత విద్వాంసులు, గాయని గాయకుల జీవిత విశేషాలు, గాయన శైలి తదితర అంశాలను గురించి పొందుపరిచిన పుస్తకం ఈ సంగీత సౌరభాలు. ఈ పుస్తకం నుంచి ఇయల జైపూర్ ఆత్రౌలి ఘరానాకు చెందిన ప్రముఖ శాస్త్రీయ గాయని పద్మభూషణ్ కేసర్భాయి కేర్కర్ గురించిన విశేషాలు 2వ భాగం వింటారు. చదివి వినిపిస్తున్నది సామల రాజవర్ధన్.
7: కేసర్భాయి సామాన్యుల కోసం ఎప్పుడూ సంగీతం వినిపించలేదు. ఇందోర్, బరోడా, గ్వాలియర్, కాశ్మీర్, నేపాల్, హైదరాబాద్ రాజభవనాల్లోనూ, సంపన్న వ్యాపారులు నిర్వహించే మ్యూజిక్ కాన్ఫరెన్సుల్లో మాత్రమే గానం చేసేది. హైదరాబాద్లో ధనరాజ్ గిరిజీ భవనంలో ఆమె గాత్రం విన్న జువ్వాడి గౌతమరావు గారి అనుభవాన్ని ప్రముఖ సంగీత విశ్లేషకులు డాక్టర్ సామల సదాశివ గారు తమ సంగీత వ్యాసాల్లో ఉటంకించినారు. ఆమె సంగీత సభ విలక్షణంగా ఉండేది. ఒకే రాగాన్ని ఒక్కొక్క సభలో ఒక్కొక్క రకంగా పాడేది. తాను ఏ రాగంలో పాడుతున్నదో శ్రోతలకు తెలియనిచ్చేది కాదు. తమ సభలో రికార్డు చేసుకోవడం ఆమెకు నచ్చేది కాదు. టేప్ రికార్డర్ కనబడితే ఎంతటి వారినైనా బయటకు పంపించేది. ఆమె సహాధ్యాయిని అయిన మొగుబాయి కురడీకర్ తన కూతురు కిషోరి అమోన్కర్తో తరచుగా కేసర్భాయి సంగీత సభ ఎక్కడ జరిగినా వినితీరాలనేది. ఒకే రాగాన్ని వివిధ రూపాల్లో ఎట్లా గానం చెయ్యాలో అర్థమవుతుందనేది. ఉస్తాద్ అల్లాదియా ఖాన్ సాహెబ్ కొడుకు ఉస్తాద్ బుర్జీ ఖాన్ తమ శిష్యుడైన పండిత్ గజానన్ రావు జోషిని కేసర్భాయి సంగీత సభ ఎక్కడున్నా తప్పనిసరిగా వినాలని ఆదేశించేవారంటే ఆమె గాత్రం గురించి వేరే చెప్పవలసిన అవసరం లేదు. ఈ గజానన్ రావు జోషిని గజానన్ బువా జోషి అని, జోషీ బువా అని పిలుస్తారు. అతడు గాత్ర సంగీతంతో పాటు వయలిన్ వాదనంలో కూడా నిష్ణాతుడు. అతడు తన శిష్యురాలు జయశ్రీ పాట్నేకర్కు ఆత్రౌలి జైపూర్ ఘరానా సంగీతం నేర్పినాడు. ఈ మధ్య హైదరాబాదులో జరిగిన జశ్ని దక్కన్ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన జయశ్రీ పాట్నేకర్ సంగీతంతో శ్రోతలను ఆకట్టుకోవడమేగాక తమ గురువుగారు తమకెలాంటి శిక్షణనిచ్చినాడో తెలిపింది కూడా. కేసర్భాయి సభా ప్రాంగణంలోకి ప్రవేశించగానే రాజులు, మహారాజులు, రాజప్రముఖులు లేచి నిలబడేవారు. ఆవిడ సభావేదికపై ఆసీనురాలైన తర్వాతనే అందరూ కూర్చునేవారు. ఆమె శరీరం మీద విలువైన వజ్రాలతో పొదగబడిన ఆభరణాలుండేవి. ఆమె కండ్లు చాలా పెద్దగా ఉండేవి. వాటిని ఇంకా పెంచి ఒకసారి సభను కలయజూసేది. శ్రోతలెవరెవరు వచ్చినారు, తప్పనిసరిగా వచ్చే శ్రోతలెవరైనా గైరహాజరైనారా అని గమనించేది. ఎల్లప్పుడూ వచ్చేవారు కనబడగానే ఆమె ముఖం వికసించేది. రానివాళ్ల గురించి తర్వాత వాకబు చేసేది. ఆమెకిష్టమైన రాగాలలో బిహాగడ, నంద్, మారుబిహాగ్, బసంత్ కేదార్, ఇంకా కానడా అంగ్ రాగాలన్నీ కూడా. ఆ ఘరానాలో ప్రసిద్ధ రాగాలను జటిలంగా, అప్రసిద్ధ రాగాలను అలవోకగా పాడే సంప్రదాయం ఒకటున్నది. తమ సంగీతం ఇతరులకు పట్టుబడకూడదు అనే భావమే ఇందులో కనబడుతుంది. సంవత్సరం పొడుగునా ఎక్కడెక్కడో ఆమె చేయవలసిన కచేరీలు ముందుగానే నిర్ణయించుకునేది. ఎక్కడ ఏ రాగాలు పాడాలో కూడా ఆవిడే నిర్ణయించుకునేది. అవి మాత్రమే పాడేది. శ్రోతల ఫర్మాయిష్ ఆమెకు నచ్చేది కాదు. అట్లా జరిగితే మధ్యంతరంగా సభను విడిచి వెళ్లిపోయేది. కనుక ఆమె సభలు క్రమశిక్షణతో జరిగేవి. సభ కంటే ముందు వారం రోజుల పాటు తాను గానం చేయబోయే కచేరీలో పాడవలసిన రాగాలను ఒకటికి 10 సార్లు సాధన చేసుకునేది. ఒకనాటి కచేరీలో కేసర్బాయి, బసంత్ కేదార్, బసంత్ బహార్ రాగాలాపన పూర్తి చేసి ఇక భైరవి రాగంలో సభను సంపన్నం చెయ్యాలని భైరవీస్వరాలను అందుకోబోతున్నది. వాద్య సహకారం అందించేవారు భైరవి రాగాలాపన ప్రారంభించినారు. అంతలోనే ఒక ఆవిడ లేచి నిలిచి మాల్కౌన్స్ రాగం పాడమని ఫర్మాయిష్ చేసింది. కేసర్బాయి దృష్టిలో అది అనౌచిత్యం. సభా నిర్వాహకుల పంచ ప్రాణాలు లేచిపోయినాయి. ఏ కళనున్నదో కాని వాద్య కళాకారులకు సైగ చేసి మాల్కౌన్స్ రాగం అందుకొని దాదాపు గంట గానం చేసింది. కాని ప్రతి తాన్ సమ్ మీదికి వచ్చేసరికి తనను ఫర్మాయిష్ చేసిన స్త్రీవైపు చూస్తూ, "క్యో బేటీ, యహీ హై నా మాల్కౌన్స్" అని ప్రశ్నించడం మొదలుపెట్టింది. ఆమె సిగ్గుతో చితికిపోయిందని వేరుగా చెప్పవలసిన పనిలేదు కదా. కాని ఆమె వలన మాల్కౌన్స్ రాగాన్ని అద్వితీయంగా గానం చేసిందని, అది వినే భాగ్యం తమకు దక్కిందని రసజ్ఞులైన శ్రోతలు ఆనందించినారు. దానికే కారణముంది. అత్రోలే జైపూర్ ఘరానా వాళ్లు మాల్కౌన్స్ రాగం గానం చెయ్యరు. ఉస్తాద్ అల్లాదియా ఖాన్ సాహెబ్ సంపూర్ణ మాల్కౌన్స్ అని ఒక కొత్త రాగాన్ని రూపొందించి శిష్యులకు నేర్పినాడు. కనుక దాన్నే గానం చేస్తారు. కేసర్బాయి సంగీతానికి వాద్య సహకారం అందించేవారు కూడా ఆమె ఎన్నుకున్నవారే ఉండాలి. సారంగి కోసం మజీద్ ఖాన్ సాహెబ్, తబ్లా విష్ణుపంత్ శిరోడ్కర్ లేదా యశ్వంత్ కేర్కర్ ఉన్నా సరిపోతుంది. ఈ వాద్య కళాకారులకు ఎవరికైనా అనారోగ్యం వలన కార్యక్రమానికి హాజరు కాలేకపోతే కేసర్బాయి తన కచేరీ రద్దు చేసుకునేది. కాని మరొక కళాకారుణ్ణి ఆహ్వానించేది కాదు. తన వాద్య కళాకారుల కుటుంబాల పట్ల కూడా ఆమె ఆదరపూర్వకంగా ఉండేది. వారిని కన్నతల్లిలాగా ఆదరించేది. వారి ఆరోగ్య అనారోగ్యాలను గురించి పట్టించుకునేది. కచేరీ చేయలేకపోయినా వారి వేతనాలు యథావిధిగా చెల్లించేది. శ్రోతల నాడి తెలుసుకోవడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. ఎవరు నిజమైన శ్రోత అని ఇట్టే పసిగట్టేది. శ్రోతలతో సత్సంబంధాలను నెలకొల్పుకొన్నది. ఆమె అభిమానులు వేల లక్షల సంఖ్యలో ఉండేవారు. దూర దూరాల నుండి ఎంతో శ్రమకోర్చి ఆమె గానం వినడానికి వచ్చి కడుపు నిండినంత సంతృప్తితో మరలి వెళ్లేవారు. 1966 జూన్ 20వ తేదీన తమ 74 సంవత్సరాల వయస్సులో తాను ఇక పాడబోనని, తను సంగీతం విరమించుకుంటున్నానని ప్రకటించి బ్రహ్మాండమైన సభ ఏర్పాటు చేసి తన శ్రోతలందరికీ ఆహ్వానం పంపింది. ఆ సభ అద్వితీయంగా సాగింది. తన సంగీతాన్ని ఎవరికీ నేర్పనని, తన సంగీతం తనతోనే అంతమైపోవాలని ఆశించింది. కేసర్బాయి అభిమానులు, పెద్దలు, గురుపుత్రులు ఆమెను అనునయించి ధొండూతాయి కులకర్ణిని ఆమె శిష్యురాలిగా చేసినారు. ఉస్తాద్ అల్లాదియా ఖాన్ సాహెబ్ మనుమడు అజీజుద్దీన్ ఖాన్, ఇతన్నందరూ బాబా అని పిలుస్తారు, ధొండూతాయిని తీసుకుని వచ్చి కేసర్బాయి వద్ద దిగవిడిచినాడు. ఎంతైనా తమ గురువుగారి మనుమడాయే, అభ్యంతరం చెప్పలేకపోయింది. శివాజీ పార్క్లోని కేసర్బాయి ఇల్లు పరాగ్లో దొండుతాయి కులకర్ణి గండాబంధన మహోత్సవం చక్కగా జరిగింది. దొండుతాయి వద్ద గురుదక్షిణగా ఒక్క పైసా తీసుకొనలేదు. సంపాదించాలనుకుంటే నేను లక్షలు సంపాదించగలను, కాని నా సంగీతాన్ని అమ్ముకోను అన్నది. తొలుత కొంత అసంతృప్తితోనే నేర్పినా తరువాత తరువాత ధోండూతాయికి తన సంగీతాన్ని ఉదారంగా ధారబోసింది. ఆమెలోని అణకువ, విద్య నేర్చుకోవాలన్న తపన కేసరిబాయిని ముగ్ధురాలిని చేసింది. అంతకు పూర్వం ధోండూతాయి ఉస్తాద్ అల్లాదియా ఖాన్ పుత్రుడు బుర్జీ ఖాన్ వద్ద, మనుమడు అజీజుద్దీన్ ఖాన్ వద్ద సంగీతం నేర్చుకున్నది. కేసర్బాయి కేర్కర్ రికార్డులు కూడా తక్కువగానే ఉన్నాయి. ఆకాశవాణి కోసం ఎంతో కష్టంగా జిఎన్ జోషి ఒక రికార్డు చేయించినాడు. యూట్యూబ్లో కేసర్బాయి గాత్రం వినవచ్చు, కానీ ఆమె పడుచునాళ్లలో పాడిన పాట మాత్రం వినలేం. సంగీతజ్ఞులు ఆమె సంగీతాన్ని దొండుతాయి కులకర్ణి కంఠంలో వింటే కేసర్బాయిని విన్నంత ఆనందం పొందుతారు. దొండుతాయి తన గురుమాత గాత్రాన్ని ఆ విధంగా అలవర్చుకున్నది. కేసర్బాయి జయంతులు వర్ధంతులు ఆర్భాటంగా నిర్వహించే దొండుతాయి కులకర్ణి కూడా జూన్ 1వ తేదీ 2014వ సంవత్సరంలో తమ 87వ ఏట స్వర్గస్థురాలైంది. ఆమె శిష్యులు ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కేసర్బాయికి అహంకారం జాస్తి అని చాలామంది విమర్శకులంటారు, కాని అది అహంకారం కాదు, ఆత్మవిశ్వాసం. ఆమె పొందిన అవమానాలే ఆమెలో కసిని పట్టుదలను నేర్పినాయి. తర్వాత ఆమె పొందినన్ని పురస్కారాలు గౌరవాదరాలు ఎవరూ పొందలేదు. సంగీతం ద్వారా ఆమె సంపాదించినంత ధనాన్ని ఎవరూ సంపాదించలేదు. తన సంగీతం తనతోనే అంతమైపోవాలనుకున్నది కనుక తన ఏకైక కూతురుకు సంగీతం నేర్పలేదు. కేసర్బాయి ఆస్తులన్నింటికీ కూతురొక్కతే వారసురాలు. సంగీత వారసురాలు దొండుతాయి కులకర్ణి ఉండనే ఉన్నది. ఆమె కూడా అవివాహితగానే మిగిలిపోయి తన జీవితాన్ని సంగీతం కోసం ధారబోసింది. ఆమె తండ్రి గణపతిరావు కులకర్ణి అభీష్టం మేరకు సంగీతం నేర్చుకుని ఆదర్శ కుమార్తెగా మిగిలిపోయింది. కేసర్బాయి పైకి అట్లా కనిపించేది కాని పెద్దలను గౌరవించేది, తన తోటి గురుభగినులను ఆదరించేది. ఒక సభలో కేసర్బాయి తన గురుభగిని మొగుబాయి కుర్డీకర్ను సన్మానిస్తున్న ఛాయాచిత్రాన్ని చూడవచ్చు. అదేవిధంగా ప్రముఖ నర్తకి బాలసరస్వతీదేవితో కేసర్బాయి చిత్రాన్ని, ఎంఎస్ సుబ్బులక్ష్మితో కేసర్బాయి చిత్రాలను చూడవచ్చు. ప్రముఖ కిరాణా ఘరానా గాయిక హీరాబాయి బరోడేకర్ అంటే కేసర్బాయికి విపరీతమైన ఆదరాభిమానాలుండేవి. హీరాబాయి గానమంటే కేసర్బాయికి చాలా ఇష్టం. 1937వ సంవత్సరం కల్కత్తా నగరంలో జరిగిన ఆల్ ఇండియా మ్యూజిక్ కాన్ఫరెన్స్ లో పాల్గొనడానికి వెళ్లిన కేసర్బాయి హీరాబాయి బరోడేకర్ ను తన వెంట తీసుకుని వెళ్లి అక్కడ ఆమె గాత్రాన్ని ప్రదర్శింపజేసింది. ఆ సభ ద్వారా హీరాబాయి బరోడేకర్ ఖ్యాతి ఎల్లెడలా వ్యాపించింది. అందుకు కారకురాలు కేసర్బాయి కేర్కర్ మాత్రమే. కేసర్బాయి తనకంటే 17 సంవత్సరాలు చిన్నదైన హీరాబాయిని ఆలింగనం చేసుకుంటున్న ఛాయాచిత్రాన్ని అంతర్జాలంలో చూడవచ్చు. కేసర్బాయి అందుకోని పురస్కారం ఏదీ లేదని చెప్పాలి. 1948లోనే సురశ్రీ బిరుదు పొందిన విదుషి కేసర్బాయి 1953లో సంగీత నాటక అకాడమీ పురస్కారంతో పాటు అదే సంవత్సరం రాష్ట్రపతి అవార్డు అందుకున్న తొలి గాయికగా 1969లో మహారాష్ట్ర రాజ్య గాయక పురస్కారాన్ని అందుకున్న తొలి మహిళగా చరిత్రలో నిలిచిపోయింది కేసర్బాయి. భారత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అందించే పద్మభూషణ పురస్కారాన్ని 1969లోనే అందుకుని ఆ పురస్కారానికే వన్నె తెచ్చింది. కేసర్బాయి స్వగ్రామమైన కేర్ లోని స్వగృహంలో పాఠశాల ఏర్పాటు చేసింది. ఆ పాఠశాల పేరు సురశ్రీ కేసర్బాయి కేర్కర్ ఉన్నత పాఠశాల. ప్రతి సంవత్సరం నవంబర్ మాసంలో గోవా కళా అకాడమీ వారు కేసర్బాయి కేర్కర్ స్మృతి సంగీత సమారోహాలు నిర్వహిస్తారు. నేషనల్ సెంటర్ ఫర్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ NCPA వారు ముంబాయి విద్యాలయంలో చదివే విద్యార్థులకు కేసర్బాయి కేర్కర్ స్కాలర్షిప్ ఫండ్ నుండి మ్యూజిక్ స్కాలర్షిప్లనిస్తారు. దొండుతాయి కులకర్ణి కూడా కేసర్బాయి కేర్కర్ జయంతులు వర్ధంతులు జరిపేది. ఇప్పుడు ఆవిడ శిష్యురాండ్లు జరుపుతున్నారు. ఏది ఏమైనా ఇక అటువంటి గాయిక నభూతో న భవిష్యతి అనేది మాత్రం సత్యం. ఆమె జీవించిన కాలంలోనే మనం జీవించినాం కనుక మనం ఆమె సమకాలికులమని గర్వించాలి. సురశ్రీ పద్మభూషణ్ కేసర్బాయి కేర్కర్ September 16, 1977 తమ 85 సంవత్సరాల వయస్సులో స్వర్గస్థురాలైంది.

0: ఇప్పటిదాకా మీరు సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 32వ భాగంలో కేసర్బాయి కేర్కర్ గురించిన విశేషాలు 2వ భాగం విన్నారు. రచన పఠనం సామల రాజవర్ధన్. ఇంతటితో ఇయలటి పుస్తకంతో చక్కటి తెలుగు సాహిత్య రచనలను వినిపించే కార్యక్రమం సమాప్తం. మళ్ళా ఈ పుస్తకంతో కార్యక్రమం శుక్ర శనివారాల్లో రాత్రి 9:30, శని ఆదివారాల్లో పొద్దుగల 8:30 ప్రసారమవుతుంది. రేపు పొద్దుగల 8:30 కథనం, ఉత్తమ తెలుగు కథా సాహిత్యాన్ని వినిపించే ఈ కథనం కార్యక్రమంలో సత్యం శంకరమంచి వారి అమరావతి కథల నుంచి కథలింటారు.
1: మీరు కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నారా?
2: అమ్మకాలు పెంచుకోవడం ఎలా అని ఆలోచిస్తున్నారా?
1: చింతించకండి, అతి తక్కువ ధరల్లో ప్రకటనలు ఇచ్చేందుకు ఆకాశవాణి మీకు అందుబాటులో ఉంది.
2: మీరు ప్రకటనల కోసం సంప్రదించాల్సిన మొబైల్ నంబర్ 9491399052.
1: 9491399052.
2: గుర్తుంచుకోండి,
1: లాభవాణి,
2: ఆకాశవాణి,
1: శుభవాణి,
2: ఆకాశవాణి.
1: ఆకాశవాణిలో ప్రకటనలు మీకు కొండంత అండ.
0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సింగిడి సినీ గీతాల హరివిల్లు. నింగి నేలను కలుపుతది ఆ రంగుల హరివిల్లు. శ్రోతలను ఆకాశవాణికి మరింత దగ్గర చేస్తున్నది ఈ పాటల హరివిల్లు. సింగిడి రంగుల తీరంగా తీరొక్క పాటలు, ఆ పాటల నడుమ శ్రోతలు చెప్పే తీరు తీరుల ముచ్చట్లను కలిపి వినిపించే ఈ కార్యక్రమం ఇప్పటి సంధి 10:00 ప్రసారమవుతుంది. శ్రోతలు, మీకు నచ్చిన మీరు మెచ్చిన పాటలు వినాలనుకుంటే మాకు ఫోన్ చేసి అడగవచ్చు. ఈ సింగిడి కార్యక్రమంలో మీరు ఫోన్ చేయాల్సిన మా నెంబర్లు 2300081, ఇంకో నంబర్ 2950081. ఫోన్ చేసి పాటలు అడుగుడే కాదు, మీకు తెలిసిన వింతలు విశేషాలేమున్నా గవిటిని శ్రోతలతో పంచుకోవచ్చు. పసందైన పాటల నడుమ అట్లనే మీకు మాత్రమే తెలిసి నలుగురితో పంచుకుంటుందనే ముచ్చట్లేమున్నా అవిటిని కూడా శ్రోతలతో పంచుకోవచ్చు మీకు నచ్చిన పాటల నడుమ. మరి ఇలాంటి సింగిడి కార్యక్రమాన్ని శురు చేద్దాం ఆమె చిత్రంలోని ఈ పాటతో.

0: మీరు విన్న ఈ పాట ఆమె చిత్రంలోనిది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కెఎస్ చిత్ర పాడిన ఈ గీతానికి స్వరాన్ని సమకూర్చింది విద్యాసాగర్. శ్రోతల సింగిరి కార్యక్రమంలో ఇప్పుడు మనతో మాట్లాడడానికి శ్రోత ఫోన్ లైన్లో ఉన్నారు. హలో,
1: గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్ సార్, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో చెప్తారా?
1: కర్నూలు జిల్లా ఆస్పరి మండలం తంగరోడ గ్రామం హరినాథ్ రెడ్డి సార్. బాగున్నారా సార్?
0: బాగున్నాం, మీరు ఎలా ఉన్నారు?
1: బాగున్నాం సార్, మీకు, డైరెక్టర్ గారికి, ఆకాశవాణి స్టాఫ్ అందరికి కూడా నమస్కారం సార్.
0: సరే, మరి మీరు ఏం చేస్తుంటారు?
1: నేను వ్యవసాయం సార్, అన్నదాతనని గర్వంగా కూడా చెప్పుకుంటాను.
0: ఏ పంటలు వేసింది ఈసారి?
1: పత్తి సార్, పత్తి వేసినాము. ఎండిన ప్రభావం వలన చాలా ఇబ్బందులు పడినాం సార్. వేరుశనగ గానీ వేసినాము. వర్షాలు ఇప్పుడు మొన్న వారం అయింది సార్, వచ్చి మధ్యలో 2.5 నెలలు పైన లేదు సార్ వర్షము. చాలా ఇబ్బందులే పడినాం సార్.
0: సరే, మరి ఇప్పుడు ఎక్కడ, ఇంట్లో ఉన్నారా, పొలానికి వెళ్ళి?
1: చేనులో ఉన్నాం సార్. చేనులో ఉన్నాం సార్.
0: ఇప్పుడు ఏం పనులు ఉంటాయి చేనులో?
1: లైవ్ అబ్దారా వింటుంటాను సార్.
0: అంటే ఇప్పుడు ఏం పనులు ఉంటాయి చేనులో? పంట ఏ దశలో ఉన్నది?
1: పత్తి తీస్తున్నాం సార్. పత్తి తీసే సార్, కొద్ది వర్షం వచ్చింది, ఇబ్బంది ఉంది, కానీ ఆరేసుకోవాలా సార్? మళ్ళా ఇప్పుడు ఎండ ఉంది, 3 రోజుల కింద బాగా పడింది సార్ వర్షము. ఎట్లానే మళ్ళీ ఇబ్బంది అవుతుంది, తీస్తున్నారు సార్, ఆరేయాలి సార్.
0: అయితే పనిలో ఉంటూ పాట వినాలని ఫోన్ చేసిండ్రు కదా, ఏ పాట వినాలనిపించింది
1: సార్? కిల్లర్ సార్, కిల్లర్
0: కిల్లర్ చిత్రం
1: నుంచి ప్రియా ప్రియతమ రాగాలనే పాట ఉంటుంది సార్. మా కుటుంబ సభ్యులు మారుతిరెడ్డి, మనోరమ, శ్రీలత, నవీన్ కుమార్ రెడ్డి, అజిత్ కుమార్ రెడ్డి, రుక్కు రెడ్డి, సౌదీ, రూపేష్ కుమార్ రెడ్డి, నందు, సాయి రూపేష్ కుమార్ రెడ్డి కోసం, మీకోసం వింటున్న అందరి కోసం సార్.
0: తప్పకుండా ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. మీకోసం

మీరు అడిగిన ఈ పాట కిల్లర్ చిత్రం నుంచి, మనో కేఎస్ చిత్ర పాడినది. సంగీతం ఇళయరాజా, సాహిత్యం వేటూరి సుందరరామూర్తి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ముఖాన్ మొటిమల గజ్జా బొబ్బలా నడుగులో తామరా బురద పుల్లా.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
3: మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరింటున్నారు సింగిడి సినీ గీతాల హరివిల్లు. ఈ కార్యక్రమం 10:00 ప్రసారం అవుతుంది. శ్రోతలు గినడమల మీకు నచ్చిన మీరు మెచ్చిన పాటలు వినాలనుకుంటే మాకు ఫోన్ చేసి పాటలు అడగవచ్చు, టెలిఫోన్ ద్వారా అడగవచ్చు, ఉత్తరాలు రాసి పంపించి కూడా మీకు నచ్చిన మీరు మెచ్చిన పాటల్ని కోరవచ్చు. మీరు ఫోన్ చేయాల్సిన మా నెంబర్లు 2300081, ఇంకో నంబర్ 2950081. ఇక ఉత్తరాల ద్వారా సినిమా పాటలు కోరాలనుకునే శ్రోతల కోసం మా చిరునామా స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం విద్యానగర్ ఆదిలాబాద్. కార్యక్రమంలో ఇప్పుడు ఆర్య చిత్రం నుంచి ఈ పాట.

శ్రోతలు, మీరు వింటున్నది సింగిడి సినీ గీతాల హరివిల్లు. ఈ కార్యక్రమంలో మనతో మాట్లాడడానికి మరో శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో, నమస్కారం. అనుకుంట నుంచి మీ పేరు చెప్పండి శ్రోతలకి. హనుమన్లు గారు ఏం చేస్తుంటారు? మరి ఇవాళ ఉన్నారా? పనికి వెళ్ళిండ్రా? ఇంటికాడ ఉన్నారా? పని పోడేనా? ఆదివారం సెలవు అన్నట్టు ఏం లేదు. ఎట్లా, ఏం పనులు చేస్తుంటారు? అంటే వ్యవసాయ పనుల్లో? ఇప్పుడు ఏం పనులు నడుస్తున్నాయి మరి వ్యవసాయంలో? మందులు కొట్టుడేనా? ఎంత ఒక రోజు ఎన్ని ఎకరాలకు కొడతారు మందు? ఎన్ని ఎకరాలలో ఇంత అని ఏముండదు, ఎంత అయితే అంత. ఎన్ని గొట్టంగా పోతారు పొద్దుల చేనులకు మందు కొట్ట? పొద్దుల 9:30 పోతారు. మళ్ళీ ఎప్పటిదాకా ఉంటారు అక్కడే? 5 వరకు. సరే, మరి ఇప్పుడు ఏ పాట వినాలనిపించింది ఫోన్ చేసిండ్రు? నేటి సిద్ధార్థ నుంచి గిరిలో లాహిరి పాట. తప్పకుండా మీకోసం పాట వినిపిస్తాం. మరి ఈ పాటను మీతో పాటు ఇంకెవరెవరు కోరుతున్నారు? ఒక్కరే ఉన్నారా? సరే, మీకోసం మీరు అడిగిన ఈ పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కవితా కృష్ణమూర్తి పాడింది. వేటూరి సుందర రామూర్తి సాహిత్యానికి లక్ష్మీకాంత్ ప్యారలాల్ సంగీతం సమకూర్చిండు. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. మీకోసం మీరు అడిగిన పాట వినండి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
2: మన బస మనయాస మన ఎఫ్ఎం, ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం. మనస్సు నిండా మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల హరివిల్లు. శ్రోతలు, ఇళ్ళ 11 గుట్టంగా దేశ ప్రధాని గౌరవ శ్రీ నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను రేడియో ద్వారా దేశ ప్రజలతో పంచుకునే కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలీ అవుతుంది మన్ కీ బాత్ కార్యక్రమం. ఈ మన్ కీ బాత్ కార్యక్రమ తెలుగు అనువాదం మనసులోని మాట వెంటనే ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలీ అవుతుంది. ఈ మనసులోని మాట కార్యక్రమం మరొకసారి రాత్రి 8 గుట్టంగా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలీ అవుతుంది. మరి శ్రోతలు, ఈ సింగిడి కార్యక్రమంలో మీకు నచ్చిన మీరు మెచ్చిన పాటలు వినాలనుకుంటే ఫోన్ చేసి అడగవచ్చు. మీరు ఫోన్ చేయాల్సిన మా నెంబర్లు అయితే మీ అందరికీ ఎరగని ఆయన మరొకసారి గుర్తు చేస్తున్నా. మీరు చేయాల్సిన మా ఫోన్ నెంబర్లు 2300081, ఇంకో నంబర్ 2950081. ఈ కార్యక్రమం 10 గుట్టేదాకా కొనసాగుతుంది. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి కలిసి పాడిన గీతం. గీత రచన వేటూరి సుందరరామూర్తి, చిత్రం అన్వేషణ, సంగీతం ఇళయరాజా.

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
0: 9493921891 మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

0: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల హరివిల్లు కార్యక్రమంలో. ఇప్పుడు మనతో మాట్లాడడానికి శ్రోత లైన్ లో ఉన్నారు. హలో.
1: హలో, నమస్కారం సార్.
0: నమస్తే.
1: మాది కరీంనగర్ జిల్లా ఓదెల మండలం నాలుగు ప్రాంతానికి రావండి. అయితే మాకు మౌన మేళన సాంగ్ కావాలండి. ఆ పాట కావాలి.
0: తప్పకుండా. ఏం చేస్తుంటారు మీరు?
1: మేము వ్యవసాయం చేస్తున్నాం. వ్యవసాయం
0: వ్యవసాయం ఏమేం వేసారు పంటలు ఈసారి?
1: ఇప్పుడు వరి వేసినాం. వరి వేసినాం. ఇప్పుడు పొట్ట దశలు అవుతుంది.
0: ఇంకా
1: ఇంకా కూరగాయలు పంచినారు.
0: కూరగాయలు ఏమేమి కూరగాయలు వేస్తారు మీరు?
1: కూరగాయలు అంటే మామూలుగా వంకాయలు, టమాటా.
0: ఎట్లా ఉన్నది ఇప్పుడు వాతావరణం? ఎట్లా ఉన్నది పంటల పరిస్థితి? ఎట్లా ఉన్నది
1: ఇక్కడ అయితే? మా పెద్దపల్లి జిల్లాలో, అదే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బాగానే ఉంది. ప్రాంతం వర్షం మొన్నటి రాక పడ్డది, ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు వాతావరణం పొడిగానే ఉన్నది.
0: పొడిగానే ఉన్నది వాతావరణం. వర్షాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ 2-3 రోజుల నుంచి ఏమైనా వానలు ఇట్లా పడ్డాయా?
1: అన్నటి రాక పడ్డాయండి.
0: మొన్నటి రాక ఉన్నాయి. ఇప్పుడు తగ్గినాయి కొంచెం.
1: తగ్గినాయి.
0: సరే, మరి మీరు అడిగిన పాట మౌలమేలో సాగర సంగమం చిత్రం కదా, మీరు అడిగిన పాట.
1: ఓకే,
0: తప్పకుండా మీకోసం ఆ పాట వినిపిస్తాం. ఫోన్ చేసినందుకు మీకు ధన్యవాదాలు. మీరు అడిగిన పాట మీకోసం వినండి.

0: ఇప్పుడు ఒక ప్రకటన విందాం. ప్రకటన తర్వాత శ్రోత కోరిన పాటను విందాం.
1: మీరు కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నారా?
2: అమ్మకాలు పెంచుకోవడం ఎలా అని ఆలోచిస్తున్నారా?
1: చింతించకండి, అతి తక్కువ ధరల్లో ప్రకటనలు ఇచ్చేందుకు ఆకాశవాణి మీకు అందుబాటులో ఉంది.
2: మీరు ప్రకటనల కోసం సంప్రదించాల్సిన మొబైల్ నంబర్ 9491399052.
1: 9491399052.
2: గుర్తుంచుకోండి,
1: లాభవాణి,
2: ఆకాశవాణి,
1: శుభవాణి,
2: ఆకాశవాణి.
1: ఆకాశవాణిలో ప్రకటనలు మీకు కొండంత అండ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
1: అప్పుడు రిజిస్టర్ మొబైల్, ఇమెయిల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా లెటర్ ద్వారా సెల్ఫ్ డిక్లరేషన్ చెయ్యి.
2: అయితే ఇతర మార్పులు,
1: ఇంట్లో కూర్చుని వీడియో కేవైసీ లేదా ఆధార్.

0: ఓటీపీ ఆధారమైన ఈకేవైసీతో అప్డేట్ చేసుకో బ్యాంక్ అధికృత ఛానల్స్ తో.
1: ఇదైతే నూడిల్స్ చేయడం అంత సులువైనది.
0: ఆర్బీఐ అంటుంది,
2: కేవైసీ సురక్షితమైన బ్యాంకింగ్ కి తొలి అడుగు.
3: తెలంగాణ యాసాభాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరింటున్నారు సింగిడి సినీ గీతాల హరివిల్లు. శ్రోతలు, ఈ కార్యక్రమం 10:00 ప్రసారం అవుతుంది. మరి ఈ నడవల మీకు నచ్చిన, మీరు మెచ్చిన పాటలు వినాలనుకుంటే ఫోన్ చేసి పాటలు అడగవచ్చు. మీకు తెలిసిన వింతలు విశేషాలు ఏమున్నా వీటిని శ్రోతలతో పంచుకోవచ్చు. పసందైన పాటల నడుమ ఇక మీరు చేయాల్సిన మా ఫోన్ నెంబర్లు అయితే మీ అందరికీ ఎరకని, అయినా మళ్ళొకసారి మా ఫోన్ నెంబర్లను గుర్తు చేస్తున్నా. మీరు ఫోన్ చేయాల్సిన మా నెంబర్లు 2300081, ఇంకో నంబర్ 2950081. కార్యక్రమంలో ఇప్పుడు ప్రేమ చిత్రం నుంచి ఈ గీతాన్ని విందాం.

0: శ్రోతలు మీరు వింటున్నది సింగిడి సినీ గీతాల హరివిల్లు కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు మనతో మాట్లాడడానికి సీర్లవంచ గ్రామం నుంచి శ్రోత లైన్లో ఉన్నారు. హలో.
1: హలో, గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్
1: సార్. మాది రాజన్న, సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం చీర్లవంచ గ్రామం నుండి. నా పేరు వేముల పరశురాం సార్.
0: వేముల పరశురాం గారు. పరశురాం గారు ఏం చేస్తుంటారు
1: సార్? మాది ఫోటో స్టూడియో ఉన్న జిరాక్ సెంటర్ సార్.
0: ఎట్లా నడుస్తున్నది స్టూడియో?
1: బాగా నడుస్తుంది సార్.
0: ఎప్పుడు ఎక్కువ టైం సీజన్ అంటే ఎప్పుడు ఏ టైంలో ఉంటుంది మీకు?
1: సార్, పెళ్లిళ్ళ సీజన్ లా కాకుండా కూడా చూస్తుంటాం సార్. సరిగా దుకాణాలు కాబట్టి ఫోటోలు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు లేడానికి వస్తారు సార్. జిరాక్స్ వస్తారు సార్, ఎక్కువ జిరాక్స్ ఫోటో లేదు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకుంటారు సార్. పెళ్లిళ్ళ సీజన్ లా పెళ్లిలోకి పోతున్నారు.
0: పెళ్లిళ్ళకి వెళ్తారు పెళ్లిళ్ళ సీజన్ లో. సరే, మరి ఇప్పుడు ఏ పాట వినాలనిపించింది ఫోన్ చేసిండ్రు
1: సార్? నాకు రాముడు భీముడు సార్ సినిమా పేరు. అందులోంచి తెలిసిందిలే నెలరాజ తెలిసిందిలే అని ఉంటుంది పాట వినిపించాడు.
0: తప్పకుండా. ఘంటసాల పి సుశీల పాడిన పాట అది. డాక్టర్ సి నారాయణ రెడ్డి రాసిన గీతం.
1: సంగీతం పెండ్యాల సార్.
0: పెండ్యాల సంగీతం. నారాయణ రెడ్డి గారు అయితే తెలుసు కదా, మన మీ ప్రాంతమే సిరిసిల్ల హనుమాచిపేట కదా.
1: హనుమాచిపేట సార్, మాకు 3 కిలోమీటర్ ఉంటుంది సార్ మా ఊరుకు.
0: ఎప్పుడన్నా అంటే ఇప్పుడు మీ వయసు ఎంత ఉంటుంది?
1: 63 సంవత్సరాలు సార్.
0: అయితే మీరు కలిసి చూసి ఉంటారు నారాయణ రెడ్డి గారిని అటు మీ ఊరికి వచ్చిన
1: సార్? మాకాడ చుట్టాలు కూడా ఉన్నారు పద్మశాలి సార్, వాళ్ళు రెడ్డిలు అక్కడ దగ్గరనే ఉంటారు సార్. మా అమ్మల ఇంటికి దగ్గర ఉంటుంది వాళ్ళు, అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి కూడా వెళ్తాం సార్.
0: ఇప్పుడు ఎట్లా ఉంది అక్కడ? ఒక
1: ఇక ఇప్పుడు బాగా పరగా అయిపోయింది సార్, బాగా చేంజ్ అయిపోయింది. అప్పుడు బాగుండే సార్, అప్పుడు అక్కడ బాగుంటుండే ఊరు పక్కకే ఆ వాగులా ఆడుకుంటుంది సార్ బాగా.
0: సరే, మరి చక్కటి విషయాలు చెప్పారు నారాయణ రెడ్డి గారి గురించి. మీరు అడిగిన పాట రాముడు భీముడు చిత్రం నుంచి విందాం. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.
1: ధన్యవాదాలు సార్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలికినా
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల హరివిల్లు. శ్రోతలు ఎలా పదకొండుగుట్టంగా మన్ కీ బాత్ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలీ అవుతుంది. దేశ ప్రధాని తన మనసులోని భావాలను రేడియో ద్వారా దేశ ప్రజలతో పంచుకునే కార్యక్రమం ఇది. ఈ మన్ కీ బాత్ కార్యక్రమం వెంటనే దీని తెలుగు అనువాదం మనసులోని మాట ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలీ అవుతుంది. ఈ కార్యక్రమం మళ్ళొకసారి రాత్రి 8 గంటలకు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతుంది. ఈ కార్యక్రమాన్ని ఆకాశవాణి, దూరదర్శన్ అన్ని కేంద్రాలు ప్రసారం చేస్తాయి. అట్లాగే ఆకాశవాణి యూట్యూబ్ ఛానల్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్ ద్వారా మన్ కీ బాత్ కార్యక్రమాన్ని అందిస్తుంది. అట్లాగే మన్ కీ బాత్ కార్యక్రమానంతరం తెలుగు అనువాదం మనసులోని మాట కార్యక్రమాన్ని కూడా యూట్యూబ్ ఛానల్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్ ద్వారా అందిస్తుంది. వినడం మర్చిపోకండి. కార్యక్రమంలో ఇప్పుడు ఈ అబ్బాయి చాలా మంచోడు చిత్రం నుంచి ఎస్పి చంద్రబోస్ రాసిన గీతాన్ని విందాం. కళ్యాణి మాలిక్, సునీత పాడిన గీతం ఇది. సంగీతం ఎంఎం కీరవాణి, చంద్రబోస్ రాసిన గీతం.

శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల హరివిల్లు. ఇయల్ల ప్రముఖ హాస్య నటుడు నగేష్ జయంతి, దక్షిణ భారతదేశానికి చెందిన హాస్య నటుడు సికె నగేష్ రంగస్థల నటుడు కూడా. తెలుగుతో పాటు తమిళ మలయాళ చిత్రాల్లో నటించిండ్రు. తెలుగులో ఆయన ఆఖరి చిత్రం కమల హాసన్ నటించిన దశావతారం. నవ్విస్తూనే ఏడిపించేవారు నగేష్. ఈయన అసలు పేరు గుండూరావు. 1933 సెప్టెంబర్ 27 కర్ణాటకలో జన్మించిండ్రు. నాటకాల మీద ఉన్న ఇష్టంతో మొదట రంగస్థల నటుడిగా అవతారమెత్తిండ్రు. తర్వాత నిర్మాత బాలాజీ నిర్మించిన నీర్ కుమిళి అనే సినిమాలో నటించారు. ఇది వారి మొదటి చిత్రం. ఆయన నటించిన చివరి చిత్రం ఇంతవరకే చెప్పుకున్నాం, కమల్ హాసన్ 10 పాత్రలు పోషించిన దశావతారం. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో దాదాపు 1000 సినిమాల్లో నటించిన ఘనత నగేష్ది. నగేష్ నట జీవితాన్ని మలుపు తిప్పిన చిత్రం సర్వర్ సుందరం. ఇది 1964 విడుదలైంది. ఇందులో ఆయనే కథానాయకుడు, కెఆర్ విజయ కథానాయిక. తన హాస్యంతో ప్రేక్షక లోకాన్ని నవ్వించిన నగేష్ జీవితంలో పలు కష్టాల్ని అనుభవించిండు. నగేష్ జయంతి సందర్భంగా ఆయన నటించిన అల్లరి మొగుడు చిత్రం నుంచి ఈ పాట విందాం.

శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సినీ గీతల హరివిల్లు. ఇవాళ 11వ మన్ కీ బాత్ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతుంది. ఆ వెంటనే మన్ కీ బాత్ కార్యక్రమ అనువాదం మనసులోని మాట ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడుతుంది. వినడం మరొకండి.

0: మీరు విన్న ఈ పాట అమరదీపం చిత్రంలోనిది. ఈ పాటతో ఇలాంటి సింగిడి సినీ గీతాల హరివిల్లు కార్యక్రమం సమాప్తం. ఈ సింగిడి కార్యక్రమం మళ్ళా రేపొద్దుగా 8:45 ప్రసారం అవుతుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. సమయం 10 గంటలు అవుతున్నది. మరికొంచెం సేపట్లో తెలుగు వివిధ భారతీయ ఆకాశవాణి కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలీ అవుతాయి. అట్లనే 11 గంటలకు మన్ కీ బాత్ దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ దేశ ప్రజలతో తన మనసులోని భావాలను పంచుకునే కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలీ అవుతుంది. ఆ వెంటనే మన్ కీ బాత్ కార్యక్రమ అనువాదం మనసులోని మాట ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలీ అవుతుంది. ముందుగా వార్తల ముఖ్యాంశాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి.
1: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. 2026 ఆసియా క్రీడల్లో విజయం సాధించిన భారత క్రీడాకారులను రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. స్వర్ణ పతకాన్ని నిలబెట్టుకున్న భారత పురుషుల కబడ్డీ జట్టుకు రాష్టపతి, ఉపరాష్టపతి శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న బెంగళూరులో జరిగిన ఐఐటి మద్రాస్ పూర్వ విద్యార్థుల సమావేశ సదస్సులో ఐఐటి మద్రాస్ యూనికార్న్ వెంచర్ ఫండ్ను ప్రారంభించారు. భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందడాన్ని మంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. సరళీకరణ, ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ పేరుతో అద్భుత సంస్కరణలను అమలు చేసి భారతదేశాన్ని ప్రపంచంలోనే గొప్ప ఆర్థిక శక్తిగా నిలబెట్టిన మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కు భారతరత్న ఇవ్వాలని, ఆయన ప్రవేశపెట్టిన చట్టాల ద్వారా దేశవ్యాప్తంగా సమకూరిన అభివృద్ది ఫలాల తీరును తెలిపే ఒక విజ్ఞాన కేంద్రాన్ని మన్మోహన్ గౌరవార్థం ఢిల్లీలో ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కోరారు. హైదరాబాద్లోని ఫైనాన్షియల్ డిస్టిక్ట్ విప్రో కోడలిలో ఏర్పాటు చేసిన 14 అడుగుల మన్మోహన్ సింగ్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. తెలంగాణలో పర్యాటక రంగ అభివృద్దికి రాష్ట ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మాదాపూర్లోని శిల్పారామంలో జరిగిన ప్రపంచ పర్యాటక దినోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, పర్యాటకులను ఆకట్టుకునేందుకు ఎకో టూరిజం, టెంపుల్, విలేజ్, హెల్త్ టూరిజం వంటి అనేక రంగాలు ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణ జైళ్లు దిద్దుబాటు సేవల శాఖకు ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డు 2026 లభించింది. నివృత్తి పేరిట జైళ్లలో వ్యసన విముక్తి కేంద్రాలను ఏర్పాటు చేసినందుకు ఈ పురస్కారం లభించింది. ఢిల్లీలోని ఇండియా హ్యాబిటేట్ సెంటర్లో నిర్వహించిన 109వ స్కోచ్ సమ్మిట్ ఇండియా ఎకనామిక్ ఫోరంలో జరిగిన కార్యక్రమంలో స్కోచ్ ప్రతినిధులు రోహన్ కొచ్చర్, సమీర్ కొచ్చర్ చేతుల మీదుగా తెలంగాణ జైళ్ల శాఖ డీజీ డాక్టర్ సౌమ్య మిశ్రా ఈ పురస్కారాన్ని స్వీకరించారు. తెలంగాణలో 3 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలు మోసపోయారని, 100 రోజుల్లోనే తామిచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని చెప్పిన వాళ్లు ఒక్కటి అమలు చేయలేదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు తారక రామారావు విమర్శించారు. మరో 2 ఏళ్లలో జరిగే ఎన్నికల్లో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలను పంచుకోనున్నారు. నెలవారీగా ప్రసారమయ్యే ఈ రేడియో కార్యక్రమంలో ఇది 138వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్లో, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 10:50 మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 10:05 కావస్తోంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతా గాథ ప్రత్యేక ధారావాహిక వింటారు. 7వ భాగం డాక్టర్ బిసి రాయ్, రచన శ్రీ ఎన్ విజయరాఘవరెడ్డి, వ్యాఖ్యానం శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి, శ్రీ కె సందీప్.
1: భారతరత్న ఒక జాతి కృతజ్ఞతా గాథ.
2: గతవారం వితంతు అభ్యుదయం కోసం, మహిళా విద్య కోసం తన శతాబ్ద కాలపు జీవితాన్నే తపస్సుగా మలుచుకున్న అపర సామాజిక మహర్షి ధొండో కేశవ్ కర్వే గారి స్ఫూర్తిదాయక గాథను తెలుసుకున్నాం. ఈరోజు ఒక చేతితో రోగుల ప్రాణాలను కాపాడే వైద్యుడిగా, మరో చేతితో నవభారత పశ్చిమ బెంగాల్ నిర్మాణాన్ని చేపట్టిన అపర ధన్వంతరి డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్ గారి సమగ్ర జీవితాన్ని తెలుసుకుందాం.
3: 1961వ సంవత్సరంలో స్వతంత్ర

0: 1882 సంవత్సరం జూలై 1వ తేదీ, బీహార్ రాజధాని పాట్నాలోని బంకీపూర్ ప్రాంతం. ప్రకాశ్ చంద్రరాయ్, అఘోర కామినీ దేవి దంపతులకు విధాన్ చంద్రరాయ్ జన్మించారు. తండ్రి ప్రకాశ్ చంద్ర ఎక్సైజ్ శాఖలో పనిచేసేవారు. ఆయన సంపాదనలో అత్యధిక భాగం సామాజిక సేవా కార్యక్రమాలకే వెచ్చించేవారు. తల్లి అఘోర కామిని బ్రహ్మ సమాజ భావాలు కలిగిన ఉదారవాది. కాని విధాన్ చిన్నతనంలోనే తల్లిని కోల్పోయారు. పేదరికంలో తీవ్రమైన క్రమశిక్షణ మధ్య ఆయన పెరుగుతూ వచ్చారు. పాట్నా కాలేజియేట్ స్కూల్లో ప్రాథమిక విద్య ముగించుకుని పాట్నా కాలేజీ నుండి గణితంలో బిఏ పూర్తి చేశారు. ఆ తర్వాత వైద్య విద్య పట్ల ఉన్న ఆసక్తితో కలకత్తా మెడికల్ కాలేజీలో చేరారు.
1: కలకత్తాలో చదువుకునే రోజుల్లో విధాన్ దగ్గర తినడానికి కూడా డబ్బులుండేవి కావు. ఆయన కాలేజీ హాస్టల్లో నెలకు చాలా కొద్ది రూపాయలతో కాలం వెల్లదీస్తూ స్వయంగా తన పనులు తానే చేసుకునేవారు. ప్రయోగశాలల్లో రాత్రింబగళ్ళు శ్రమించి మెడిసిన్లో డిగ్రీ పూర్తి చేశారు. వైద్య రంగంలో ఉన్నత విద్య కోసం విధాన్ 1909 సంవత్సరంలో ఇంగ్లండ్ వెళ్లారు. లండన్లోని ప్రసిద్ధ రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్, రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్లలో ఒకేసారి ప్రవేశం పొందాలని ఆయన భావించారు. అయితే ఆయన ఒక భారతీయుడు కావడం వల్ల అక్కడి బ్రిటిష్ డీన్ ఆయన అప్లికేషన్ను తిరస్కరించారు. కానీ విధాన్ అధైర్యపడలేదు. ఆయన వరుసగా 30 సార్లు డీన్ ఆఫీస్ చుట్టూ తిరిగారు. ఆయన పట్టుదలను, మేధస్సును చూసి ఆశ్చర్యపోయిన డీన్ చివరికి ప్రవేశానికి అనుమతించారు. కేవలం 26 నెలల వ్యవధిలోనే విధాన్ ఒకేసారి ఎంఆర్సిపి ఇంకా ఎఫ్ఆర్సిఎస్ రెండింటినీ పూర్తి చేశారు. భారతదేశపు వైద్య చరిత్రలోనే ఇలా 2 మెడికల్ క్వాలిఫికేషన్లు ఒకే సమయంలో సాధించిన అరుదైన శాస్త్రవేత్తలలో డాక్టర్ బిసి రాయ్ ఒకరు.
0: 1911 భారతదేశం తిరిగి వచ్చిన డాక్టర్ బిసి రాయ్ కలకత్తా మెడికల్ కాలేజీలో, ఆ తర్వాత కార్మైకేల్ మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్గా చేరారు. వైద్యుడిగా ఆయన డయాగ్నసిస్ అద్భుతంగా ఉండేది. రోగి ముఖం చూసి నాడి పట్టుకుని జబ్బు ఏంటో సరిగ్గా చెప్పేవారు. చికిత్స కోసం ఆయన వద్దకు వచ్చిన ధనికుల దగ్గర ఆయన ఫీజు వసూలు చేసి ఆ డబ్బునంతా ఉదయాన్నే తన ఇంటి ముందు క్యూ కట్టే నిరుపేద రోగుల ఉచిత చికిత్సకు, ఉచిత మందుల పంపిణీకి ఉపయోగించేవారు. గాంధీజీ, జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, సర్దార్ పటేల్ వంటి దిగ్గజ నాయకులకు ఆయన వ్యక్తిగత వైద్యుడిగా సేవలందించారు. మహాత్మా గాంధీకి అనుంగు మిత్రునిగా, వ్యక్తిగత వైద్యునిగా వ్యవహరించారు.
1: 1942 పూణేలో గాంధీజీ ఫిట్ ఇండియా ఉద్యమంలో నిరాహార దీక్షకు దిగారు. ఆరోగ్యం క్షీణించడంతో రాయ్ ఆయనకు మందులిచ్చారు. ఇండియాలో తయారైనవి కావని గాంధీజీ వాటిని నిరాకరించారు. అంతేకాక, నేను నువ్విచ్చిన మందులు ఎందుకు తీసుకోవాలి, ఈ దేశంలోని 40 కోట్ల ప్రజలకు నువ్వు ఉచితంగా వైద్యం చేస్తావా అని ప్రశ్నించారు. అందుకు డాక్టర్ రాయ్, లేదు, అందరికీ ఉచితంగా వైద్యం చేయలేను, కానీ నేనొచ్చింది మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీకి వైద్యం చేయడానికి కాదు, ఈ దేశంలోని 40 కోట్ల మంది ప్రజలకు సారథ్యం వహిస్తున్న వ్యక్తికి అన్నారు. గాంధీజీ మరు మాట్లాడకుండా మందులు తీసుకున్నారు. బెంగాల్లోని బారక్పూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ బెంగాల్గా పేరొందిన సురేంద్రనాథ్ బెనర్జీని ఓడించారు.
0: దేశభక్తి బీసీరాయ్ రక్తంలోనే ఉండేది. మహాత్మా గాంధీ, దేశబంధు చిత్తరంజన్ దాస్ల పిలుపు మేరకు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి స్వాతంత్ర్య పోరాటంలో అడుగుపెట్టారు. 1930 శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించారు. వైద్యంతో పాటు విద్యారంగానికి ఆయన చేసిన కృషి అనన్యం. కలకత్తా విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా సేవలందించారు. విదేశీ వైద్య విద్యా సంస్థలపై ఆధారపడకుండా భారతదేశంలోనే జావద్పూర్ టీబీ హాస్పిటల్, చిత్తరంజన్ క్యాన్సర్ హాస్పిటల్, విక్టోరియా ఇన్స్టిట్యూట్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వంటి ప్రతిష్టాత్మక సంస్థల స్థాపనలో కీలక పాత్ర పోషించారు.
1: 1947 దేశ విభజన జరిగింది. బెంగాల్ ముక్కలై పశ్చిమ బెంగాల్గా మారింది. తూర్పు పాకిస్తాన్ నుండి లక్షలాది మంది హిందూ శరణార్థులు కలకత్తాకు పోటెత్తారు. ఆహార కొరత, దారిద్ర్యం, అల్లర్లతో బెంగాల్ కొట్టుమిట్టాడుతోంది.

0: అలాంటి క్లిష్టమైన సమయంలో 1948 జనవరి 23న డాక్టర్ బిసి రాయ్ పశ్చిమ బెంగాల్ 2వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. మొదట ఆయన ఆ పదవికి అంగీకరించలేదు, కానీ గాంధీజీ ఆదేశంతో దేశ సేవ కోసం ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నారు. ముఖ్యమంత్రిగా ఆయన 14 సంవత్సరాలు అందించిన పాలన పశ్చిమ బెంగాల్కు స్వర్ణయుగమనే చెప్పాలి. శరణార్థులకు వసతి కోసం ఆయన కళ్యాణి నగరాన్ని నిర్మించారు. భారతదేశపు రూర్కెలాగా పిలువబడే దుర్గాపూర్ స్టీల్ సిటీని, పారిశ్రామిక నగరమైన అసన్సోల్ను ఆవిష్కరించారు. కలకత్తా స్టేట్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ సిఎస్టిసి, దిగా ప్రాంతంలో సముద్ర తీర పర్యాటక కేంద్రాన్ని అభివృద్ధి చేశారు.
1: డాక్టర్ బిసి రాయ్ జీవితం అత్యంత అరుదైనది. ఆయన 1882 జూలై 1న జన్మించారు. 1961వ సంవత్సరంలో ఆయన దేశానికి చేసిన అమూల్య సేవలకు గాను భారత ప్రభుత్వం ఆయనకు అత్యున్నతమైన భారతరత్న పురస్కారాన్ని అందజేసింది. ముఖ్యమంత్రిగా ఉంటూనే రోజూ ఉదయం పేదలకు ఉచితంగా వైద్యం చేయడం ఆయన చివరి శ్వాస వరకు ఆపలేదు. 1962 జూలై 1న తన 80వ పుట్టినరోజునాడే ఉదయం రోగులను పరీక్షించిన కొన్ని గంటలకే ఆయన ప్రశాంతంగా కన్నుమూశారు. జన్మించిన రోజు మరణించిన రోజు ఒక్కటే కావడం ప్రపంచ చరిత్రలోనే అరుదైన సంఘటన. డాక్టర్ బిసి రాయ్ స్మృత్యర్థం ఆయన జన్మదినం మరియు మరణదినమైన జూలై 1వ తేదీని భారతదేశం ప్రతి ఏటా జాతీయ వైద్యుల దినోత్సవం నేషనల్ డాక్టర్స్ డేగా సగర్వంగా జరుపుకుంటోంది.
0: డాక్టర్ బిధాన్ చంద్రరాయ్ నివాసాన్ని ఆయన తల్లి అఘోర్కామిని దేవి పేరు మీద ఒక నర్సింగ్ హోమ్ గా మార్చారు. భారత ప్రభుత్వం 1967వ సంవత్సరంలో న్యూఢిల్లీలోని చిల్డ్రన్స్ బుక్ ట్రస్ట్ లో పిల్లల కోసం డాక్టర్ బిసి రాయ్ మెమోరియల్ లైబ్రరీ ఇంకా రీడింగ్ రూమ్ ను ఏర్పాటు చేసింది. వైద్యం, రాజకీయాలు, విజ్ఞాన శాస్త్రం, తత్వశాస్త్రం, కళలు, సాహిత్యం వంటి రంగాలలో వ్యక్తులు చేసిన కృషిని గౌరవించేందుకు 1976వ సంవత్సరంలో బిసి రాయ్ జాతీయ పురస్కారాన్ని కూడా ప్రారంభించారు. వైద్యం, ప్రజా జీవితం, రాజకీయాలకు అతీతంగా బిసి రాయ్ ఒక పాత్రికేయుడు కూడా. ఆయన చిత్తరంజన్ దాస్ ప్రారంభించిన ఫార్వర్డ్, బంగవాసి, ఆత్మశక్తి పత్రికలకు సంపాదకత్వం వహించారు. ఆయన లిబర్టీ పత్రికకు కూడా సంపాదకత్వం వహించారు. యునైటెడ్ ప్రెస్ ఆఫ్ ఇండియాకు వ్యవస్థాపక చైర్మన్ గా ఉన్నారు.
1: ఈరోజు మనం విన్న డాక్టర్ బిసి రాయ్ గారి గాథ మనకు అందించిన అమర విలువ ఏమిటి? వృత్తి ధర్మం, నిస్వార్థ సేవ, నిర్మాణ పటిమ. తన వృత్తిని కేవలం డబ్బు సంపాదించే సాధనంగా కాకుండా సమాజ శ్రేయస్సుకు, నవభారత నిర్మాణానికి ఉపకరణంగా మలుచుకోవడమే డాక్టర్ బిసి రాయ్ జీవితం మనకు నేర్పిన పాఠం. ఈ ధారావాహిక ఇక్కడితో ఆగదు. వచ్చేవారం భారతరత్న ఒక జాతి కృతజ్ఞతా గాథలో వైద్య సేవ, రాష్ట్ర పరిపాలనా విజ్ఞానం నుండి హిందీ భాషా వికాసం, భారతీయ సాంస్కృతిక ఆత్మగౌరవం వైపు అడుగులు వేయబోతున్నాం.
0: రాబోయే ఎపిసోడ్లో మనం తెలుసుకోబోయే ఆ మహనీయుడు రాజర్షి అని పిలువబడి భారతీయ భాషల పరిరక్షణ కోసం హిందీని జాతీయ భాషగా నిలబెట్టడానికి పోరాడిన మహోన్నత స్వాతంత్ర్య సమరయోధుడు, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ మొదటి స్పీకర్, 1961లోనే డాక్టర్ బిసి రాయ్ గారితో పాటే భారతరత్న పురస్కారాన్ని అందుకున్న అమర తపస్వి రాజర్షి పురుషోత్తమ్ దాస్ టండన్ గురించి విపులంగా తెలుసుకుందాం.

0: మీరింతవరకు భారతరత్న ఒక జాతి కృతజ్ఞతా గాథ ప్రత్యేక ధారావాహిక విన్నారు. 7వ భాగం డాక్టర్ బీసీ రాయ్, రచన శ్రీ ఎన్ విజయరాఘవరెడ్డి, వ్యాఖ్యానం శ్రీ కార్యవర్తి గోపిశెట్టి, శ్రీ కె సందీప్.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి,

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో టైం 10:17 క్రాస్ 24 సెకండ్స్ అవుతుంది. ఈరోజు 1995 నుంచి 2005 దాకా ఈ ఇయర్స్లో రిలీజ్ అయిన పాటలను వినాలనుకుంటే మీరు హలో వివిధ భారతి హైదరాబాద్ @gmail.com hellovividhbharatihyd@gmail.com ఈ మెయిల్ ఐడికి మెయిల్ చేసి మీకు నచ్చిన పాటలు 1995 నుంచి 2005 దాకా రిలీజ్ అయిన సినిమాల నుంచి పాటలు అడిగితే తప్పకుండా ప్లే చేయడానికి ట్రై చేస్తాం. వెంటనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM.

మీరు మెయిల్ చేయాల్సిన మెయిల్ ఐడి మరోసారి HELLOVIVIDH BHARATIHYD@gmail.com.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: బొమ్మిదేని లక్ష్మీనారాయణ గారు ఈమెయిల్ ద్వారా రిక్వెస్ట్ చేశారు. అల వైకుంఠపురంలో సినిమా నుంచి రాములో రాములా పాట కావాలని. కాసర్ల శ్యామ్ రచన, అనురాగ్ కులకర్ణి మంగ్లీ గానం, ఎస్ఎస్ థమన్ సంగీతం.
1: బ్రదర్ అప్పమ్మా, ఈ డిక్చిక్ డిక్చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా?
2: అబ్బా, కడుపు నిండిపోయింది బంగారా.

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం హెచ్ఈఎల్ఎల్ఓ విఐవిఐడిహెచ్ బిహెచ్ఏ ఆర్ఏటీఏ హెచ్వైడి హలో వివిధ భారతి హైదరాబాద్ @gmail.com ఈ మెయిల్ ఐడికి మీకు నచ్చిన పాటను 1995 నుంచి 2000 వరకు 2005 వరకు రిలీజ్ అయిన సినిమాల నుంచి పాటలాడుకోవచ్చు. తర్వాత గజ్వేల్ నుంచి షేర్ల వెంకటేష్, సుగుణ, రామ్ ప్రసాద్, రామ్ చరణ్ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఏదైనా ఒక పాట వినిపించమని. ఇంకా నందిని, నరేష్, స్నేహిత, స్నేహాన్స్ నిజామాబాద్ జిల్లా నందిపేట్ వన్నెల్కే నుండి వీరందరి కోసం ఆజాద్ సినిమా నుంచి హరిహరన్ మహాలక్ష్మి పాడిన పాట వేటూరు సుందరరామూర్తి రచన, మణిశర్మ సంగీతం.

0: మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉండవచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ కేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన్న ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851025102కి లేదా హైదరాబాద్ water.gov.in సంప్రదించండి. మీకు

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. 1995 నుంచి 2005 దాకా వచ్చిన సినిమాల నుంచి పాటను రిక్వెస్ట్ చేస్తున్నారు లిజనర్స్. మీరు కూడా మీకు నచ్చిన పాట వినాలంటే హలో వివిధ భారతి హైదరాబాద్, HELLO VIVIDH BHARATI HYD @gmail.com ఈ మెయిల్ ఐడికి మెయిల్ చేసి మీకు నచ్చిన పాటలు వింటూ ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు నాని సినిమా నుంచి ఏదైనా పాట మా కోసం వినిపించమని రిక్వెస్ట్ చేస్తున్నారు. ములకపల్లి నుంచి రవలి, నాగనిర్వాణ్, నిక్షిత్, గిరిజ, సాయినాథ్. నాని సినిమా నుంచి ఉన్నికృష్ణన్ సాధనా సర్గం పాడిన చంద్రబోస్ గీతం, ఏఆర్ రెహమాన్ సంగీతం.

0: ఉత్సవ్ 2026 మన మాధాపూర్ శిల్పారామంలో సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 4 వరకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ సెక్రటరీ అండ్ కమిషనర్ కాటేజ్ అండ్ రూరల్ ఇండస్ట్రీస్ గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ సౌజన్యంతో గుజరాత్ రాష్ట్రంలో తయారైన హస్తకళా వస్తువులు, చేనేత ఖాదీ వస్త్రాల ప్రదర్శన, ఇంకా అమ్మకాలు మన గుజరాత్ హ్యాండీక్రాఫ్ట్ ఉత్సవ్ 2026 లో. అలాగే సందర్శకులు వీక్షించేందుకు కచ్చిగోడి తోలుబొమ్మల నాటకంతో పాటు ప్రతిరోజు సాయంత్రం ప్రఖ్యాత కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు. రండి, అందరూ ఆహ్వానితులే.
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
2: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి. అల్లరి పిడుగు సినిమా కోసం మల్లికార్జున్ శ్రీవర్ధిని పాడిన పాట సాహితీ సాహిత్యం, మణిశర్మ సంగీతం.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ సలలే

0: మధురిమ.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఇంద్ర సినిమా కోసం ఉదిత్ నారాయణ్ చిత్ర పాడిన భువనచంద్ర గీతం, మణిశర్మ సంగీతం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో టైం 2:15 క్రాస్ చేసి 35 సెకండ్స్ అవుతుంది. మరి కాసేపట్లో శక్తిశీలి వింటారు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

కొన్ని కెరియర్స్ ప్లాన్డ్ గా స్టార్ట్ అవుతాయి, కొన్ని అలా ఏం అనుకోకుండా స్టార్ట్ అయిపోతాయి. వెనక్కి తిరిగి చూస్తే పెద్దగా మిస్ అయినట్టు అనిపించదు, హ్యాపీగానే ఉంటాం. చుట్టుపక్కల వాళ్లకి ఎగ్జాంపుల్ గా కూడా మారుతాం, అనుకున్న స్థాయి కన్నా ఇంకా ఎత్తులోనే ఉంటాం. మరి అలా ఒక కెరియర్ ని అనుకోకుండా స్టార్ట్ చేసి చాలా మందికి ఎగ్జాంపుల్ గా నిలిచిన ఒక అమ్మాయి గురించి మాట్లాడుకుంటున్నాం ఇవాళ మనం శక్తిశీలిలో. మరి ఎవరా అమ్మాయి, ఏంటి ఆ కెరియర్, ఈ విషయాలన్నీ మాట్లాడుకుందాం ఈ సూపర్ హిట్ ట్రాక్ తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఎయిర్ హోస్టెస్ అవ్వాలని కోరిక. దానికి తగ్గ చదువు శిక్షణ అన్నీ అయ్యాయి. ఎయిర్ హోస్టెస్ కూడా అయింది హిమాచల్ ప్రదేశ్ కి చెందిన ఈ పాతికేళ్లమ్మాయి. కోవిడ్ మహమ్మారి వల్ల ఎఫెక్ట్ అయిన కొన్ని సెక్టర్స్ లో మన ఏవియేషన్ సెక్టర్ కూడా ఒకటి ఉండిందన్నమాట. అంటే మనకు గుర్తుండే ఉంటుంది, చాలా చోట్లకి ఏరోప్లేన్స్ ని క్యాన్సిల్ చేశారు, వెళ్లనివ్వలేదు, చాలా మందికి జాబ్స్ కూడా పోయాయి. మరి అందులో ఎయిర్ హోస్టెస్ లు కూడా ఉన్నారు. అలా ఆ జాబ్ కి దూరం అయింది నేహ ఠాకూర్. అనుకున్నది సాధించింది కానీ అనుకోకుండా అది దూరం అయింది. తర్వాత ఏం జరిగింది మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: శక్తిశీలి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో, అండ్ మనం మాట్లాడుకుంటున్నాం నేహా ఠాకూర్ గురించి. మరి కోవిడ్ వల్ల ఎయిర్ హోస్టెస్ జాబ్ పోయిందని చెప్పాను కదా ఇందాక, అయితే అసలు కథ ఇక్కడే మొదలైందన్నమాట. కెరీర్ పోయింది, ఇంకంతా అయిపోయింది అని అనుకోలేదు. ట్రక్ డ్రైవర్ గా కొత్త కెరీర్ ని స్టార్ట్ చేసింది ఈ అమ్మాయి. అవును, ట్రక్ డ్రైవర్ ఎక్కువగా మగవాళ్లు రాణించే కెరీర్, కానీ నేనెందుకు అవ్వకూడదు అని అనుకుని ఇటువైపు అడుగులు వేసింది నేహ. అసలు దీనికి పునాది ఎక్కడ పడిందో తెలుసా? తన చిన్నతనంలో స్కూల్ కి నాన్న ట్రక్ లో దింపేవారట. చాలా ఆశ్చర్యంగా ఉండేది అందరికి, ఏంటి ట్రక్ లో వస్తున్నావు స్కూల్ కి అని. మరి నాన్న రాజేష్ ఠాకూర్ కూడా 20 ఏళ్లుగా ఇదే ఫీల్డ్ లో పనిచేస్తున్నారు. నేహాకి మాత్రం ఈ హెవీ వెహికల్స్ మీద ఎక్కడో తెలియని ఇంట్రెస్ట్ ఒకటి స్టార్ట్ అయింది. మరి ఈ జాబ్ లో సెటిల్ అవ్వాలి అన్న తన నిర్ణయం కి నాన్న బలంగా నిలబడ్డారు. మరి ఆ ప్రయాణం గురించి మరిన్ని విశేషాలు ఈ పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

మన ఇళ్లలో మన పెద్దవాళ్ళు ఏ పని చేస్తే ఆ పనిని మనం చాలా దగ్గరగా చూస్తుంటాం కదా, అమ్మా నాన్న ఇలా చేసేవారు కదా అని అనుకుంటాం. మనలో ఒక భాగం అయిపోతుంది ఆ పని. సరిగ్గా అలానే అయింది నేహాకి కూడా. మరి నాన్న కూడా ట్రక్లు నడిపించడంతో అందులోని చిన్న చిన్న విషయాల్ని నేహాకి చెప్పేవారట. అంటే రోడ్లు ఎలా ఉంటాయి, వెదర్ కండిషన్స్ ఎలా ఉంటాయి, మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి, అలా అందులోని అవకతవకలని చెప్పేవారు. ఎక్కడో అది నేహాకి బాగా కనెక్ట్ అయిపోయింది. కానీ తను చేసిన ఎయిర్ హోస్టెస్ జాబ్ కి ఇది చాలా భిన్నంగా ఉండేది. అంటే అసలు వేరే సెట్ ఆఫ్ స్కిల్స్ కావాలి కదా. మరి ఎయిర్ హోస్టెస్ అంటే స్మైలింగ్ స్మైల్ చేస్తూ ఉండాలి, చాలా వార్మ్ వెల్కమ్ చెప్తూ ఉండాలి, చాలా కామ్ గా ఉండాలి. మరి ట్రక్ డ్రైవర్ అంటే చాలా శ్రమతో కూడిన పని, ఎప్పుడెక్కడ ఆగాల్సి వస్తుందో తెలీదు. అసలు క్లచ్, బ్రేక్, గేర్ ఇవన్నీ నేహాకి కొత్తగా ఉండేవి. అండ్ దానికి తోడు వెహికల్ కి ప్రాబ్లం వస్తే ఏం చేయాలి ఇలాంటి విషయాలన్నీ కూడా బాగా తెలిసి ఉండాలి. సో అది కాస్త ఛాలెంజింగ్ గా అనిపించింది అంటుంది నేహ. కానీ పట్టు ఏ మాత్రం విడవలేదు. 21 ఏళ్ల వయసుకే హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ ని సంపాదించేసింది. ఇక బండి రోడ్డు మీదకి ఎక్కేసింది అనమాట. ఇంకా మాట్లాడుకుందాం, స్టే ట్యూన్డ్.

ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

నేహా ఠాకూర్ హిమాచల్ ప్రదేశ్ కి చెందిన ట్రక్ డ్రైవర్ గురించి మాట్లాడుకుంటున్నాం శక్తిశీలిలో. మరి మొదట్లో చిన్న చిన్న డిస్టెన్సెస్ కవర్ చేసేది ట్రక్ మీద, మెల్లిగా వెహికల్ అలవాటయ్యాక కాస్త దూరంగా ప్రయాణించడం స్టార్ట్ చేసింది. ట్రక్ ఎందుకు, ఇంకే ఉద్యోగాలు లేవా అన్న వాళ్లకి ట్రక్ ఎందుకు వద్దు అని అడిగింది. మొదట్లో చాలా మంది చాలా మాటలే అన్నారు, కానీ వాటన్నింటినీ తిప్పికొట్టింది నేహ. వృత్తిని ప్రేమించింది. టైంకి తింటామన్న గ్యారంటీ లేదు, వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేము, రోడ్స్ ఎలా ఉంటాయో తెలీదు, కానీ నేహ సంకల్పం మాత్రం గట్టిగా ఉంది. ప్రాక్టీస్ చేసి చేసి 16 టన్నుల ట్రక్ ని నడిపిస్తోంది నేహ. ఇప్పుడు కన్స్ట్రక్షన్ అంటే నిర్మాణ రంగానికి ఇంకా వ్యవసాయ రంగానికి సంబంధించిన మెటీరియల్ ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది ఈ ట్రక్ లో నేహ. తను డ్రైవ్ చేయడమే కాకుండా వేరే వాళ్లకి కూడా ఆ ప్రొఫెషన్ లో ఉన్న కష్టాలని కళ్లకి కట్టినట్టు చూపిస్తోంది. ఆ డీటెయిల్స్ కూడా చెప్తాను ఈ సాంగ్ తర్వాత.

సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి

0: మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్ కు కాల్ చేసి మీ ఆడ్స్ ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నంబర్ మరవకండి, 9490463863. ఆరోగ్య జీవనం
1: ఆనందదాయకం. శక్తిశీలి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. అండ్ మనం మాట్లాడుకుంటున్నాం నేహా థాకూర్, హిమాచల్ ప్రదేశ్ కి చెందిన ట్రక్ డ్రైవర్ గురించి. మరి తను డ్రైవ్ చేయడమే కాకుండా జనాలకి కూడా జర్నీని చూపిస్తుంది అని ఇందాక చెప్పాను కదా. అదెలా అంటే తన డ్రైవింగ్ క్యాబిన్ లో ఒక కెమెరాని ఇన్స్టాల్ చేస్తుందన్నమాట. సో వ్లాగ్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. డ్రైవింగ్ సీట్ లోనే కూర్చుని ఇంజిన్ స్టార్ట్ చేయగానే తనతో పాటు తన కెమెరా కూడా స్టార్ట్ అవుతుంది. అవును, టైర్ ప్రెషర్ అంటే ఏంటి, హెచ్చు తగ్గులున్న రోడ్ల మీద ఎలా డ్రైవ్ చేయాలి, వర్షాకాలంలో ఎలా డ్రైవ్ చేయాలి, ఈ విషయాలన్నీ కూడా షేర్ చేస్తుంది నేహ. ఇంకా పొగ మంచు అంటే ఫాగ్ ఉన్నప్పుడు లేదా షార్ప్ టర్న్స్ ఉన్నప్పుడు తను పడే కష్టాలని కూడా చెప్తూ లైవ్ లో చూపిస్తుంది నేహ. ఇంకా మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు. కళలు కనడం తేలికే, నేను ఇది చేయాలనుకుంటున్నాను అది చేయాలనుకుంటున్నాను అని. చాలా మంది కళల్ని నిజం చేసుకోవడంలో చాలా రీజన్స్ వల్ల ఫెయిల్ అవుతూ ఉంటారు. కొన్ని వాళ్ల చేతిలో ఉంటాయి, కొన్ని ఉండవు. సో కారణం ఏదైనా ప్రయత్నం మాత్రం ఆగకూడదు అంటారు నేహ. మనం ఏ ఊరు నుంచి వచ్చాం అన్న విషయం పక్కన పెట్టేయాలి, అండ్ మన ఊరి సరిహద్దులు మన కళలకి సరిహద్దులుగా మారకూడదు అన్న ఒక్క మాటే నేహ చెప్తుంది. కళలు కనండి, అవి నిజం అయ్యే వరకు ప్రయత్నిస్తూనే ఉండండి అని చెప్తున్న నేహకి హ్యాట్స్ ఆఫ్ అంటోంది ఆకాశవాణి. ఇది మరి ఈనాటి శక్తి సిడి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 3 గంటలు. నేను మీ ఆర్జీ భవానీ సైనింగ్ ఆఫ్. శ్రోతలు ఇప్పుడు ముంబై కేంద్రం నుండి ప్రసారాలు వింటారు.

0: ये है विविध भारती।
1: उजाले उनकी याद।

कमाल आई, कुछ तेरा ना मेरा, कुछ तेरा ना मेरा मुसाफिर।

శ్రోతలు, పదుగల పది కొట్టేసింది ఇప్పటిదాకా. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుంచి, అలాగే హిందీ వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుంచి విన్నారు. ఇక ఇప్పటి సంధి రాత్రి 11:00 ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం నుండి వెలువడే కార్యక్రమాలను వింటారు. మరి కొంచెం సేపట్లో మీరు ఫోన్లు పెట్టే ముచ్చట్లు మీరు కోరే సినిమా పాటల కార్యక్రమము మాట చెప్పుండ్రి పాటి నుండి. ఈ కార్యక్రమానికి చేయాల్సిన ఫోన్ నంబర్లు 08732, ఇది ఆదిలాబాద్ కోడ్ నంబర్. ఫోన్ నంబర్లు 29508, ఇంకొక నంబర్ 23008. అలాగే మాట చెప్పుండ్రి పాటి నుండి కార్యక్రమం తర్వాత ఈ పొజమటు 5:30 శంబురం పిల్లల కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణం వినాయక్ చౌక్లోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాల విద్యార్థులు పాల్గొన్న కదంబ కార్యక్రమం వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మాట చెప్పుండ్రి పాట ఇనుండ్రి. మీ మాటలు మీకోసం సినిమా పాటలు పసందైన ఎన్నో తీర్ల ముచ్చట్లు పెడుతూ మీకు నచ్చిన పాటను కోరి వినండి. ఈ కార్యక్రమానికి చేయాల్సిన ఫోన్ నంబర్లు 08732, ఇది ఆదిలాబాద్ కోడ్ నంబర్. ఫోన్ నంబర్లు 29508, ఇంకొక నంబర్ 23008. మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు మాట చెప్పుండ్రి పాటి నుండి కార్యక్రమము. కార్యక్రమంలో ముందుగా అఖండ చిత్రం నుంచి పాట.

శ్రోతలు, మాట చెప్పండి. పాటి నుండి కార్యక్రమానికి ఇప్పుడు ఫోన్సే కాకుండా ఉత్తరంత సుఖ మీకు నచ్చిన పాటను వినొచ్చు. మా చిరునామా స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM విద్యానగర్ ఆదిలాబాద్ 504001. మాట చెప్పండి పాటి నుండి కార్యక్రమానికి ఉత్తరం వచ్చింది. దేవత చిత్రం కోసం కన్నుల్లో మిసమిసలు కనిపించాయి, గుండెల్లో గుసగుసలు వినిపించాయి అంటూ పాటను కోరిన శ్రోతలు తెలంగాణ వనపర్తి నుంచి రామయ్య, కార్తీక్, శ్రీధర్, మను, యామిని, భవ్యశ్రీ, సుధారామయ్య, చైత్రికశ్రీ వీళ్ల కోరిక మేరకు దేవత చిత్రం నుంచి ఈ పాట.

0: మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మూవీ నుంచి వరించే ప్రేమ నీకు వందనం.
1: ఈ పాట వినాలి.
0: అవును మేడం,
1: ఖచ్చితంగా వినిపిస్తా. చెప్పండి, ఇంకేమైనా ఉందా చెప్పాలా
0: మేడం? నేను గణేష్ నిమగ్నాలు అయిపోయినాయి మేడం. అయ్యా ఇక మాకు గోదావరి దగ్గర కదా మేడం, మీ దగ్గరికి చాలా గణేష్ స్టేషన్స్ మేడం. ఎక్కడ చూడడానికి చాలా మంది వెళ్ళారు మేడం మా గ్రామంలో, ఎందుకంటే చాలా వచ్చేసింది, క్యూ బాగా అయిపోయింది మేడం.
1: మంచిదే కదా, లాస్ట్ చివరి రోజు ఉండడం వలన క్యూ ఖచ్చితంగా ఉంటుంది. అందరూ అంగరంగ వైభవంగా భుజ గణేషుని ఇంటింట తీసుకొని వచ్చి వీధి వాడ అందరు ఏకమై పూజలు పురస్కారాలు చేసి లాస్ట్కు నిమజ్జనం చేశారు. అంత మంచి పండుగ రోజులు అవన్నమాట. మీరు ఒకటేసారి చాలా మంది వినాయకుల్ని చూడడం కూడా అదృష్టమే, ఎందుకంటే అందరూ వాడవాడ తిరిగి మరీ వెళ్తారు కదా. మీరు ఒకటే ప్లేస్లో అందరినీ చూసేశారు ఇక. చాలా మంచిదండి. సరే, మీరు కోరిన పాట వస్తుంది వినేష్. ఏంటి ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9493921891. మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

మీరు చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరు వింటున్నారు మాట చెప్పుడ్రీ పాటి నుండి కార్యక్రమము.

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
0: 9493921891 మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

0: ఇది ఈఎల్టీ మాట చెప్పుండ్రి పాటి నుండి కార్యక్రమము. తిరిగి రేపు కొంచెం అటు 5 గంటలకి మాట చెప్పుండ్రి పాటి నుండి కార్యక్రమంలో మరిన్ని సినిమా పాటలు వినిపిస్తారు. మా రేడియో నేస్తాం. ఇప్పుడు ఫోన్లు కలవని శ్రోతలు రాత్రి 8:30 ప్రసారమయ్యే ఉషారు కార్యక్రమానికి ఫోన్ చేసి మీకిష్టమైన పాటను కోరి ఇనుండ్రి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సంబురం పిల్లల కార్యక్రమము. కార్యక్రమంలో ఇవాళ ఆదిలాబాద్ పట్టణం వినాయక్ చౌక్ లోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాల విద్యార్థులు పాల్గొన్న కదంబ కార్యక్రమము.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫార్మ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి.
0: ఇది మన యాస మన భాష మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు సంబరం. బడికిపోయే పిల్లలు వాళ్ళు చెప్పే కథలు, నీతి కథలు, పద్యాలు, ఏకపాత్ర అభినయము, నాటికలు, పాడే పాటలు, జానపద పాటలు, వీటినన్నింటినీ కదంబంగా ప్రసారం చేస్తుంది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం. ప్రతి ఆదివారం 5:30 సంబురం కార్యక్రమంలో మరి ఇవాళ ఆదిలాబాద్ పట్టణం వినాయక్ చౌక్ లోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాల విద్యార్థులు పాల్గొన్న కదంబ కార్యక్రమము విందామా మరి.
2: ఈనాటి సంబురం కార్యక్రమంలో పాటలు, పద్యాలు, సామెతలు వినిపించేతందుకు ఆదిలాబాద్ వినాయక్ చౌక్ లోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాల విద్యార్థులు సిద్ధంగా ఉన్నారు. నా పేరు సాత్విక, నేను 5వ తరగతి చదువుతున్నాను.

0: చేస్తున్నాను. ఎలికేజి నుండి అరహ అనే అమ్మాయి గణపతి శ్లోకంతో ప్రారంభం చేస్తుంది.
1: శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజ ప్రసన్న వర్ణం జాయే సర్వ విక్రోప శాంతయే.
0: నా పేరు సాత్విక, నేను 5వ తరగతి చదువుతున్నాను. నేడిప్పుడు సరస్వతి మాత గేయం పాడబోతున్నాను.

0: విశ్వాసము కలుగునట్లు మము దీవించు సరసవాణి సరస్వతి. మా అజ్ఞానం తొలగించమ్మ విద్యాదాయిని సరస్వతి, మా జ్ఞాన జ్యోతి వెలగించమ్మ.
1: 5వ తరగతి నుంచి గీతిక అనే అమ్మాయి భజన పాడబోతుంది.

0: స్ఫూర్తి అనే అమ్మాయి దేశభక్తి కేయం పాడబోతుంది.
1: భరతావని పావని బహు సుందర రూపిణి, భరతావని పావని బహు సుందర రూపిణి, నీ పిల్లలు అర్పించే నీరాజనమిదిగో, నీరాజనమిదిగో, బొండు మల్లెలైసిగలో వెండి కొండల మరగా మూడు దిశల ఎగసి పడే

0: పొలికేని అన్నం సహనానికి స్నేహానికి చక్కని ప్రతిరూపమంట. భరతావని పావని బహు సుందర రూపిణి నీ పిల్లలు అర్పించి నీరాజనమిదిగో నీరాజనమిదిగో. యుగ యుగాల నీ చరితం జగతికి ఓరవడి కాద. కర్మయోగులను వీరులకని పెంచిన తల్లి వంట. శాంతి సమర సాధనతో జాతిని మేల్కొల్పి శాంతి సమర సాధనతో జాతిని మేల్కొల్పి ప్రజాస్వామ్యము రక్షించుకున్ శక్తిశాలిని వేనట. భరతావని పావని బహు సుందర రూపిణి నీ పిల్లలు అర్పించే నీరాజనమిదిగో నీరాజనమిదిగో.
1: ఐదవ తరగతి నుంచి సాయిష్ణుత్ అనే అబ్బాయి ఏకపాత్ర అల్లూరి సీతారామరాజు గురించి.
2: నేనే భారతదేశపు ముద్దు బిడ్డను అల్లూరి సీతారామరాజుని. నా తల్లి విదేశీయుల బానిసయా, నా తల్లి హస్తాలకు సంకెల్లా. భరించరాని బాధ దుర్భర వేదన. వరే నూతన్ ఫోర్ట్, మేము పిరికి పందలమ్మా. అది గాజులు తొడుక్కున్న వారికి చెప్పండి. శరీరంలో తూటాలు దిగి రక్తం దారలుగా పారిన వీపుపై పసిబిడ్డను ఎత్తుకొని హోరాహోరిగా పోరాడిన వీర నారీమణులు జన్మించిన దేశమిదిరా. నా దేశం గొప్పతనం గురించి నీకేం తెలుసురా. తలలు తెగిన ముండాలతో పోరాడిన వీర భూమి ఇదిరా. బట్టలు మూట కట్టుకొని వ్యాపారం పేరుతో నా దేశంలోకి వచ్చి నా ప్రజలను హింసలు పెట్టి రాజపాలన చేయడం మీ కుతంత్రంబురా. కాంచరా అమ్మా, భారతమాత, నాకు సౌభాగ్యం లేదమ్మా, నీకు సేవ చేసే సౌభాగ్యం లేదమ్మా, నన్ను క్షమించమ్మా. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం.
1: ఐదవ తరగతి నుంచి మనస్వి అనే అమ్మాయి దేశభక్తి గేయం.
3: ఓంకారానికి వారసులం ఆవిష్కరణల కారకులం,

ఎదురు చూపు చూస్తున్న వేళలో సకల శాస్త్రాలు ఇచ్చిన దేశం పరిశోధనలే తన సందేశం నిత్య నూతనం చిరపురాతనం.

0: సందేశం.
1: ఒకటవ తరగతి నుండి వివాన్ అనే అబ్బాయి బాలరామాయణ శ్లోకాలు.
0: సమాసమ విభక్తాంగ శిగ్న వర్ణ ప్రతాప వీణవాక్షో విశాలాక్షో లక్ష్మీవాన్ శుభలక్షణ ధర్మజ్ఞ సంద సంతాచ సజానాచేరత యశస్వీ జ్ఞాన సంపన్న సుశీర్వశ్య సమాధిమాన్ ప్రజాపతి సమహా శ్రీమాన్ దాతారి పురుషుదమా.

0: धनुर्वेद च निश्चित सर्वशास्त्रात् तत्त्वज्ञ श्रुतिमान् प्रतिभानवान् सर्वलोक प्रिय साधु आदिनात्मा विचक्षण सर्वदाभि गतः सद्भि समुद्राइव सिन्धुभि आर्यः सर्व समैश्यव सदैका प्रिय दर्शन सच सर्व गुणोपेतः कौशल्यानन्द वर्धन సముద్రైవ గంభీర్యే ధైర్యనాయమవానివాన్.
1: రెండవ తరగతి నుంచి దీపాంశవాణి వివేకానందుని గేయం.

సుందర స్వప్నం నేటి విద్య సారం భౌతిక సుఖముల తీరం ప్రాప్త్యాప్తపు వరబ.

కదలాలి తమగమ్య చేరువరకు ఆగకుండా సాగాలి. నానక నీ వివేకున్ సుందర స్వప్నం తన సౌఖ్యం తజించి పనుల కొరకు తపించి.

0: సుందర స్వప్నం.
1: మూడవ తరగతి నుంచి నందిత అనే అమ్మాయి తెలుగు పద్యాలు.
0: అల్పుడెప్పుడు పల్కు నాడంబరముగాను, సజ్జనుండు పల్కు చల్లగాను, కంచు మ్రోగు నట్లు కనకంబు మ్రోగున, విశ్వదాభిరామ వినురవేమ.

విరామ వినురవేమ. అనగ అనగా రాగమతి శైలుచు నుండు తినగ తినగా వేము తీయ నుండు సాధనముల పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ. అనువుగాని చోట అధికుల మనరాదు గొంచమైన నదియు గుద్వ కాదు. కొండయద్దామందు గొంచమై ఉండదా విశ్వదాభిరామ వినురవేమ. తప్పులెన్నో వారు తండోపతండంబు ఉర్విజనులకేళ్ళ నుండు తప్పు

0: செய்யுவார் நீர் பரிசுமதி பாவம் சுமதி மனக்கு மேலு చేసిన వానికి మేలు చేయడం గొప్పేమి కాదు మనకు కీడు చేసిన వానికి కూడా మేలు చేయడమే గొప్పదనం తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్షద చుట్టంబో తన సంతోషమే స్వర్గము తన దుఃఖమే నరకమండు తత్యము సుమతి భావం సుమతి తనలో ఉండే కోపమే తన శత్రువు తనలోని శాంతమే తనకు రక్ష దయనే చుట్టము సంతోషంగా ఉంటే అదే స్వర్గము దుఃఖిస్తే అదే తనకు నరకము ఎప్పుడు సంపద కలిగిన నప్పుడు బంధువులు వత్తురది ఎట్లా దెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు గదరా సుమతి భావం సుమతి సంపద కలిగిన వెంటనే చుట్టాలందరూ వచ్చి చుట్టు చేరుతారు జెరువు నిండగానే కప్పలు వచ్చి చేరుతాయి కదా వినుదగునెవ్వరు చెప్పినా విను వింతనే వేగపడగు వివరింపదగు కనికల్ల నిజము తెలిసిన మనుజుడే పో నీతిపరుడు మైలో సుమతి భావం సుమతి ఎవరు ఏమి చెప్పినా వినాలి కాని విన్న వెంటనే తొందరపడి ఒక నిదారణకు రాకూడదు బాగా ఆలోచించి ఆ చెప్పినది సత్యమో అసత్యమో నిదారించుకోవాలి అటువంటి వాడే నీతిపరుడు.
1: 2వ తరగతి నుండి ఆజ్ఞాశ్రీ భరతమాత గేయం పాడుతుంది.
2: వందనీయ జననీ వందనీయ జననీ ఓ భారతావని మహిమాన్విత.

0: మాన్ పిత తరణి సౌభాగ్య జీవని.
1: రెండవ తరగతి నుండి కోమల్ అనే అమ్మాయి దేశభక్తి గేయం పాడబోతుంది.
0: నా గుండెలో వెలసింది మమతల దీపం, నా గొంతు పలికింది సమతల రాగం, నా శ్వాసకు నిండి ఉంది నవ భారతం, నా ఆశల స్వర్గం ఇది యువ భారతం, ఇది యువ భారతం. కురి కొయ్యల ఉయ్యాలలు ఊగిన మన నేతలు, నవ భారత జనవానికి బాటేసిన దాతలు, బాటేసిన దాతలు. సత్యాగ్రహ సంగ్రామన చేసిన మన నేతలు, స్వతంత్ర సమరములో ప్రమిదులైన జ్యోతులు, ప్రమిదులైన జ్యోతులు. రఘురాములు ఘనసీనురు కాలేరిన భూమిరా, కానరాజు ఎక్కరా ఇదే అగ్రభూమిరా, ఇదే అగ్రభూమిరా.
1: ఐదవ తరగతి నుండి అవంతి అనే అమ్మాయి దేశభక్తి గేయం పాడబోతుంది.
2: ఓ భారతదేశమా జగతికి సందేశమా, వేదాలకు నిలయమా విశ్వగురు పీఠమా. ఓ భారతదేశమా జగతికి సందేశమా, ఉత్తరాన హిమనగము నీ చరిత మోగము, దక్షిణాన సాగరము జ్ఞాన తృష్ణ అపార.

తిలకంగా మారిన ఓ భారతదేశమా, జగతికి సందేశమా, నది నదాల గలగలలు నీ సంస్కృతి గానా.

దేవులైన ఋషులైన మునులైన దేవ దిదేవులైన నీ ముంగిట తిరిగినారు నీ గానమే పాడిన ఓ భారతదేశమా జగతికి సందేశమా వేదాలకు నిలయమా విశ్వగురు పీఠమా ఓ భారతదేశమా జగతికి సందేశమా పురాతనం నీ చరిత సనాతన నీ ధర్మ నిత్యమై సత్యమై ప్రగతి బాట చూపిన శుభ

0: మా జగతికి సందేశమా.
1: రెండవ తరగతి నుంచి ధనశ్రీ మనస్వి పొడుపు కథలు చెప్తారు.
2: ఎర్రని పండు మీద ఈగైనా వాలదు, ఏమిటది ఏమిటది?
3: నిప్పు.
2: ఇల్లంతా వెలుగు, బల్ల కింద చీకటి, ఏమిటది ఏమిటది?
3: దీపం.
2: ఎందరూ ఎక్కినా విరగని మంచం, ఏమిటది ఏమిటది?
3: అరుగు.
2: తెల్ల కోటు తొడుక్కున్న ఎర్ర ముక్కు దొర, ఏమిటది ఏమిటది?
3: కొవ్వత్తి.
2: ఒక్కటి తొట్టు రెండు పిల్లలు, ఏమిటది ఏమిటది?
3: వేరుశెనగ.
4: ఇంతవరకు ఆదిలాబాద్ పట్టణం వినాయక్ చౌక్లోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాల విద్యార్థులు పాల్గొన్న కదంబ కార్యక్రమం విన్నారు.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు

0: డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరు వింటున్నారు సంబురం, ఇప్పుడు పిల్లల పాట.

0: बताया कि रेलवे में वार्षिक डीजल की खपत 293 करोड़ लीटर से घटकर 108 करोड़ लीटर रह गई है और इसे पूरी तरह समाप्त करने के लिए प्रयास जारी हैं। रक्षा मंत्री राजनाथ सिंह ने आज कहा कि भारत किसी अन्य देश की भूमि पर कब्जा करने की इच्छा नहीं रखता है, लेकिन खतरे की स्थिति में अपनी सुरक्षा और रणनीतिक स्वायत्तता की रक्षा करेगा। नई दिल्ली में रक्षा सम्मेलन को संबोधित करते हुए रक्षा मंत्री ने कहा कि भारत वैश्विक स्थिरता और शांति का पक्षधर है, लेकिन अपनी राष्ट्रीय सुरक्षा और रणनीतिक स्वायत्तता से कोई समझौता नहीं करेगा। श्री सिंह ने कहा कि भारत के खिलाफ आतंकवाद को बढ़ावा देने वाले किसी भी देश के साथ बातचीत की कोई गुंजाइश नहीं है। विज्ञान और प्रौद्योगिकी मंत्री डॉक्टर जितेंद्र सिंह ने कहा है कि नैनो मेडिसिन सटीक और व्यक्तिगत स्वास्थ्य सेवा की अगली पीढ़ी को आगे बढ़ाएगी। नई दिल्ली में आज विश्व नैनो मेडिसिन कांग्रेस 2026 के उद्घाटन समारोह में उन्होंने कहा कि जैव प्रौद्योगिकी विभाग नैनो मेडिसिन के क्षेत्र में 210 अनुसंधान और विकास परियोजनाओं को 174 करोड़ रुपए की वित्तीय सहायता दे रहा है। मत्स्य पालन, पशुपालन और डेयरी विभाग नई दिल्ली में कल पशुधन बीमा पोर्टल लॉन्च करेगा। मत्स्य पालन, पशुपालन और डेयरी मंत्री राजीव रंजन सिंह इस पोर्टल का शुभारंभ करेंगे। मंत्रालय ने कहा कि यह पोर्टल पशुधन बीमा के लिए एकीकृत डिजिटल मंच प्रदान करेगा। जापान के आईची नागोया में एशियाई खेलों के आज 8वें दिन भारत ने अब तक 3 रजत और 2 कांस्य पदक समेत 5 पदक जीत लिए हैं। महिला लॉन्ग जंप में एनसी सोजन ने 6.53 मीटर लंबी छलांग लगाकर रजत पदक जीता। स्क्वाश में अभय सिंह ने पुरुष सिंगल्स में और अनाहत सिंह ने महिला सिंगल्स में रजत पदक हासिल किया। डेकाथॉनल में तेजस्विनी शंकर ने और महिलाओं की 200 मीटर दौड़ में हरिता भद्रा ने कांस्य पदक अपने नाम किए। फ्रीस्टाइल मुक्केबाजी में अंकुश पंघाल ने पुरुषों के 80 किलोग्राम वर्ग में तजाकिस्तान के नेक्रोज सलीमो को 5-0 से हराकर पदक पक्का किया। महिला वर्ग में परवीन हुड्डा ने 65 किलोग्राम वर्ग के अंतिम 4 में जगह बनाकर पदक तय कर लिया है। पदक तालिका में भारत 4 स्वर्ण, 15 रजत और 16 कांस्य पदक जीतकर 12वें स्थान पर है। वहीं तिरुवनंतपुरम में 3 एकदिवसीय अंतर्राष्ट्रीय क्रिकेट मैच की श्रृंखला के पहले मैच में वेस्ट इंडीज ने भारत के सामने जीत के लिए 296 रन का लक्ष्य रखा है। वेस्ट इंडीज ने पहले बल्लेबाजी करते हुए 7 विकेट पर 295 रन बनाए। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
1: आकाशवाणी आदिलाबाद 100.2 FM मनसु निंडा। ఈఎల్టీ రేపటి కార్యక్రమాల వివరాలు ముందుగా ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు ఏపూజమట్టు 6:20 పల్లెపదాలు కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణానికి చెందిన కట్టకిష్టయ్య బృందం పాడిన పరమేశ్వరయ్య భజనలు మొదటి భాగం, ఇంకా జైనత్ మండలం దీపాయిగూడ గ్రామానికి చెందిన సామ బాపురెడ్డి బృందం పాడిన నాగదాసు భజనలు వింటారు. ఈ పూట రాత్రి 7:10 ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో పత్తి పంటలో సూక్ష్మధాతు లోపాలు నివారణ గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ వై ప్రవీణ్ కుమార్తో ముచ్చట పెడతారు. పి అశోక్ ఇంకా నాణ్యమైన పంట దిగుబడులకు భూముల యాజమాన్యం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ దాస్తో ముచ్చట ప్రసారమవుతుంది. ముచ్చట పెడతారు కేలెనిన్. ఈ పూట రాత్రి 9:30 కథనం కార్యక్రమంలో సత్యం శంకర మంచివారి అమరావతి కథలు సంపుటి నుండి బంగారు దొంగ పుణుకుల బుట్టలో లచ్చితల్లి కథలు ప్రసారమవుతాయి. చదివినది వేమూరి సాధన. రాత్రి 9:45 ఇగై నుండి కార్యక్రమంలో ఎనకటి గ్రామ పాలన గురించి నిర్మల్ జిల్లా సారంగపూర్ గ్రామానికి చెందిన విశ్రాంత ఆర్టీసీ కండక్టర్ కర్ణం కిషన్ రావుతో ముచ్చట ప్రసారమవుతుంది. ముచ్చట పెడతారు యు దినేష్. రాత్రి 10:20 రేడియో మాణిక్యాలు కార్యక్రమంలో శిశువు జాషువ పద్యాలు గానం ఘంటసాల. ఇవే కాకుండా మరిన్ని సినీగీతాల కోసము రాత్రి 8:30 ఉషారులో ఉషారైన పాటల్ని, రాత్రి 10:30 మధురిమలో హాయన పాటలు వింటారు. ఈ పూట రాత్రి 8:00 మనసులోని మాట ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. అనువాదకులు డాక్టర్ రాయారావు సూర్యప్రకాష్ రావు పఠనం మడిపల్లి దక్షిణమూర్తి వినడం యాది మరవకండి. అదేకాకుండా రాత్రి 10 గంటలకు జపాన్లో జరగనున్న 20వ ఆసియా క్రీడలు 2026 రోజువారీ ముఖ్యాంశాలు ప్రసారమైతాయి. ఇవి ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఇక రేపు ప్రసారమే కార్యక్రమాల వివరాలు. రేపు పొద్దుగల 6:10 ప్రార్థన భక్తి సంగీత కార్యక్రమంలో శివ అష్టకాలు ప్రసారమైతాయి. రేపు పొద్దుగల 7:10 అంబటాల సంగతులు కార్యక్రమంలో యోగమని అదృష్టం శీర్షికన శలభాసనం ధనురాసనం లాభాల గురించి యోగా శిక్షకులు పి తిరుపతి రెడ్డి ప్రసంగం వింటారు. ఇంకా రెబిస్ వ్యాధి దాని పరిణామాలు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి విశ్రాంత వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తొడసం చందుతో ముచ్చట ప్రసారమైతుంది. పెరడి చెట్టు సీనియర్ పాత్రికేయుడు రచయిత మందలపర్తి కిషోర్ అందించిన లఘు ప్రసంగ మాలిక 49వ భాగం ప్రసారమైతుంది. రేపటి అంశం కృష్ణదేవరాయలు. రేపు పొద్దుగల 5:30 నాకు నచ్చిన సినిమా పాటలు కార్యక్రమంలో సునాలకు చెందిన వైద్య విద్యార్థిని గొల్లపల్లి అక్షరతో ముచ్చట పాటలు నడవయింటారు. ముచ్చట పెడతారు యు దినేష్. రేపు పొద్దుగల 6:20 గిరిపదం కార్యక్రమంలో ఇచ్చోడా మండలం మహాదాపూర్ గ్రామానికి చెందిన సెడుముఖి శాంబాయి బృందం గోండి భాషలో వినిపించే ఆడుతూ పాడుకునే పాటలు అంటే జువారింగ్ పాటలు 3వ భాగం ప్రసారమైతాయి. ఇంకా మావాల మండలం వాఘాపూర్ గ్రామానికి చెందిన సోయం లలిత బృందం గోండి భాషలో పాడిన పెళ్లికూతురి పాటలు 3వ భాగం వింటారు. రేపు రాత్రి 7:10 ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో రసాయన రహిత వ్యవసాయం ప్రాముఖ్యత గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కె రాజశేఖర్తో ముచ్చట ప్రసారమైతుంది. ముచ్చట పెడతారు కేలెనిన్. ఇంకా నేలకోత సంరక్షణ చర్యల గురించి ఆదిలాబాద్ భూసార పరీక్ష కేంద్రం వ్యవసాయ అధికారిని ఈ సంధ్యారాణితో ముచ్చట ప్రసారమైతుంది. ముచ్చట పెడతారు సిహెచ్ రమాదేవి. రాత్రి 9:30 కథనం కార్యక్రమంలో సత్యం శంకరమూర్తి వారి అమరావతి కథలు సంపుటి నుండి సుడిగుండంలో ముక్కుపుడక ఆరేసిన చీర కథలు ప్రసారమైతాయి. చదివినది వేమూరి సాధన ఇనడం యాది మరవకండి. రేపు రాత్రి 9:30 కథనం కార్యక్రమంలో రేపు రాత్రి 9:45 ముచ్చట కార్యక్రమంలో పిల్లల కథలకు పిల్లలే స్ఫూర్తి ప్రధాన ఉపాధ్యాయుడు పిల్లల కథల రచయిత పోరెడ్డి అశోక్తో ముచ్చట వింటారు. ఇవి రేపు ప్రసారమై కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 6:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడతాయి.
2: బుర్రని చార్జ్ చేయి.
3: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ చార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
2: చూసావా?
4: నానా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
5: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. స్వచ్ఛ భారత్ను జనగణనను ప్రభుత్వ కార్యక్రమాలుగా కాకుండా ప్రతి పౌరుడు తమ బాధ్యతగా స్వీకరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా పిలుపునిచ్చారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడటానికి స్థానిక ఉత్పత్తులకు ప్రచారం కల్పించడానికి ఓకల్ ఫర్ లోకల్ ఎంతగానో ఉపకరిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రాష్ట్రంలో గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి వారి సమగ్ర వికాసానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ప్రారంభించామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై 3 సంవత్సరాలు గడుస్తున్నా ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా పూర్తిగా అమలు కాలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు విమర్శించారు. మన్ కీ బాత్ 138వ సంచికలో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రసంగించారు. ఆకాశవాణి ద్వారా ప్రసారమైన ఈ కార్యక్రమంలో దేశ భద్రత, జనగణన, స్వచ్ఛతా పర్యావరణం, పోషకాహార ప్రాధాన్యత, వారసత్వ పరిరక్షణ వంటి పలు కీలక అంశాలను ప్రధానమంత్రి ప్రస్తావించారు. దేశ భవిష్యత్తు కోసం సమగ్ర ప్రణాళికలు రూపొందించడానికి సరైన గణాంకాలు ఉపకరిస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.

0: ఈ సందర్భంగా మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో యువత జలవనరులను పరిశుభ్రం చేస్తూ మన వారసత్వాన్ని పునరుద్ధరించడానికి చేస్తున్న ప్రయత్నాలను ఆయన అభినందించారు.
1: కుచ్ హీ దినో బాద్ 2 అక్టూబర్ హై పూజ్య బాపూ కి జయంతి కా దిన్. బాపూ నే హమే జీవన్ కే బహుత్ సే మంత్ర దియే హై. స్వచ్ఛతా భీ ఉన్మే సే ఏక్ హై. హాల్ కే దినో మే మైనే కహీ మధ్యప్రదేశ్ మే కుచ్ నౌజవాన్ నదీ కి సఫాయీ కా కామ్ కర్ రహే హై. ఉన్కే ఛోటే సే ప్రయాస్ మే పూరా సమాజ్ జుడ్ రహా హై. ఐసే హీ ఆంధ్రప్రదేశ్ మే యువా పురాని బావడియో ఔర్ కువో కి సఫాయీ కర్ రహే హై. ఇస్సే హమారీ పురాని ధరోహరో ఉసే ఫిర్ సే సంవారనే కా కామ్ హో రహా హై. స్వచ్ఛతా సే సేవా.
0: ఉగ్రవాదాన్ని జాతీయ భద్రతకు పెనుముప్పుగా పరిగణిస్తూ ఉగ్రవాదుల విషయంలో కఠిన వైఖరి అవలంబిస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 2016 సెప్టెంబర్ 28-29 తేదీల్లో నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్ విషయాన్ని ప్రధానమంత్రి ఈరోజు మన్ కీ బాత్ ప్రసంగంలో గుర్తు చేశారు. ఈ ఘటనకు 10 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా దానిని భారత ఉగ్రవాద వ్యతిరేక విధానంలో కీలక ఘట్టంగా ప్రస్తావించారు.
1: बीते एक दशक में बालाकोट की एयर स्ट्राइक से लेकर ऑपरेशन सिंदूर तक भारत ने बार बार ये स्पष्ट संदेश दिया है कि अगर आतंकवादी भारत पर आंख उठाएंगे तो उसका करारा जवाब दिया जाएगा.
0: ఓకల్ ఫర్ లోకల్, ఒక జిల్లా ఒక ఉత్పత్తి పథకాల ద్వారా స్థానిక ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపు లభిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. స్థానిక ఉత్పత్తులకు గుర్తింపు రావడం ద్వారా రైతులకు ఆదాయం పెరుగుతుందని, మహిళలకు ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడ్డానికి స్థానిక మార్కెట్ల ఉత్పత్తులను దేశవ్యాప్తంగా ప్రపంచ మార్కెట్స్కు చేరాలన్నది ఓకల్ ఫర్ లోకల్ ప్రధాన లక్ష్యమని మోదీ చెప్పారు.
1: प्रतापगढ़ और आंवले का रिश्ता बहुत पुराना है. पीढ़ियों से यहाँ के किसान आंवले की खेती कर रहे हैं और अब यही पुरानी पहचान यहाँ के किसानों और महिलाओं के लिए नए अवसर लेकर आ रही. वन डिस्ट्रिक्ट वन प्रोडक्ट यानी ODOP के माध्यम से यहाँ आंवले से जुड़े स्थानीय उद्यमों को बढ़ावा मिला है और इसमें सेल्फ हेल्प ग्रुप से जुड़ी महिलाएं भी बड़ी भूमिका निभा रही. ODOP के तहत नए बाजारों तक पहुंच बढ़ने से उनकी आय में भी बढ़ोतरी हुई.
0: ఉగ్రవాదానికి సరిహద్దులు లేవని, దాని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అందుకే ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో అంతర్జాతీయ సహకారం అవసరమనే విస్తృత సందేశానికి ప్రపంచవ్యాప్తంగా మద్దతు లభిస్తోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అమెరికాలో జరిగిన 9/11 ఉగ్రవాద దాడులకు 25 ఏళ్లు పూర్తవుతున్న విషయాన్ని ప్రధానమంత్రి ప్రస్తావించారు.
1: अमेरिका के वर्ल्ड ट्रेड सेंटर में जिन निर्दोष लोगों ने अपना जीवन खोया था उनमें अमेरिका के बाद सबसे ज्यादा लोग भारत के थे. मुझे याद है 2014 में PM बनने के बाद जब मैं अमेरिका गया था तो न्यूयॉर्क में मैं इन निर्दोष नागरिकों को अपनी श्रद्धांजलि देने पहुंच गया था और आज फिर एक बार मैं भारत के करोड़ों नागरिकों की ओर से पीड़ित परिवारों के प्रति अपनी संवेदना व्यक्त करता हूँ.
0: చారిత్రక కట్టడాలను కేవలం గతానికి సంబంధించిన అవశేషాలుగా కాకుండా భారతీయ కళ, సంస్కృతి, శాస్త్ర విజ్ఞానం వారసత్వ చిహ్నాలుగా భావించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గుజరాత్లోని సోమనాథ్, మోధేరా ఆలయాల ప్రత్యేకతను, ప్రాధాన్యతను ఆయన ప్రస్తావించారు. ఈ సందర్భంగా సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్, సౌరశక్తి గ్రామంగా నిలిచిన మోధేరా నృత్యోత్సవం గురించి ప్రధానమంత్రి వివరించారు.
1: 1026 ईस्वी में जब गजनी द्वारा सोमनाथ विध्वंस हुआ था उसी साल गुजरात के ही मोढ़ेरा में प्रसिद्ध सूर्य मंदिर पर भी हमला हुआ. यानी मोढ़ेरा मंदिर विध्वंस को भी इस साल 1000 साल हुए हैं, जबकि उस समय इस मंदिर को बने सिर्फ एक ही साल हुए थे. राजा भीमदेव प्रथम ने न केवल गजनी का मुकाबला किया था बल्कि कुछ ही समय में मोढ़ेरा सूर्य मंदिर का पुनर्निर्माण भी करवा दिया. इसी जीवटता के कारण सोमनाथ मंदिर
0: స్థానికంగా అందుబాటులో ఉన్న చౌకైన, పోషక విలువలు ఉన్న ఆహార పదార్థాలను వినియోగించడం ద్వారా పోషకాహార లోపాన్ని తగ్గించవచ్చని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సెప్టెంబర్ను పోషకాహార లోపం అవగాహన కల్పించే మాసంగా ప్రధానమంత్రి ప్రస్తావించారు.
1: इस पहल के जरिए सस्ते और पौष्टिक स्थानीय खानपान को बढ़ावा दिया जा रहा है. महाराष्ट्र भी इस दिशा में सराहनीय प्रयास कर रहा है. मिजोरम में भी इस साल लोगों ने साथ मिलकर पोषण वाटिकाओं की देखभाल के लिए एक अभियान शुरू किया है.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని విన్న పలువురు ఆకాశవాణికి తమ స్పందనను తెలియజేశారు.
2: నేను JNTUH జగిత్యాల విద్యార్థి ప్రగతి. ఇవాళ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని విన్నాను. పరిశుభ్రత ఉద్యమం

0: రూపంలో భాగంగా ముంబైలో బీచెస్, ఢిల్లీలో చెత్తను వేరు చేయడం, పశ్చిమ బెంగాల్లో మార్కెట్ పరిశుభ్రతకు యువకులు చేస్తున్న కృషిని ఆయన కొనియాడారు. అదే బాపూజీకి మనం అర్పించే నిజమైన నివాళి అని అన్నారు.
1: నా పేరు భారతి మాది, రాజన్న, సిరిసిల్ల జిల్లా. ఈ రోజు ప్రధానమంత్రి మన్ కీ బాత్, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ దేవ్గఢ్ కామాసి గ్రామానికి చెందిన సావిత్రి పూలే స్వయం సహాయక బృందంలోని మహిళలు ఉసిరికాయలతో క్యాండీ జామ్ లాంటి ముర్బా జ్యూస్ లను తయారు చేస్తున్నారనే విషయం చాలా నచ్చింది.
2: ప్రధానమంత్రి మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం ఈ రోజు రాత్రి 8 గంటలకు పునః ప్రసారమవుతుంది. స్వాతంత్ర సమరయోధుడు, తెలంగాణ ఉద్యమ నాయకుడు కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ఆయనకు పలువురు ఘన నివాళి అర్పించారు. సామాజిక న్యాయం కోసం వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి తన జీవితాన్ని కొండ లక్ష్మణ్ బాపూజీ అంకితం చేశారని జనగాం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. రాష్ట్రంలో గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి, వారి సమగ్ర వికాసానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ప్రారంభించామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై 3 సంవత్సరాలు గడుస్తున్నా ఇచ్చిన 420 హామీల్లో ఒక్కటి కూడా పూర్తిగా అమలు కాలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు అన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిందని, ఇప్పుడు ఆ హామీని విస్మరించి నిరుద్యోగులను మోసం చేసిందని బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05కు జాతీయ వార్తలు వింటారు.
3: సిగ్నల్ లేదు,
4: ఇప్పుడేలా మరి
3: ఉందిగా ఫ్రీ వైఫై.
5: బుర్రని వాడు కాస్త.
4: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై
3: అంటే మోసాలకి చెప్పే బై బై.
4: ఆర్బీఐ అంటుంది
5: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
6: సంప్రతి వార్తాః శ్రూయంతాం, ప్రవాచికా నిధిః ఝాః.
7: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. పల్లె పదాలు జానపద సంగీతాన్ని వినిపించే కార్యక్రమము. కార్యక్రమంలో ఇవాళ ఆదిలాబాద్ పట్టణానికి చెందిన కట్టకిష్టయ్య బృందం పాడిన పరమేశ్వరయ్య భజనలు మొదటి భాగం, ఇంకా జైనత్ మండలం దీపాయిగూడ గ్రామానికి చెందిన సామబాపు రెడ్డి బృందం పాడిన నాగదాసు భజనలు వింటారు.
8: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
7: నిత్య జీవితంతో ముడిపడే కైగట్టిన పాటలు పల్లె పదాలు కార్యక్రమంలో వినిపిస్తారు. ఈ కార్యక్రమంలో జానపద పాటలు అంటే అమ్మ నాన్న పాటలు, అక్క చెల్లెళ్ళ పాటలు, ప్రేమ పాటలు, భావమరుదల పాటలు, కీర్తనలు, భజనలు, తత్వాలు, ఇలా ఎన్నెన్నో పాటలు ప్రసారం చేస్తుంది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం పల్లె పదాలు కార్యక్రమంలో. మరి ఇయల్ల ఆదిలాబాద్ పట్టణానికి చెందిన కట్టకిష్టయ్య బృందం పాడిన పరమేశ్వరయ్య భజనలు మొదటి భాగం విందామా. మరి
9: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. పల్లె పదాలు ఆదిలాబాద్కు చెందిన కట్టకిష్టయ్య బృందం పాడిన పరమేశ్వరయ్య తత్వాలు మొదటి భాగం. పరమేశ్వరయ్య ఆదిలాబాద్కు చెందిన విఖ్యాత తత్వకవి. ఆయన ఆశువుగా రచనలు చేస్తూ తన రచనలు తానే గానం చేసేవారు. చాలా సామాన్యమైన జీవితం గడిపిన అసామాన్యమైన తత్వకవి. వారి శిష్య ప్రశిష్య పరంపర అధికంగా ఉంది. ఈనాటికి భజన మండళ్లలో పరమేశ్వరయ్య రాసిన గురుబోధ తత్వాలు రాగతాలయుక్తంగా భక్తులు తన్మయత్వంతో గానం చేస్తూ ఉంటారు. పరమేశ్వరయ్య భౌతికంగా మన మధ్య లేకపోయినా అతని తత్వాలు ప్రజల నాలుకలపై చిరంజీవిగా నిలిచి ఉన్నాయి. అటువంటి కొన్ని పరమేశ్వరయ్య తత్వాలను ఇప్పుడు విందాం. పాడి వినిపిస్తున్నవారు ఆదిలాబాద్ కు చెందిన కట్ట కిష్టయ్య బృందం. ఈ బృంద సభ్యులు కారింగుల సుధాకర్, సూరం రాములు, మిట్టపల్లి నారాయణ, తోట గంగాధర్. వాద్య సహకారం తబలా ఎల్చల్వార్ రామ్దాస్, హార్మోనియం సజ్జనపు రామ్చందర్. ముందుగా ధర్మపురికి చెందిన శేషప్ప కవి రాసిన సీసపద్యంతో ప్రారంభించి తొలివందనం అందుకునే వినాయకుని స్థుతి వినండి. నమో నమో శ్రీగణరాజ, నమస్కారమయ్యా. కర్మ క్రియ కర్తవు నీవే, క్షమించుమయ్యా అంటూ సాగే భజన. రచన పరమేశ్వరయ్యా.

0: ంద కుటుంబలాదంత వైకుంఠధామ భూషణ వికాస శ్రీధర్మ పుర నివాస దృష్ట సంహార నరసింహ దురిత దూర.
1: ప్రతి పనికి ప్రతి పూజకు మనము ఎలాంటి విఘ్నాలు కలగకుండా ఉండాలని గణపతిని పూజిస్తాం కావున గణపతి ప్రార్థన పాడుచున్నాను ఇప్పుడు.

మల్లె తోట్ల ఉంటే మల్లె పువ్వు వందురే, మల్లె తోట్ల ఉంటే మల్లె పువ్వు వందురే, పిల్లో అదిన చూడక.

పిల్లోది చూడక శర రోజులాయనే పిల్లోది చూడక శర రోజులాయనే పిల్లోది చూడక గురుకు తోట్ల ఉంటే గునుక పువ్వందురే గురుకు తోట్ల ఉంటే గునుక పువ్వందురే పిల్లోది చూడక శర రోజులాయనే పిల్లోది చూడక శ్యామ తోట్ల ఉంటే శ్యామ పువ్వందురే పిల్లోది చూడక శర రోజులాయనే పిల్లోది చూడక శర రోజులాయనే పిల్లోది చూడక మామిడి తోట్ల ఉంటే మామిడి పువ్వందురే మామిడి తోట్ల ఉంటే మామిడి పువ్వందురే.

0: ఇది మన యాస మన భాష మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు పల్లె పదాలు కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణానికి చెందిన కట్టకిష్టయ్య బృందం పాడిన పరమేశ్వరయ్య భజనలు మొదటి భాగం.
1: పండరీపురంలో వెలిసిన పాండురంగ స్వామి స్తుతి. నమో పాండురంగ విఠల, నమో సాధు సంగ.

దయామయుడైన దేవుని గురించి స్తుతిస్తూ పరమేశ్వరయ్య ఇలా అంటున్నాడు, ఎంత దయామతివయ్యా, ఎంత దయామతివయ్యా, శాంతమూర్తివై సర్వజగంబుల జీవంతుల నీవే వెలసితివయ్యా.

0: ఇప్పటి వరకు ఆదిలాబాద్ కు చెందిన కట్ట కిష్టయ్య బృందం పడిన పరమేశ్వరయ్య తత్వాలు మొదటి భాగం విన్నారు. ఈ బృంద సభ్యులు ఆదిలాబాద్ కు చెందిన కట్ట కిష్టయ్య బృందం, కారింగుల సుధాకర్, సూరం రాములు, మిట్టపల్లి నారాయణ, తోట గంగాధర్. వాద్య సహకారం తబల ఎల్చల్వార్ రామ్దాస్, హార్మోనియం సజ్జనపు రామ్చందర్.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా, నడుబొల తామరా, బురద పుల్లా.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
3: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్ ఆప్కే సాథ్.
4: ఎక్కడున్నావు
5: అమ్మా? ఇది కొత్త అకౌంట్, ఇంకా నా కేవైసీ అప్డేట్.
4: ఇదైతే టక్కున చేసే పని మరి.
5: ఎలా?
4: ఒకవేళ కేవైసీ వివరాలు ఎటువంటి మార్పు లేకపోయినా, లేదా కేవలం అడ్రస్ మారినా, అప్పుడు రిజిస్టర్ మొబైల్, ఈమెయిల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా లెటర్ ద్వారా సెల్ఫ్ డిక్లరేషన్ చెయ్యి.
5: అయితే ఇతర మార్పులు?
4: ఇంట్లో కూర్చుని వీడియో కేవైసీ లేదా ఆధార్ ఓటీపీ ఆధారమైన ఈ కేవైసీతో అప్డేట్ చేసుకో బ్యాంక్ అధికృత ఛానల్స్ తో.
5: ఇదైతే నూడిల్స్ చేయడం అంత సులువైనది.
4: RBI అంటుంది
6: కేవైసీ సురక్షితమైన బ్యాంకింగ్ కి తొలి అడుగు.
7: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా August 17 నుంచి October 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
8: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలియనా
9: చిక్కుకున్నాడు.
10: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. RBI అంటోంది
11: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
7: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా August 17 నుంచి October 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
12: ఇది మన యాస, మన భాష, మన FM ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరు వింటున్నారు పల్లె పదాలు. ఇప్పుడు జైనత్ మండలం దీపాయిగూడ గ్రామానికి చెందిన సామ బాపురెడ్డి బృందం పాడిన నాగదారు భజనలు.
13: భక్తి అనేది ఏ రూపంగా చేయాలా? దాంబికము, పూజా పువ్వులతో చేసినది భక్తి కాదు, ఆత్మ అనుభవంతో చేసింది భక్తి అని నాగదాసు చెప్పిండు.
14: సద్గుణాత్మ రాజకీయ

0: ఈ భగవంతుడు లేదా గురువు సామాన్య ప్రజలకు మంచి మార్గంలో నడుండి అని ఏదో ఒక రూపంగా మంచి మార్గం చూపి బోధించిండు ఈ నాగదాసు.
1: మానవులారు ఒక మార్గము తెలిపేద మదిలో

ఇంతవరకు జైనత్ మండలం దీపాయిగూడ గ్రామానికి చెందిన సాము బాపురెడ్డి బృందం పాడిన నాగదాసు భజనలు విన్నారు. ఇది ఈఎల్టీ పల్లెపదాలు కార్యక్రమము. ఈ కార్యక్రమాన్ని వినలేకపోయినా లేదా మళ్ళీ మళ్ళీ వినాలంటే యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి అందులో ఆకాశవాణి హైదరాబాద్ 100.2 ఎఫ్ఎం అని టైప్ చేస్తే ఇప్పుడు ప్రసారమైన పల్లెపదాలు కార్యక్రమంతో పాటు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రసారం చేస్తున్న కార్యక్రమాన్ని వినండి. ఇని గంట గుర్తుపై నొక్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. పల్లెపదాలు కార్యక్రమము ప్రతి ఆది మంగళ గురువారాలలో పొద్దుమట్టు 6:20 ప్రసారమవుతుంది. తిరిగి రేపు పొద్దుమట్టు 6:20 గిరిపదం కార్యక్రమంలో ఇచ్చోడ మండలము మహాదాపూర్ గ్రామానికి చెందిన సెడమకి శాంబాయి బృందం గోండి భాషలో వినిపించే ఆడుతూ పాడుకునే పాటలు 3వ భాగం వింటారు. ఇంకా మావలం మండలము వాఘపూర్ గ్రామానికి చెందిన సోయం లలితా బృందం గోండి భాషలో పాడిన పెళ్లి కూతురి పాటలు 3వ భాగం ప్రసారమైతాయి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా విద్యా ఉద్యోగ సమాచారము.

ఆదిలాబాద్ క్రీడా విభాగం జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో ఈ నెల 28న బాలబాలికల జిల్లా స్థాయి సబ్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా అథ్లెటిక్స్ సంఘం ప్రధాన కార్యదర్శి పి రాజేష్ తెలిపారు. అండర్ 10, అండర్ 12, అండర్ 14 ఏళ్ల విభాగాల్లో బాలబాలికలకు వేరువేరుగా 60 మీటర్లు, 200 మీటర్లు, 300 మీటర్లు, 400 మీటర్లు పరుగు, లాంగ్ జంప్, కిడ్స్ జావెలిన్, ట్రైథ్లన్, ఏబీసీ క్రీడాంశాలలో పోటీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.

పత్రిక ప్రకటన తెలంగాణ ప్రభుత్వం. పత్రిక ప్రకటన తెలంగాణ ప్రభుత్వం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నిర్మల్ నోటిఫికేషన్. జాతీయ ఆరోగ్య మిషన్ కింద ఒప్పంద మరియు అవుట్సోర్సింగ్ విధానంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి నిర్మల్ జిల్లా పరిధిలో పనిచేయడానికి 37 పోస్టుల పరిధికి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నాము. ఖాళీల వివరాలు బీసీసీఎం 1, ల్యాబ్ టెక్నీషియన్ 3, ఎంయుహెచ్పి సిహెచ్ఓఎంఓ పల్లె దవాఖానా 14, స్టాఫ్ నర్సు 5, ఏఎన్ఎం 6, ఫార్మసిస్ట్ 4, సైకాలజిస్ట్ 1, సోషల్ వర్కర్ 1, అడోలెసెంట్ హెల్త్ కౌన్సిలర్ 1, ప్యాథలజిస్ట్ 1. అర్హత, వయోపరిమితి, రిజర్వేషన్, వేతనం, దరఖాస్తు ప్రారంభం తదితర పూర్తి వివరాలు, దరఖాస్తులు చేసుకోవడానికి www.nirmal.telangana.gov.in వెబ్సైట్ ఈ వెబ్సైట్ను సందర్శించాలి. పూర్తి చేసిన దరఖాస్తులను అవసరమైన ధృవపత్రాలు జిరాక్స్ పత్రాలలో జిల్లా వైద్య ఆరోగ్య అధికారి కార్యాలయము IDOC రూమ్ నంబర్ F25 నిర్మల్ నందు స్వయంగా లేదా రిజిస్టర్ ఫోన్ల ద్వారా తేదీ 28/9/2026 నుంచి తేదీ 5/10/2026 లోపు సమర్పించాలి. పత్రిక ప్రకటన విన్నారు.

ఇది ఇయాల్టీ విద్యా ఉద్యోగ సమాచారము. తిరిగి రేపు రాత్రి 7:00 మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారం చెప్తారు మా రేడియోని ఇస్తాం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 7:05 కావస్తుంది. మరికొంచెం సేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడతాయి.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. స్వచ్ఛ భారత్ను ప్రతి పౌరుడు తమ బాధ్యతగా భావించాలని, అదే మహాత్మాగాంధీకి ఇచ్చే నిజమైన నివాళి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. గుజరాత్ రాష్ట్రం సబర్మతిలో ఈరోజు దేశంలోనే తొలిసారిగా ఎల్ఎన్జీతో నడిచే రైలును కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించారు. జాతీయ భద్రతా విషయంలో భారత్ ఎప్పుడూ రాజీ పడదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాలలో రానున్న 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మన్ కీ బాత్ 138వ సంచికలో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రసంగించారు. ఆకాశవాణి ద్వారా ప్రసారమైన ఈ కార్యక్రమంలో దేశ భద్రత, జనగణన, స్వచ్ఛతా పర్యావరణం, పోషకాహార ప్రాధాన్యత, వారసత్వ పరిరక్షణ వంటి పలు కీలక అంశాలను ప్రధానమంత్రి ప్రస్తావించారు.
1: జనగణన హమ్ సబ్కా రాష్ట్రీయ దాయిత్వ హై. మన్ 15 అగస్త్ కో భీ దేశవాసియో సే ఆగ్రహ కియా థా కి ఇస్కే లియే అప్నా సమయ్ జరూర్ నికాలే.
0: స్వచ్ఛ భారత్ను ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా దేశంలోని ప్రతి పౌరుడు తమ రోజువారీ బాధ్యతగా స్వీకరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. వచ్చే వారంలో రాబోతున్న మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఆయనకు అందించే నివాళి స్వచ్ఛతేనని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
1: కుచీ దినో బాద్ 2 అక్టోబర్ హై పూజ్య బాపూ కి జయంతి కా దిన్. బాపూ నే హమే జీవన్ కే బహుత్ సే మంత్ర దియే, స్వచ్ఛతా భీ ఉన్మే సే ఏక్ హై. హాల్ కే దినో మే మైనే కహీ మధ్యప్రదేశ్ మే కుచ్ నౌజవాన్ నదీ కి సఫాయి కా కామ్ కర్ రహే హై, ఉన్కే ఛోటే సే ప్రయాస్ మే పూరా సమాజ్ జుడ్ రహా హై. ఐసే హీ ఆంధ్రప్రదేశ్ మే యువా పురానీ బావడియో ఔర్ కువో కి సఫాయి కర్ రహే హై.
0: స్థానికంగా అందుబాటులో ఉన్న చౌకైన పోషక విలువలు ఉన్న ఆహార పదార్థాలు వినియోగించడం ద్వారా పోషకాహార లోపాన్ని తగ్గించవచ్చని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సెప్టెంబర్ను పోషకాహార లోపం అవగాహన కల్పించే మాసంగా ప్రధానమంత్రి ప్రస్తావించారు.
1: ఇస్ పహల్ కే జరియే సస్తే ఔర్ పౌష్టిక్ స్థానీయ ఖాన్పాన్ కో బఢావా దియా జా రహా హై. మహారాష్ట్ర భీ ఇస్ దిశా మే సరాహనీయ ప్రయాస్ కర్ రహా హై. మిజోరం మే భీ ఇస్ సాల్ లోగో నే సాథ్ మిల్కర్ పోషణ వాటికాఓ కీ దేఖ్భాల్ కే లియే ఏక్ అభియాన్ షురూ కియా హై.
0: ప్రధానమంత్రి మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం ఈ రోజు 8 గంటలకు పునఃప్రసారమవుతుంది. కేరళ రాష్ట్రం కొల్లంలోని అమృతపురిలో జరిగిన మాతా అమృతానందమయీ 73వ జయంతి వేడుకలకు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాతా అమృతానందమయీ జీవితం మానవాళికి ప్రేమ, సేవల సందేశమని కొనియాడారు. ఆహారం, నివాసం లేకపోవడం వంటి దారిద్ర్యాల్ని నిర్మూలించడానికే ఆమె తన జీవితాన్ని అంకితం చేశారని పేర్కొన్నారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరద సహాయక చర్యల కోసం మాతా అమృతానందమయీ మఠం అందించిన 2 కోట్ల రూపాయల ఆర్థిక సహాయ చెక్కును ముఖ్యమంత్రి విడి సతీశంతో కలిసి ఉపరాష్ట్రపతి భారతదేశంలోని నేపాల్ రాయబారి సురేంద్ర థాపాకు అందజేశారు. జనసేవ ద్వారా దేశసేవ అనే మంత్రంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ప్రజాసేవ నేటితో 25 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సేవ ద్వారా 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. సమ్మిళిత అభివృద్ది, సామాజిక సాధికారత ద్వారా ఈ నిబద్దత ప్రజల జీవితాల్లో మార్పులు తెస్తోంది. నమో భారత్ వేగవంతమైన ప్రయాణ సౌకర్యం రవాణాలో కొత్త శకాన్ని నెలకొల్పింది. ఇది భారతదేశపు మొదటి రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి అందుబాటులోకి వచ్చిన ఈ రైలు ఢిల్లీ మీరట్ ప్రయాణ సమయాన్ని కంటకంటే తక్కువకు తగ్గించిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
2: నమో భారత్ ట్రైన్ మే ఆధునికత భీ హై, గతి భీ హై, అద్భుత స్పీడ్ భీ హై. ये नमो भारत ट्रेन नए भारत के नए सफर और नए संकल्पों को परिभाषित कर रही है.
0: దేశంలోనే తొలిసారిగా ఎల్ఎన్జీ ఇంధనంతో నడిచే రైళ్లను కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా ఈ రోజు గుజరాత్లోని సబర్మతిలో ప్రారంభించారు. సుమారు 1500 కోట్ల విలువైన పలు ప్రధాన రైల్వే అభివృద్ది ప్రాజెక్టుల ప్రారంభోత్సవం సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో గడిచిన 12 ఏళ్లలో భారతీయ రైల్వే సాధించిన పురోగతిని ప్రస్తావించారు.
3: विद्युतीकरण 2010-11 में 75 किलोमीटर होता था और 23-24 में 7188 किलोमीटर विद्युतीकरण, 75 से 7000 किलोमीटर की छलांग, 99.6% रेलवे का विद्युतीकरण हो गया है, 0.3% जो बाकी है वो भी हम पूरा कर लेंगे।
0: ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. దేశంలోని తొలిసారిగా ఎల్ఎన్జీ ఇంధనంతో నడిచే జాతీయ భద్రత విషయంలో భారత్ ఎప్పుడూ రాజీ పడదని, ప్రపంచ స్థిరత్వాన్ని శాంతిని కాంక్షిస్తుందని, అది దేశ వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తిని పణంగా పెట్టి కాదని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు. న్యూఢిల్లీలో నిర్వహించిన డిఫెన్స్ కాన్క్లేవ్లో ఆయన మాట్లాడుతూ, భారత్ ఏ దేశ భూభాగాన్ని ఆక్రమించాలని కోరుకోవడం లేదని, అయితే భద్రతకు ముప్పు వాటిల్లినప్పుడు తనను తాను సంరక్షించుకుంటుందని స్పష్టం చేశారు. భారతదేశంపై ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే ఏ దేశంతోనూ చర్చలకు తావులేదని తేల్చి చెప్పారు. జాతీయ భద్రతకు జాతీయ ఐక్యతే కీలకమని స్పష్టం చేశారు. దేశ భద్రత కేవలం త్రివిధ దళాల బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడి బాధ్యత అని గుర్తు చేశారు. మతం, కులం, భాష, ప్రాంతం వంటి విభేదాలకు తావు లేకుండా పౌరులంతా జాతీయ ప్రయోజనాలకే మద్దతు ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు.
4: భారత్ శాంతి చాహతా హై, లేకిన్ భారత్ అప్నీ సురక్షా కే సాత్ కిసీ భీ సూరత్ మే సమ్జౌతా నహీ కరేగా. భారత్ డైలాగ్ మే విశ్వాస్ రఖతా హై, లేకిన్ యది కోయి దేశ్ భారత్ కే ఖిలాఫ్ ఆతంకవాద్ కో హవా దేగా తో డైలాగ్ కీ గుంజాయిష్ వహీ ఖత్మ హో జాతీ హై. జో దేశ్ టెర్రరిజం కో అప్నీ నీతి కా సాధన బనాతే హై, ఆతంకియో కో పనాహ్ ఔర్ సమర్థన్ దేతే హై, ఉన్హే కడా సందేశ్ దేనా హోగా కీ ఆతంకవాద్ కిసీ కే లియే స్ట్రాటజిక్ అసెట్ కిసీ భీ సూరత్ మే నహీ హో సక్తా.
0: భారత పునరుజ్జీవన పితామహుడు, ప్రముఖ సామాజిక సంఘ సంస్కర్త రాజా రామ్మోహన్ రాయ్ వర్ధంతి సందర్భంగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ఆయనకు నివాళులర్పించారు. మూఢనమ్మకాలు, దురాచారాల సంకెళ్లలో చిక్కుకున్న కాలంలో రాజా రామ్మోహన్ రాయ్ మార్పు కోసం ఒక నూతన శకాన్ని ప్రారంభించారని మంత్రి సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. మహారాష్టలో సుస్థిర అభివృద్దిని ప్రోత్సహించడానికి, పర్యావరణ హిత ప్రత్యామ్నాయాలను అందించడానికి వెదురు ఆధారిత ఆర్థిక వ్యవస్థను అభివృద్ది చేయాలని మహారాష్ట గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పిలుపునిచ్చారు. ఈరోజు ముంబైలో జరిగిన బాంబూ ఎకాడమీ అండ్ సస్టైనబిలిటీ సమ్మిట్లో ఆయన మాట్లాడుతూ, త్రిపురలో విజయవంతమైన వెదురు నమూనాలను మహారాష్టలో కూడా అమలు చేయవచ్చని తెలిపారు. దీనివల్ల హరిత ఆర్థిక వ్యవస్థ దిశగా అడుగులు పడతాయని పేర్కొన్నారు. ఉత్తరాఖండ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్లో ఈరోజు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, తూర్పు ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. జమ్మూకాశ్మీర్, లడఖ్, హిమాచల్ ప్రదేశ్, బీహార్, రాజస్థాన్, తమిళనాడు

0: రంగానికి సంబంధించి బయోటెక్నాలజీ విభాగం 174 కోట్ల ఆర్థిక సాయంతో 210 పరిశోధన అభివృద్ది ప్రాజెక్టులకు మద్దతు ఇస్తోందని వెల్లడించారు. తిరువనంతపురంలోని గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్ వెస్టిండీస్ మధ్య జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్లో టాస్ గెలిచిన భారత జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. నిర్ణీత 50 ఓవర్ల లక్ష్యంతో వెస్టిండీస్ 7 వికెట్లు కోల్పోయి 297 పరుగులు చేసింది. వెస్టిండీస్ ఓపెనర్ గ్రీవ్స్ సెంచరీ చేయగా అమిత్ చంగు 58 పరుగులతో రాణించారు. భారత బౌలర్స్లో కులదీప్ 4 వికెట్లు, ప్రసిద్ధ కృష్ణ 2 వికెట్లు పడగొట్టారు. 2 నెలల విరామం తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు భారత వన్డే జట్టులో ఆడుతున్నారు. జపాన్లోని ఐచి నాగోయలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో ఈరోజు స్క్వాష్ విభాగంలో భారత్కు 2 రజత పతకాలు లభించాయి. పురుషుల సింగిల్ స్క్వాష్ ఫైనల్లో అభయ్ సింగ్ రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. మలేషియాకు చెందిన యున్ యోంగ్ చేతిలో అభయ్ ఓటమి పాలయ్యారు. అయితే మలేషియా క్రీడాకారిణి శివసంగరి సుబ్రహ్మణ్యం చేతిలోనూ అనహత్ ఓడిపోయారు. మరోవైపు మహిళల 200 మీటర్ల పరుగు పందెంలో భారత్కు చెందిన హరితభద్ర కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో మళ్ళీ కలుద్దాం.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 90.2 FM మనసు నిండా

0: ఇల్లు వ్యవసాయం. రైతన్నలకు వ్యవసాయంకు సంబంధించిన సలహాలు సూచనలు ఇచ్చే కార్యక్రమము. కార్యక్రమంలో ఇవాళ పత్తి పంటల్లో సూక్ష్మధాతు లోపాలు నివారణ గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ వై ప్రవీణ్ కుమార్తో ముచ్చట పెడతారు పి అశోక్. ఇంకా నాణ్యమైన పంట దిగుబడులకు భూముల యాజమాన్యం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ దాస్తో ముచ్చట వింటారు. ముచ్చట పెడతారు కేలినిన్. వాతావరణ సూచన. జిల్లాలో రాబోయే 24 గంటల్లో ఆకాశం నిర్మలంగా ఉంటుంది. గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్గాను, తక్కువ ఉష్ణోగ్రత 21 డిగ్రీల సెల్సియస్గా నమోదు కావచ్చు. వాతావరణ సూచన విన్నారు.
1: पक्षियों से तो हम खेत को बचा लेते हैं, पर इन घातक रसायनों से कैसे बचाएं?
2: मतलब
1: देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है, और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? अरे पहले ऐसा नहीं था, पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलहाती थी, शुद्धता झलकती थी, माटी भी तंदुरुस्त और लोग भी. अरे पहली वाली बात कहाँ,
2: परम तो सभी डाले हैं.
1: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं.
2: सच है?
1: रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं.
2: ठीक है भाई, मैं भी आज तक जैविक खेती शुरू करूँगा.
3: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती.
0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా మీరు వింటున్నారు ఇల్లు వ్యవసాయం. ఇప్పుడు పత్తి పంటలో సూక్ష్మధాతు లోపాలు నివారణ గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ వై ప్రవీణ్ కుమార్తో ముచ్చట పెడతారు పి అశోక్.
4: నమస్కారం డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారు.
5: నమస్కారం అండి.
4: మరి ముందుగా చెప్పండి, మన జిల్లాలో చూసుకున్నట్లయితే ఈ పత్తి పంట ప్రస్తుతం ఏ పరిస్థితుల్లో ఉంది, అసలు ఏ దశలో ఉన్నదంటారు?
5: ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసినట్టయితే దాదాపు 400,000 ఎకరాల్లో మనకు పత్తి సాగులో ఉంది ఈ ఖరీఫ్ సీజన్ లో. ఓవరాల్ గా చూసినట్టయితే ప్రస్తుతం పత్తి పంట 70-80 రోజుల దశలో వివిధ ప్రాంతాల్లో మనకు సాగులో ఉన్నది.
4: సాధారణంగా మన జిల్లాలో చూసుకున్నట్లయితే నేలలో గానీ భూముల్లో గానీ ఏ పోషక లోపాలు ఉన్నాయంటారు?
5: సాధారణంగా మన ఆదిలాబాద్ జిల్లాలో చూసినట్టయితే ముఖ్యంగా మొక్క పెరుగుదలకు ఉపయోగపడేటువంటి పోషకాలను చూసినటువంటి నత్రజని లోపం చాలా ఎక్కువగా, దాదాపు 90% వరకు నత్రజని లోపం ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా భాస్వరము ఎక్కువగా వేసే ప్రాంతాల్లో భాస్వరం యొక్క స్థాయి అధికంగా, తర్వాత

0: మధ్యస్థం చాలా ప్రాంతాల్లో మనం గమనించడం జరిగింది. పొటాషియం స్థాయి మధ్యస్థం నుండి ఎక్కువ స్థాయిలో వరకు చాలా ప్రాంతాల్లో ఉంది. అయితే సూక్ష్మ పోషకాల్లో చూసినట్లయితే ముఖ్యంగా జింకు ధాతు లోపం చాలా ఎక్కువగా జిల్లా వ్యాప్తంగా ఉన్నది. దాని తర్వాత అత్యధికంగా మనము సూక్ష్మ పోషక లోపం చూసినట్లయితే బోరాన్ యొక్క లోపం కూడా అత్యధికంగా గమనిస్తా ఉన్నాం. అదేవిధంగా అన్ని ప్రాంతాల్లో పొటాషియం అధికంగా ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా మనకు మెగ్నీషియం లోపం అనేది సర్వసాధారణంగా పత్తి సాగు చేసే అన్ని ప్రాంతాల్లో కూడా ముఖ్యంగా పంట యొక్క చివరి దశలో కనబడతా ఉన్నది.
1: మరి ఇప్పుడు పత్తి పంటలో చూసుకున్నట్లయితే ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఏ సూక్ష్మధాతు లోపాలు వచ్చే అవకాశం ఉన్నాయి?
0: పత్తి పంటలు చూసినట్టయితే సాధారణంగా సూక్ష్మధాతు పోషకాల్లో అంటే ఒకటి సెకండరీ న్యూట్రియంట్స్ లో మెగ్నీషియం చాలా ఇంపార్టెంట్. సో ఎక్కడైతే మొక్క పెరుగుదల బాగాలేదో ఆకులు పసుపచ్చ రంగులు అంటే సాధారణంగా లక్షణాలు చూసినట్టయితే ఇంతకుముందు చెప్పినట్టు మెగ్నీషియం, జింకు, బోరాన్ ఈ మూడు కూడా చాలా ఇంపార్టెంట్ సూక్ష్మధాతు పోషకాలు. ముఖ్యంగా మనం గమనించినట్టయితే జిల్లా వ్యాప్తంగా కూడా మెగ్నీషియం అనేది చాలా ఎక్కువ ప్రాంతాల్లో మనకు ఆకులు ఎర్రబడడం గమనిస్తూ ఉంటాం. ముఖ్యంగా ఎక్కడైతే పొటాషియం యొక్క స్థాయి అధికంగా ఉంటుందో అటువంటి ప్రాంతాల్లో ఈ మెగ్నీషియం యొక్క లోపం అనేది రావడానికి అవకాశం ఉంటుంది. మన ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పొటాషియం యొక్క స్థాయి మధ్యస్థం ఎక్కువ ఉంది కాబట్టి మెగ్నీషియం లోపం కూడా ఎక్కువ వస్తూ ఉంటుంది. సో దీన్ని మనం ఎలా గుర్తుపట్టాలంటే ముఖ్యంగా ఇది దీని లక్షణాలన్నీ కూడా ముదురాకులలో ముందుగా కనబడతా ఉంటాయి. ఆకుల ఈనలు ఆకుపచ్చ రంగులనే ఉండి ఆకులు మాత్రం పసుపచ్చ రంగులకు మారిపోతూ ఉంటాయి. చివరి దశకు వచ్చినప్పుడు ఇంకా ఆకులు పూర్తిగా ఎరుపు రంగులోకి మారిపోతూ ఉంటాయి. అంటే పంట చివరి దశలో ఇంకా అడ్వాన్స్ స్టేజ్కి వచ్చినప్పుడు మెగ్నీషియం లోపించినప్పుడు ఆకులు పూర్తిగా ఎరుపు రంగులోకి మారిపోయి రాలిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో ఇది దీన్ని మనం మెగ్నీషియం లోపంగా భావించుకోవాలి. సో దీని లోప నివారణకు తప్పనిసరిగా మనకు మొక్క పెరుగుదల బట్టి లేకపోతే సివిఆర్టీ బట్టి దాదాపు ఒక 2 నుండి 3 సార్లు పంట యొక్క దశలో 60 నుండి 80 రోజుల దశలో 10-15 రోజుల గ్యాప్ లో మనం ఒక 2-3 సార్లు పిచికారి చేసుకోగలిగినట్లయితే మెగ్నీషియం యొక్క ధాతు లోపాన్ని నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. దానికోసం మనము లీటర్కు 10 గ్రాముల అంటే ఎకరానికి దాదాపు 2 కిలోల ఇది అవసరం పడుతుంటుంది. మెగ్నీషియం సల్ఫేట్ లీటర్కు 10 గ్రాములు మనం కలుపుకొని పిచికారి చేసుకోవడం వల్ల ఈ ఆకులు మళ్ళీ నార్మల్ గ్రీన్ కలర్ రావడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడైతే పెరుగుదల తక్కువగా ఉంటుందో అక్కడ ఈ మెగ్నీషియం సల్ఫేట్ తో పాటు యూరియా కూడా ఒక 10 గ్రాముల యూరియా దానికి 10 గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్ 2 కలుపుకొని మనం పిచికారీ చేసుకోవడం వల్ల మళ్ళీ మొక్క పెరుగుదలను మళ్ళీ గ్రీన్ కలర్ లోకి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. సో ఎక్కడైతే యూరియా లేనట్టయితే నానో యూరియా కూడా ఇప్పుడు అందుబాటులో ఉంది కాబట్టి ఒక 2 ml పర్ లీటర్ నానో యూరియా తర్వాత 10 గ్రాములు లీటర్ కు మెగ్నీషియం సల్ఫేట్ కలిపి స్ప్రే చేసుకోవడం వల్ల ఆకులు అనేటివి పూర్తిగా ఆకుపచ్చ రంగులోకి రావడానికి అవకాశం ఉంటుంది.
1: అయితే అక్కడక్కడ పత్తి పంటలు ఈ జింకు బోరాన్ లోపం ఉన్నట్టు వినిపిస్తున్నది. అయితే మరి ఈ లక్షణాలు ఎట్లా కనిపిస్తాయి? అంటే జింకు లోపం ఉన్నట్లయితే ఏ లక్షణాలు కనిపిస్తాయి, బోరాన్ లోపం ఉన్నట్లయితే ఏ లక్షణాలు కనిపిస్తాయి పత్తి పంటలు, వీటి నివారణ ఎట్లా చేసుకోవాలి?
0: పత్తిలో ముఖ్యంగా జింకు, ఈ బోరాన్ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ సూక్ష్మధాతు పోషకాలు. అయితే మొక్కకు చాలా తక్కువ మొత్తంలో అవసరమైనప్పుడు కూడా ఇవి లేనట్టయితే జీవక్రియలలో కొన్ని మార్పులు జరగడం వల్ల పెరుగుదల కానీ తర్వాత పూత కాత రాలిపోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా మనం జింకు లోపం ఆదిలాబాద్ జిల్లా ఎక్కువగా ఉంది కాబట్టి ఎక్కడైతే బాసరం ఎరువులు అధికంగా వేస్తూ ఉంటారో అక్కడ ఈ జింకు ధాతు లోపం అనేది రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అందువల్ల రైస్ ముఖ్యంగా డిఐపి లాంటివి లేకపోతే కాంప్లెక్స్ ఎరువులు ఎక్కువ వేసిన ప్రాంతాల్లో తప్పనిసరిగా జింకు లోపం వస్తుంది. సో జింకు లోపము మనం పత్తిలో ఎలా గుర్తించాలంటే ముఖ్యంగా ఇది ఫస్ట్ లేత ఆకులలో రావడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా లేత ఆకులన్నీ కూడా మొక్క ఆకు పెరగకుండా చాలా చిన్నగా ఉంటా ఉంటుంది. తర్వాత మొక్కలో కనుపల మధ్య దూరం కూడా చూసినట్టయితే దగ్గర దగ్గరగా అంటే ఎంతైతే దూరం దూరంగా ఉండాలో కనుపల మధ్య దూరము అలా కాకుండా దగ్గర దగ్గర ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఆకులు చిన్నగా ఉండడము, కనుపల మధ్య దూరం తగ్గి మొక్క గుబురుగా ఉండడం ఒకటి. మూడోది ఆకులను గమనించినట్టయితే పై లేత ఆకులు ఈనల ఆకుపచ్చ రంగులో ఉండి ఈనల మధ్య భాగం అంతా కూడా పసుపచ్చ రంగులోకి మారిపోతూ ఉంటుంది. ఇవన్నీ కూడా మనం జింకు ధాతు లోపంగా అంటే ఒక మొక్క గుబురుగా కనబడి ఈనలు ఆకుపచ్చ రంగుని ఈనల మధ్య భాగం పసుపచ్చ రంగులోకి మారడము ఈ మూడు లక్షణాలు ఇంతకు చెప్పినట్టు అవి ఉన్నట్టయితే తప్పనిసరిగా మనం జింకు ధాతు లోపంగా భావించుకోవాల్సి ఉంటుంది. సో జింకు ధాతు లోప నివారణకు తప్పనిసరిగా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి స్టార్టింగ్ లో సాయిల్ లో అయితే 20 కిలోలు జింక్ సల్ఫేట్ వేసుకోవాలి. ఎప్పుడైతే మనకు మొక్క పెరుగుదలలో ఉన్నప్పుడు ఈ పోషక లోపాలు కనిపించినట్టయితే ఇటువంటి సింప్టమ్స్ కనబడినట్టయితే వెంటనే జింక్ సల్ఫేట్ మనకు 2 గ్రాములు లీటర్ నీటికి ఒక 1-10 రోజుల వ్యవధిలో 2-3 సార్లు మనం పిచికారీ చేసుకోవడం వల్ల జింకు ధాతు లోపాన్ని పూర్తిగా అధిగమించుకోవడానికి అవకాశం ఉంటుంది. లేనట్టయితే మొక్క పెరుగుదల తగ్గిపోయి తద్వారా దిగుబడి కూడా తగ్గిపోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఇంకోటి మన జిల్లా వ్యాప్తంగా చూసినట్టయితే బోరాన్ కూడా అతి ముఖ్యమైనటువంటి సూక్ష్మధాతు పోషకము, ముఖ్యంగా చాలా ప్రాంతాలు కూడా లోపించి ఉన్నది. ముఖ్యంగా మన ఆదిలాబాద్ జిల్లాలో సున్నం ఎక్కువగా ఉంటుంది కాబట్టి సున్నం ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ బోరాన్ ధాతు లోపం అనేది ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా చౌడు నేలల్లో కూడా ఈ బోరాన్ దోత లోపము ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. దీన్ని ఎలా గుర్తుపట్టాలంటే ముఖ్యంగా పూత రాలిపోవడం, కాత రాలిపోవడం, పిండిలు రాలిపోవడం సాధారణంగా మనం గమనిస్తూ ఉంటాము. ఆ తర్వాత ఈ నెల కూడా మందంగా ఉండడం, ఆకులు మందంగా ఉండి దళసరిగా ఉండి మందంగా ఉండడం ఒకటి, ఇవి రాలిపోవడము, తర్వాత కాయ పగులు ఇవన్నీ ఉన్నట్టయితే మనం దాన్ని తర్వాత పైన పై అంచు ఏదైతే ఉంటుందో గ్రోత్ పాయింట్ అది కూడా మాడిపోవడము, ఇవన్నీ కూడా బోరాన్ ధాతులోప లక్షణాలు. సో ఎప్పుడైతే ఈ లక్షణాలు కనబడ్డట్టయితే మొక్క పెరుగుదల పూర్తిగా దెబ్బతింటుంది కాబట్టి, పూత కాత రాలిపోవడం వల్ల మన దిగుబడిపై కూడా ప్రభావితం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఒక 60 రోజులు 90 రోజుల దశలో ఒక 2 సార్లు మనము బోరాక్స్ 1.5 గ్రాములు లీటర్ నీటి కలుపుకొని 2 సార్లు మనము పంట దశలో చేసుకోగలిగినట్టయితే మనకు ఈ బోరాన్ లోపాన్ని పూర్తిగా అధిగమించుకోవడానికి అవకాశం ఉంటుంది. చాలా ప్రాంతాల్లో రైతులు జింక్ సల్ఫేటు, బోరాను ఇవి 2 సార్లు స్ప్రే చేయడం ఇది అంత కష్టం అనుకున్న పరిస్థితుల్లో ముఖ్యంగా మార్కెట్ లో కూడా ఈ మైక్రోన్యూట్రియంట్ మిక్చర్స్ కూడా అందుబాటులో ఉంటాయి. ఈ మైక్రోన్యూట్రియంట్ మిక్చర్స్ ఫార్ములా 4 అనే రూపంలో, ఫార్ములా 5, ఫార్ములా 6 అనే రూపంలో దొరుకుతూ ఉంటాయి. ఒక 5 గ్రాములు లీటర్ నీటిలో కలుపుకొని మనం ఈ మైక్రోన్యూట్రియంట్ మిక్చర్ ను పంట దశలో 2 సార్లు పిచికారీ చేసుకోవడం వల్ల వీలైనంత వరకు ఈ సూక్ష్మధాతు పోషకాల వల్ల వచ్చే నష్టాలని అధిగమించుకోవడానికి అవకాశం ఉంటుంది.
1: ఇప్పుడు ఏ చేనులో చూసినా కూడా పత్తి మంచి పూత దశలో కనిపిస్తుంది, అక్కడక్కడ కొన్ని కొన్ని కాయలు కూడా కాస్తున్నాయి, అంటే పిండి దశలో కూడా ఉంది. అయితే పూత పిండి రాలకుండా ఉండాలంటే వ్యవసాయదారులు ఏ జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు?
0: ముఖ్యంగా వాతావరణంలో ప్రతికూల పరిస్థితులు అంటే బెట్ట పరిస్థితులు కావచ్చు, అధిక వర్షాలు ఉన్నప్పుడు కావచ్చు, మనకు పూత కాత అదే పిండ రాలిపోవడం అనేది సర్వసాధారణంగా మనకు జరుగుతూ ఉంటుంది. సో ఈ గూడ రాలకుండా లేదా పూత పిండ రాలకుండా మనం తగు జాగ్రత్త తీసుకోకపోయినట్టయితే రైతుకు చాలా నష్టం జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక 2-3 అంశాల్లో మనం గమనిస్తూ ఉండాలి. ముఖ్యంగా ఇటువంటి బెట్ట పరిస్థితులు ఉన్నప్పుడు తప్పనిసరిగా ఈ ప్లానోఫిక్స్ అనే మందు, నాఫ్థలిన్ స్టిక్ యాసిడ్ అనేది మార్కెట్ లో దొరుకుతూ ఉంటుంది ప్లానోఫిక్స్ రూపంలో. అది మనము ఒక 1 ml in 5 liters అంటే దాదాపు ఒక ఎకరానికి 40 ml మనకు సరిపోతుంటుంది. అది ఒకసారి పంట పూత దశలో మనం పిచికారీ చేసుకోగలిగినట్టయితే వీలైనంత వరకు ఈ పూత రాలకుండా ఆపడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఎఫెక్టివ్ గా రిజల్ట్స్ రావాలంటే ఈ ప్లానోఫిక్స్ కు మనము DAP గానీ యూరియా ఒక 20 గ్రాములు లీటర్ కు 20 గ్రాములు యూరియా అంటే దాదాపు ఎకరానికి మనకు ఒక 4 కిలోలు DAP అవసరం పడుతుంది, లేదంటే యూరియా. వీటితో పాటు 40 ml ఈ ప్లానోఫిక్స్ కలిపి మనం స్ప్రే చేసుకోవడం వల్ల వీలైనంత వరకు పూత రాలకుండా ఆపుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే చాలా ప్రాంతాల్లో రైతులు ఎక్కువగా రాలుతుందని చెప్పేసి కొద్దిగా డోసేజ్ కూడా ఎక్కువ వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా వేసినట్టయితే మళ్ళీ రివర్స్ గా పూత ఎక్కువ రాలడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా కూడా ఈ గ్రోత్ రెగ్యులేటర్స్ ను సిఫార్సు చేసిన మేరకు మాత్రమే వాడవలసి ఉంటుంది. అంతకు మించి వాడినట్టయితే దాని నెగిటివ్ ఎఫెక్ట్స్ వల్ల పూత ఎక్కువ రాలడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక ఎకరానికి 40 ml ఈ ప్లానోఫిక్స్ తర్వాత DAP ని కలిపి స్ప్రే చేసుకోవడం వల్ల పూత కాత రాలకుండా మరియు కాయ సైజ్ కూడా పెరగడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది.
1: ఈ పత్తి పంటలో పండాకు తెగుళ్లు నివారణకు ఏం చేయాలంటున్నారు?
0: ఈ పండాకు తెగులు కూడా ముఖ్యంగా వివిధ రకాలైనటువంటి వాతావరణ పరిస్థితులు, బెట్ట పరిస్థితులు కావచ్చు, ముఖ్యంగా అధిక వర్షపాతం ఉన్నటువంటి పరిస్థితుల్లో వస్తూ ఉంటుంది. సో దీని లక్షణాలు మనం గమనించినట్టయితే ముఖ్యంగా ఆకులన్నిటి పసుపచ్చ రంగులకు మారిపోతాయి, తర్వాత గులాబీ రంగులకు మారిపోయి చివరిగా రాలిపోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇవి ముఖ్యంగా మనకు ముదురాకులలో ఎక్కువగా కనబడుతుంది, ముఖ్యంగా ఈ ప్రతికూలమైన వాతావరణ పరిస్థితుల్లో మాత్రమే. రెండవది పంట యొక్క చివరి దశలో అంటే ఎప్పుడైతే ముఖ్యంగా పూత కాత బాగా పట్టినటువంటి పరిస్థితుల్లో పోషకాల యొక్క అవసరము మొక్కకు ఎక్కువగా ఉన్నప్పుడు ముఖ్యంగా పండాకు తెగులు అనేది రావడానికి అవకాశం ఉంటుంది. తద్వారా ఆకులన్నీ కూడా పూర్తిగా పసుపచ్చ రంగులు చివరిగా ఎరుపు రంగులకు మారడానికి అవకాశం ఉంటుంది. ఈ పండాకు తెగులు నివారణకు తప్పనిసరిగా రైతులు ఆ సమయంలో ఒక 80 రోజుల దశలో ముఖ్యంగా ఈ యూరియా మెగ్నీషియం 2 కలుపుకొని మెగ్నీషియం సల్ఫేట్ 10 గ్రాములు యూరియా 1 10 గ్రాములు అంటే 1 లీటర్కు మనం 10 గ్రాముల యూరియాను 10 గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్ కలిపి స్ప్రే చేసుకోవడం వల్ల ముఖ్యంగా పంట చివరి దశలో 2 సార్లు స్ప్రే చేసుకోవడం వల్ల వీలైనంత వరకు ఈ పండాకు తెగులను అధిగమించడానికి అవకాశం ఉంటుంది. తద్వారా ఆకులు మళ్లీ ఆకుపచ్చ రంగులకు రావడం వల్ల పంట చివరి వరకు కూడా మనకు మంచిగా పూత కాత ఎక్కువ ఉండడం వల్ల దిగుబడి ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది.
1: చాలా మంచిదండి ప్రవీణ్ కుమార్ గారు. ఈ పత్తి పంటలో సూక్ష్మధాతు లోపాలు, ఆ లోపాలను ఎట్లా గుర్తించాలా, మరి వాటిని ఎట్లా నివారించుకోవాలనో మంచిగా చెప్పిండు. మరి వ్యవసాయదారులు మీరు చెప్పినటువంటి పద్ధతుల్లో సూచనలు పాటించి వ్యవసాయదారులు ఈ పత్తి పంటలో సూక్ష్మధాతు లోపాలను సవరించుకొని మంచి దిగుబడిని, లాభాలని సాధించాలని కోరుకుంటూ ఇన్ని ముచ్చట్లు చెప్పినందుకు ధన్యవాదాలు.
0: నమస్కారం.
2: ఇంతవరకు పత్తి పంటల్లో సూక్ష్మధాతు లోపాలు నివారణ గురించి ఆదిలపద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ వై ప్రవీణ్ కుమార్తో ముచ్చట విన్నారు. ముచ్చట పెట్టింది పి అశోక్.

0: संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं,
2: अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं,
3: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
4: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा,
5: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान। अब आपकी है बारी,
4: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जनसेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
5: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
4: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय, भारत सरकार।
6: ఇది మన యాస మన బాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు ఇల్లు వ్యవసాయం. ఇప్పుడు నాణ్యమైన పంట దిగుబడులకు భూముల యాజమాన్యం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ దాస్ తో ముచ్చట. ముచ్చట పెడతారు కే లెనిన్.
7: నేల విడిచి సాగు చేయలేమన్నది ఒక జాతీయం. నేలను విడిచి ఏ పంటను కూడా మనం సాగు చేయలేం. ఏ పంట తీసుకున్నా దానికి భూమే ఆధారం. మరి అట్లాంటి భూములు నాణ్యమైన పంట దిగుబడులకు ఎట్లాంటి భూ యాజమాన్య పద్ధతులు పాటించాలి అనే వివరాలను గురించి చెప్పతందుకు ఇలా మన స్టూడియోలో ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ దాస్ గారు ఉన్నారు. వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం మోహన్ దాస్.
8: నమస్కారం అండి.
7: అయితే ముందుగల్లా ఈ భూముల యాజమాన్యం గురించి మాట్లాడుకున్నప్పుడు భూముల యాజమాన్య విషయంలో నిర్దిష్టమైన పోషక యాజమాన్యం ఎట్లా ఉండాలి అనే దాని గురించి చెప్తారా?
8: అయితే దీనికన్నా ముందు మనము జనాభా పెరుగుదలకు అనుగుణంగా ఆహార ఉత్పత్తిని పెంచడానికి ఈ వ్యవసాయ రంగంపై చాలా ఎక్కువగా ఒత్తిడి ఉంది. ఇందుకోసం రైతాంగం విచక్షణ రహితంగా రసాయన ఎరువులను మోతాదుకు మించి అశాస్త్రీయ పద్ధతిలో వాడడం వల్ల ఈ పోషకాల మధ్య ఈ యొక్క సమతుల్యత అన్నది దెబ్బతిని ఈ పోషక లోపాలు ఏర్పడి దిగుబడులు తగ్గుతూ వస్తున్నాయి. అయితే ఈ పంట భూములు నిస్సారంగా కూడా మారుతున్నాయి. ఈ పరిస్థితిని అధిగమించి సుస్థిరమైన దిగుబడులు పొందాలంటే ఈ సేంద్రియ ఎరువుల్ని పోషకాల యాజమాన్యంలో భాగంగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ మధ్య కాలంలో సేంద్రియ ఎరువులైనటువంటి పశువుల ఎరువు, వర్మి కంపోస్ట్ల నాణ్యత నానాటికి తగ్గిపోతున్న తరుణంలో రైతులు ఇతర పద్ధతుల్ని పంట సాగులో భాగంగా చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే దీంట్లో ఈ నిర్దిష్ట పోషకాల యాజమాన్యం విషయాన్ని చూసుకున్నట్లయితే మనకు ఈ పంట పెరుగుతున్న పరిస్థితులు, యాజమాన్య చర్యలు మరియు ఈ సహజంగా వాతావరణంలో ఉండే తేడాల వల్ల పోషకాల మధ్య అసమతుల్యత ప్రస్తుత రోజుల్లో ఎక్కువగానే ఉంది. అందువల్ల దీనికోసం సోడియం, భాస్వరం మరియు పొటాషియంను ఎక్కడ ఎలా ఎంత మోతాదులో వేయాలో తెలుసుకుని ఈ భూమి, నీరు మరియు వాతావరణ కాలుష్యం కాకుండా సహజంలో నేలల్లో ఉండే పోషకాలను పరిగణనలోకి తీసుకుంటూ పంట దిగుబడికి కావలసిన ఈ పోషక అవసరాలను నిర్ణీత ప్రదేశంలోని మట్టి పరీక్షల ద్వారా నిర్ధారించుకుని దానికి అనుగుణంగా పంట ఎదుగుదలను అవసరమైన ఎరువుల పరిమాణంని ఖచ్చితంగా నిర్ణయించుకోవడం ద్వారా ఈ యొక్క భూమి మరియు నీటి కాలుష్యంని నియంత్రించడంతో పాటు పంట దిగుబడి లక్ష్యాన్ని కూడా మనం సాధించుకోవచ్చు.
7: అయితే ఇప్పుడు ఈ పంట దిగుబడి లక్ష్యాన్ని సాధించడంలో పంట అవశేషాలని కూడా వినియోగించుకోవచ్చు అనేది చెప్పింది కదా. అయితే ఈ పంట అవశేషాలని మనం ఎట్లా వినియోగించుకోవాలి, ఈ వీటి వినియోగం ఎట్లుంటుందో చెప్తారా?
8: అయితే ఈ పంట అవశేషాల పోషకాల వినియోగం సామర్థ్యాన్ని పెంచేటువంటి ఈ ముఖ్యమైన సహజ వనరు మన భారతదేశంలో ప్రతి సంవత్సరం వివిధ వ్యవసాయ పంటల నుండి సుమారు 683 మిలియన్ టన్నుల పంట అవశేషాలు ఉత్పత్తి అవుతున్నాయి. ఇందులో అత్యధికంగా వరి పంట నుండి 33%, గోధుమ పంట నుండి 21%, తర్వాత చెరుకు నుండి 17% ఉత్పత్తి అవుతున్నాయి. ఈ యొక్క పంట అవశేషాలు ఈ నత్రజని గాని, ఈ భాస్వరం గాని, ఈ పొటాషియం మూలకాలను కలిగి ఉంటాయి. అందువల్ల ఈ పంట అవశేషాలను రైతులు తగలబెట్టకుండా భూమిలో కలెదురడం వల్ల ఈ భూసారం అనేది పెరగడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ కార్బన్ డైఆక్సైడ్, తర్వాత ఈ కార్బన్ మోనాక్సైడ్, తర్వాత ఈ మిథేన్, నైట్రస్ ఆక్సైడ్, తర్వాత ఈ సల్ఫర్ డైఆక్సైడ్ వంటి వాయువుల నుండి ఈ వాతావరణ కాలుష్యాన్ని కూడా మనం అధిగమించవచ్చు.
7: అయితే ఇప్పుడు ఈ వివిధ పంటల అవశేషాలు ఏవైతే ఉన్నాయో ఆ అవశేషాల్లో ఉన్న పోషక విలువల గురించి చెప్తారా?
8: అయితే ముఖ్యంగా వరి నుంచి ఈ పంట యొక్క అవశేషాలు తీసుకున్నట్లయితే మనకు నత్రజని 0.55 నుండి 0.80 వరకు

0: ఉంటుంది. భాస్వరాన్ని చూసుకున్నట్లయితే 0.16 నుండి 0.7%, తర్వాత పొటాషియం విషయానికి వస్తే మనకు 1.4 నుండి 2% వరకు కూడా ఈ పొటాషియం ఉంటుంది ఈ వరిలో. తర్వాత ఈ గోధుమలో చూసుకున్నట్లయితే 0.23 నుండి 0.26%. భాస్వరం చూసుకున్నట్లయితే మనకు 0.07 నుంచి 0.043%. తర్వాత పొటాషియం చూసుకున్నట్లయితే 0.95 నుంచి 1.09% వరకు ఉంటుంది. తర్వాత ఈ మొక్కజొన్నలో ఈ నత్రజని 0.47%. తర్వాత భాస్వరం మనం చూసుకున్నట్లయితే 0.20%. తర్వాత పొటాషియం విషయానికి వస్తే మనకు 1.40% వరకు ఉంటుంది. అయితే చెరుకు విషయానికి వస్తే మనకు 0.50%, తర్వాత భాస్వరం 0.20%, తర్వాత పొటాషియం 1.10% ఉంటుంది. అయితే ప్రతి విషయానికి వస్తే 0.67% నుండి 0.1% వరకు ఉంటుంది. అయితే భాస్వరం విషయానికి వస్తే 0.08 నుంచి 0.10% వరకు ఉంటుంది. ఈ పొటాషియం పర్సెంట్ చూసుకున్నట్లయితే మనకు 0.61 నుండి 0.68% వరకు ఉంటుంది.
1: అయితే ఇప్పుడు ఈ పంట అవశేషాల్లో ఉన్న పోషకాల గురించి, అట్లాగే పంట అవశేషాల వినియోగం గురించి చెప్పారు కదా, మరి ఇప్పుడు ఈ జీరో టిల్లేజ్ అంటే మీ జీరో టిల్లేజ్ పద్ధతి గురించి కూడా చెప్తారా?
0: భూమిని దున్నడం వల్ల ఈ యొక్క నేల యొక్క నిర్మాణం అన్నది విచ్ఛిన్నం అవుతూ ఉంటుంది. దాని ఫలితంగా మనకు ఈ నీటి యొక్క ప్రవాహాలు మరియు గాలుల కారణంగా ఈ నేల యొక్క ఉపరితల కోత గురి కావడంతో పాటుగా నేలలో ఉన్నటువంటి ప్రయోజకరమైనటువంటి సూక్ష్మజీవులపై ఈ ప్రభావాన్ని చూపుతుంది. భూమిని దున్నడం వల్ల లోపలి పొరలోని కర్బనం నేల పైభాగానికి తరలించబడుతుంది. ఈ కర్బనం గాలిలోని ఆక్సిజన్ తో ఆక్సీకరణ చెంది ఈ కార్బన్ డైఆక్సైడ్ ను విడుదల చేయడం జరుగుతుంది. దీని కారణంగా హరిత గృహ ప్రభావం ఏర్పడి వాతావరణం వేడెక్కడం జరుగుతుంది. ఈ జీరో టిల్లేజ్ వ్యవసాయ పద్ధతులని పాటించడం ద్వారా ఈ కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాల తగ్గడంతో పాటు భూమి పరిరక్షణ కూడా మరియు ఉత్పాదక సామర్థ్యాన్ని కూడా మెరుగుపరుచుకోవచ్చునని మనకు తెలుస్తుంది.
1: ఈ నాణ్యమైన పంట దిగుబడులను సాధించడంలో పంట మార్పిడి ఎంతవరకు పనికిస్తుంది? ఈ పంట మార్పిడి గురించి చెప్తారు.
0: అయితే ఈ పంట మార్పిడి పంట భూమికి అనువైన వివిధ పంటల్ని మారుస్తూ పండించడం వల్ల చీడపీడల యొక్క ఉధృతి తగ్గడం కాకుండా ఈ భూమిలోని అన్ని పొరల నుండి ఈ పోషకాలను సంగ్రహించడం ద్వారా వాటి అసమతుల్యతను అధిగమించవచ్చు మనం. అలాగే ఈ పురుగు మందులు గాని ఈ కలుపు సంహారక మందుల యొక్క ఆవశ్యకతను తగ్గిస్తూ ఈ యొక్క పర్యావరణ వ్యవస్థ సమతుల్యతను ప్రోత్సహించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది.
1: అయితే ఇప్పుడు ఇదే నాణ్యమైన పంట దిగుబడుల విషయంలో పచ్చి రొట్టె ఎరువుల గురించి చెప్పండి. పచ్చి రొట్టె ఎరువుల పంటలు ఎంత వరకు మనకు ఇది ఉపయోగపడతాయి?
0: అయితే ఈ పచ్చి రొట్టె ఎరువులు ప్రధాన పంట వేసే ముందు కనీసం 60 రోజుల వ్యవధి ఉన్నప్పుడు ఈ పచ్చి రొట్టె పైలను సాగు చేసి 45 నుంచి 60 రోజుల వరకు ఈ పూత దశలోనే పచ్చి రొట్టె పైరులను భూమిలో కలేదున్ని 10 నుంచి 15 రోజుల పాటు కుళ్ళనిస్తే ఈ యొక్క సేంద్రియ పదార్థంగా మారి పోషకాల తర్వాత కూడా పంటకు అందుబాటులోకి రావడం జరుగుతుంది. అయితే పూత దశలో కలే దున్నడం వల్ల త్వరగా కుళ్ళి భూసారం అన్నది పెరగడం జరుగుతుంది. తద్వారా వేసే పంటలకు రసాయనిక యొక్క వాడకాన్ని 20% వరకు కూడా మనం తగ్గించుకోవచ్చు. దీనితో పాటు మనకు సుస్థిరమైనటువంటి దిగుబడిని కూడా మనం పొందొచ్చు. తక్కువ ఖర్చుతో ఈ నేలకు ఎక్కువ మోతాదులో సేంద్రియ పదార్థాన్ని అందించడం ద్వారా ఈ భూమి యొక్క భౌతిక రసాయన జీవ లక్షణాలు వృద్ధి చెంది అనేక జీవ రసాయన చర్యలు జరిగి ఇది లభ్యం కాని స్థితిలో ఉన్నటువంటి పోషకాలు మొక్కలకు అందుబాటులోకి రావడం జరుగుతుంది. 1 టన్ను పచ్చి రొట్టెలో సుమారు 7 కిలోల నత్రజని, 1 కిలో భాస్వరం, తర్వాత 5 నుంచి 6 కిలోల పొటాష్ ఉండడం జరుగుతుంది. కనుక పంటలకు సిఫార్సు చేసిన ఎరువులని తర్వాత భూసార పరీక్షల ఆధారంగా 20% తగ్గించి మనం వేసుకోవచ్చు. అయితే ఈ పప్పుజాతి పంటలను ఎంపిక చేసుకోవడం ద్వారా ఇవి వేరు బుడిపెల ద్వారా గాలిలో ఉన్నటువంటి ఈ నత్రజనిని అదనంగా భూమిలో స్థిరీకరించడం జరుగుతుంది.
1: తర్వాత ఈ జీవన ఎరువుల వాడకం గురించి చెప్పండి.
0: అయితే ఈ హరిత విప్లవం ద్వారా మనకు ప్రవేశపెట్టబడినటువంటి ఈ హైబ్రిడ్ రకాలు ఈ రసాయన ఎరువులపై ఎక్కువగా ఆధారపడడం వల్ల ఈ వాతావరణ కాలుష్యం గాని ఈ భూసార నిర్వీర్యత గాని సమస్యాత్మక భూముల సంఖ్య పెరగడం వంటి విపత్కర పరిస్థితులు ఏర్పడడం జరిగింది. ఈ నేపథ్యంలో వ్యవసాయ రంగంలో

0: లో ఈ సమన్వయ సమగ్ర భూసార సంరక్షణ మరియు సమగ్ర పోషక యాజమాన్యం వంటి పద్ధతులు పాటించాల్సిన అవసరం వచ్చింది. వీటిలో భాగంగానే ఈ సేంద్రీయ ఎరువుల వాడకంతో పాటు తక్కువ ఖర్చుతో కూడినటువంటి ఈ జీవన ఎరువులను వాడడం ఎంతో ప్రాముఖ్యతను కూడా సంతరించుకుంది. అయితే మొక్కలకు ఈ పోషక పదార్థాలని మరియు ఈ మొక్కల పెరుగుదలకు ఉపయోగపడే హార్మోన్లను సమకూర్చే ఈ సూక్ష్మ జీవుల సముదాయాలను కూడా ఈ జీవన ఎరువులు మనం అనడం జరుగుతుంది. ఈ జీవన ఎరువులు మైక్రోబియల్ ఇనాక్యులెంట్ అనేవి పొడి రూపంలో లేదా ద్రవ రూపంలో ఉపయోగకరమైనటువంటి సూక్ష్మ జీవులను కలిగి ఉంటాయి. వీటిని విత్తనానికి కలిపి లేదా ఈ భూమిలో వేసినప్పుడు వాటిలో ఉన్నటువంటి ఈ సూక్ష్మ జీవులు మొక్క వేరు మండలంలోకి ప్రవేశించి ఈ మొక్కకు చురుకుగా పెరగడానికి అవసరమైన వివిధ పోషకాలతో పాటు అవసరమైన హార్మోన్లు గాని విటమిన్లు గాని అందిస్తాయి. ఈ జీవన ఎరువులు ఎక్కువగా మొక్కకు కావలసిన నత్రజని స్థాపన గాని తర్వాత భాస్వరము నిల్వను కరిగించడం ద్వారా మొక్కలకు పోషకాలు అందించడంలో ఇవి ఉపయోగపడతాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రసాయనిక ఎరువుల ధరలు అధికంగా ఉన్నందువల్ల ఈ చాలినంత ఈ సేంద్రీయ ఎరువులు లభ్యం కానందువల్ల ఈ జీవన ఎరువుల యొక్క ప్రాధాన్యత రోజు రోజుకి పెరుగుతూ వస్తుంది. దీనివల్ల సమగ్ర ఎరువుల యాజమాన్యంలో ఇది ఒక భాగమై నేల ఆరోగ్యం మరియు ఉత్పాదకత కాపాడడంలో దిగుబడి యొక్క నాణ్యత పెరగడంలో కూడా ప్రముఖ పాత్ర అనేది వహిస్తుంది.
1: చాలా సంతోషం మోహన్ దాస్ గారు. ముఖ్యంగా నాణ్యమైన పంట దిగుబడులు సాధించాలంటే ఏ రకమైన భూముల యాజమాన్య పద్ధతులు పాటించాలనే దాని గురించి చక్కగా వివరించారు. మరి రైతులు ఇప్పుడు మీరు చెప్పిన ఈ భూముల యాజమాన్య పద్ధతులను పాటించి రానున్న రోజుల్లో నాణ్యమైన పంట దిగుబడులను సాధిస్తారని ఆశిస్తూ ఈ చక్కని సమాచారం తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
0: ధన్యవాదాలండి.
2: ఇంతవరకు నాణ్యమైన పంట దిగుబడులకు భూముల యాజమాన్యం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ దాస్తో ముచ్చట విన్నారు. ముచ్చట పెట్టింది కేలినిన్. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. ఇప్పుడు వ్యవసాయం పాఠం.

టెక్మలి విజయలక్ష్మి బృందం పాడిన యోసం పాట విన్నారు. టెక్మలి విజయలక్ష్మి బృందం పాడిన యోసం పాట విన్నారు. ఇది ఈఎల్టీ ఇల్లు యోసం కార్యక్రమము. ఈ కార్యక్రమాన్ని వినలేకపోయినా లేదా మళ్ళీ మళ్ళీ వినాలంటే యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి అందులో ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం అని ట్యాప్ చేస్తే ఇప్పుడు ప్రసారమైన ఇల్లు యోసం కార్యక్రమంతో పాటు ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ప్రసారం చేస్తున్న కార్యక్రమాన్ని వినండి. ఇని గంట గుర్తుపై నొక్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. తిరిగి రేపు రాత్రి 7:15 ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో రసాయన రహిత వ్యవసాయం ప్రాముఖ్యత గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కె రాజశేఖర్తో ముచ్చట వింటారు. ముచ్చట పెడతారు కె లెనిన్. ఇంకా నేలకోత సంరక్షణ చర్యల గురించి ఆదిలాబాద్ భూసార పరీక్ష కేంద్రం వ్యవసాయ అధికారిణి ఈ సంధ్యారాణితో ముచ్చట ప్రసారమైతుంది. ముచ్చట పెడతారు సిహెచ్ రమాదేవి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా దిల్ పసంద్ పసందైన హిందీ సినీ గీతాల కార్యక్రమము.

0: హౌస్ఫుల్ 3 చిత్రంలోని ఈ పాటతో ఈఎల్టీ దిల్ పసంద్ కార్యక్రమము సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా సమయం 8 గంటలు కావస్తుంది. మరికొంచెం కొన్ని క్షణాల్లో మనసులోని మాట ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమము తెలుగు అనువాదం. అనువాదకులు డాక్టర్ రాయారావు, సూర్యప్రకాష్ రావు. పఠనం మడిపల్లి దక్షిణమూర్తి. ఇది హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడుతుంది.
1: నమస్కారం. మిమ్మల్ని మరోసారి కలుసుకునే అవకాశం సెప్టెంబర్ నెలలో ఈ మన్ కీ బాత్ కార్యక్రమంలో లభించింది. దేశ ప్రజలందరికీ స్వాగతం. మన్ కీ బాత్ కార్యక్రమంలో మన ప్రజల సానుకూల ప్రయత్నాలకు ఒక వేదికను అందిస్తాం. దేశం సాధించిన విజయాల గురించి చర్చిస్తాం. భారతదేశానికి చెందిన ఒక ముఖ్యమైన చారిత్రక ఘనతకు రేపటితో 10 సంవత్సరాలు నిండుతూ ఉన్నాయి. ఆ ఘనతే సర్జికల్ స్ట్రైక్. 10 ఏళ్ల కిందట 2016 సెప్టెంబర్ 28-29 తేదీల్లో భారత సైన్యం పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై సర్జికల్ స్ట్రైక్ నిర్వహించింది. నియంత్రణ రేఖను దాటి మన ధైర్యవంతులైన సైనికులు ఉగ్రవాదం మీద చర్య తీసుకున్న తీరు చూసి యావత్ ప్రపంచం ఆశ్చర్యపోయింది. సర్జికల్ స్ట్రైక్ మొత్తం ప్రపంచానికి భారతదేశ ఉగ్రవాద వ్యతిరేక విధానంలో ఒక కొత్త ఉదాహరణను ధైర్యంగా అందించింది. ఉగ్రవాద దాడుల కారణంగా భారతదేశం దీర్ఘకాలంగా అనుభవిస్తున్న బాధకు సర్జికల్ స్ట్రైక్ మన నిర్ణయాత్మక ప్రతిస్పందన. ఉగ్రవాదులు భారతదేశానికి వ్యతిరేకంగా కన్నెత్తి చూడటానికి సాహసిస్తే వారికి తగిన జవాబు ఇస్తాము అని గత దశాబ్ద కాలంలో బాలాకోట్ వైమానిక దాడి నుండి ఆపరేషన్ సింధూర్ దాకా భారతదేశం పదే పదే స్పష్టమైన సందేశాలిచ్చింది. మిత్రులారా, ఉగ్రవాద దాడులు భారతదేశాన్ని చాలా కాలంగా గాయపరుస్తూ ఉన్నాయి. భారతదేశంలో వరుస పేలుళ్ళు సర్వసాధారణమైపోయిన సమయం ఒకటుండేది. ఈ సెప్టెంబర్ నెలలోనే 2008 సెప్టెంబర్ 13 తేదీన ఢిల్లీలో జరిగిన వరుస పేలుళ్లలో ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత కొన్ని వారాలకే ముంబైలో భారీ స్థాయిలో 26/11 దాడి జరిగింది. మిత్రులారా, ప్రతి ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్పై చర్య తీసుకోవాలి అన్న డిమాండ్ అంతకుముందు కూడా వచ్చేది. కానీ అప్పట్లో ఆ డిమాండ్కు పెద్దగా ప్రాధాన్యత లభించేది కాదు. సమయం కోసం వేచి చూడటమే జరిగేది. ఇప్పుడు నేటి భారతదేశం ఉగ్రవాదంపై 0 టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తున్నది. మనం దాని ఫలితాల్ని చూస్తూ ఉన్నాం. మిత్రులారా, 9/11 అంటే 9/11 ఉగ్రవాద దాడులు జరిగి ఈ ఏడాదికి 25 ఏళ్లు గడిచాయి. అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్లో ప్రాణాలు కోల్పోయిన అమాయకుల్లో అమెరికా తర్వాత అత్యధిక సంఖ్యలో భారతదేశానికి చెందినవారే ఉన్నారు. 2014 ప్రధానమంత్రి అయిన తర్వాత నేను అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు ఈ అమాయక ప్రజలకు నివాళులు అర్పించేందుకు న్యూయార్క్ వెళ్లిన విషయం నాకు గుర్తుంది. ఈరోజు మరోసారి కోట్లాది భారత ప్రజల తరఫున బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఈ రోజుల్లో దేశానికి సంబంధించిన ఒక బృహత్ చిత్రం ఆవిష్కృతం అవుతోంది. ఈ చిత్రంలో మీరున్నారు, మీ కుటుంబం కూడా ఉంది, మీ చుట్టుపక్కల ప్రజలు కూడా ఉన్నారు. నేను మాట్లాడుతున్నది భారతదేశ జనాభా లెక్కల కార్యక్రమాన్ని గురించి. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో జనగణన మొదటి దశ దాదాపుగా పూర్తయ్యింది. 32 కోట్లకు పైగా కుటుంబాల సమాచారం నమోదైంది. ఈ రోజుల్లో లడఖ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్లోని మారుమూల మంచుతో కూడిన ప్రాంతాల్లో కూడా ఈ పని కొనసాగుతోంది. అక్కడి నుంచి ఎన్నో స్ఫూర్తిదాయకమైన అనుభవాలు మన ముందుకొచ్చాయి. ఉత్తరాఖండ్లో జనాభా లెక్కల ప్రక్రియ చమోలీలోని మాణా గ్రామం నుంచి ఆరంభమైంది. దేశంలోనే మాణా మొదటి గ్రామం అని చెబుతారు. మాణాలో 83 ఏళ్ల పూర్ణిమా రావత్ దీన్ని మొదట ప్రారంభించారు. ఉత్తర కాశీలోని బగోరి గ్రామంలో హోంస్టే నడుపుతోన్న హర్దేవ్ సింగ్ రాణా తన సమాచారాన్ని డిజిటల్ మాధ్యమం సహాయంతో నమోదు చేశారు. మిత్రులారా, జనగణన మనందరి జాతీయ బాధ్యత. దీనికోసం సమయం కేటాయించాలి అని నేను 15వ తేదీన దేశ ప్రజల్ని కోరాను. జనగణన కోసం ఈ స్వీయ నమోదు సౌకర్యం చాలా సులభం. మీరు మీ మొబైల్ ఫోన్ నుంచి మీతో పాటు మీ కుటుంబ సభ్యుల సమాచారాన్ని కూడా నమోదు చేసుకోవచ్చు. ఈ సౌకర్యం హిందీతో సహా 16 భాషల్లో అందుబాటులో ఉంది. మిత్రులారా, దీనికోసం మీరు ఆన్లైన్ సెన్సస్ పోర్టల్ను సందర్శించాలి. ఈ పోర్టల్ చిరునామా sc.census.gov.in sc.census.gov.in. ఈ పోర్టల్కు వెళ్ళి మీ మొబైల్ నంబర్తో లాగిన్ అవ్వండి. మీ లొకేషన్ను నమోదు చేయండి. మీ కుటుంబ సభ్యుల సమాచారాన్ని నింపి సమర్పించండి. ఈ మొత్తం ప్రక్రియకు 15 నుంచి 20 నిమిషాలే పడుతుంది. దీనికోసం మీరు ఎలాంటి పత్రాలని అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. వివరాలు సమర్పించిన తర్వాత మీకు ప్రత్యేక ఐడి లభిస్తుంది. గణన అధికారులు మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు వారికి ఈ ఐడిని చూపించవచ్చు. మీరందించిన సమాచారం ధృవీకరణ జరిగిన తర్వాత అది జనగణనలో భాగంగా మారుతుంది. మిత్రులారా, ఇప్పటి వరకు 2,60,00,000 పైగా ప్రజలు తమ మొబైల్ ఫోన్లను ఉపయోగించి జనగణన పోర్టల్లో తమ సమాచారాన్ని నమోదు చేశారు, స్వీయ గణనను పూర్తి చేశారు. దీనికి మీ సమయం కొంత అవసరం. ఇది దేశానికి ఎంతో ముఖ్యం. ఎందుకంటే మీ సరైన సమాచారం, మీ కుటుంబం గురించిన సరైన సమాచారం దేశ భవిష్యత్తు వాస్తవ చిత్రాన్ని రూపొందించడంలో ఎంతో సహాయకారిగా ఉంటాయి. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఈరోజు 27వ తేదీ ఒక ప్రత్యేక కారణం వల్ల మరింత ప్రత్యేకంగా మారింది. సంస్కృతి, సమాజం, దేశం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ఒక మహనీయుని 100వ జయంతి ఈరోజు. నేను మాట్లాడుతోంది విశ్వ హిందూ పరిషత్ మాజీ అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు, పూజ్యులైన దివంగత అశోక్ సింఘాల్ గారి గురించి. ఆయన 1926 సెప్టెంబర్ 27వ తేదీన ఆగ్రాలో జన్మించారు. ఆయన ఈ సమాజంలో ఉంటూనే తపస్వి లాంటి జీవితాన్ని గడిపారు. రామ జన్మభూమి ఉద్యమానికి అశోక్ సింఘాల్ గారు అందించిన దిశానిర్దేశం శక్తి ఫలితంగానే ఈరోజు మనం అయోధ్యలో ఈ భవ్య ఆలయాన్ని చూస్తూ ఉన్నాం. నేను చాలా అదృష్టవంతుణ్ణి. నేను ఆయన జీవితాన్ని దగ్గరగా చూడటమే కాకుండా ఈ ఉద్యమంలో ఆయనతో పాలు పంచుకునే అవకాశం కూడా పొందాను. రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొంటున్నప్పుడు కూడా నాకు అశోక్ గారు పదే పదే గుర్తుకు రావటం సహజంగా జరిగింది. మిత్రులారా, అశోక్ గారి గురించి ఎక్కువగా చర్చ జరగని విషయాలు ఎన్నో ఉన్నాయి. రామ మందిర ఉద్యమంతో పాటు ఆయన సామాజిక వివక్ష, అసమానతలకు వ్యతిరేకంగా కూడా పెద్ద పోరాటం చేశారు. ఆయన చాలా సంపన్న కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి సివిల్ సర్వీస్ అధికారి. అశోక్ సింఘాల్ గారి తోబుట్టువుల్లో చాలామంది కూడా ఉన్నత

పదవుల్ని నిర్వహించారు. ఆయన స్వయంగా ఐఐటి బిహెచ్యు నుంచి పట్టభద్రులయ్యారు. ఇన్ని ఉన్నప్పటికీ ఆయన తన జీవితాన్ని సమాజానికి, సంస్కృతికి అంకితం చేశారు. ఇదే మహనీయుల్లోని గొప్ప సుగుణం. ఈరోజు ఆయన శత జయంతి సందర్భంగా కోట్లాది మంది అభిమానుల తరపున వందనం చేస్తున్నాను. నా హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నాను. నా ప్రియమైన దేశ ప్రజలారా, మనం ఈ సంవత్సరాన్ని ఒక గొప్ప ఆత్మగౌరవ ఉత్సవంతో ఆరంభించాం. ఈ ఉత్సవమే సోమనాథ ఆత్మగౌరవ ఉత్సవం. 1000 ఏళ్ల క్రితం 1026లో మహమ్మద్ గజనీ మొదటిసారిగా సోమనాథ ఆలయాన్ని ధ్వంసం చేశాడు. అయితే సోమనాథుణ్ణి ధ్వంసం చేసి భారతదేశ గుర్తింపును తుడిచివేసేందుకు వచ్చిన వారు ఈనాడు ఉనికిలో కూడా లేరు. సోమనాథ దేవాలయం తన పూర్తి వైభవంతో విశాల సముద్ర తీరంలో భారతదేశానికి అమరత్వ ఆశీర్వాదాన్ని ప్రసాదిస్తోంది. అందుకే ఈ సంవత్సరం మనం సోమనాథ ఆత్మగౌరవ ఉత్సవాన్ని ఎంతో గర్వంగా జరుపుకున్నాం. మిత్రులారా, ఈరోజు మన్ కీ బాత్లో నేను ఈ అంశాన్ని మళ్లీ ప్రస్తావించేందుకు ఒక ప్రత్యేక కారణం ఉంది. క్రీస్తు శకం 1026లో సోమనాథ దేవాలయాన్ని గజనీ ధ్వంసం చేసినప్పుడు అదే సంవత్సరం గుజరాత్లోని మోఢేరాలో ఉన్న ప్రసిద్ధ సూర్య దేవాలయంపై కూడా దాడి చేసి ధ్వంసం చేశారు. అంటే ఈ సంవత్సరంతో మోఢేరా ఆలయ విధ్వంసం జరిగి 1000 ఏళ్లు పూర్తవుతున్నాయి. అయితే ఆ ఆలయాన్ని నిర్మించి అప్పటికి కేవలం 1 సంవత్సరం మాత్రమే అయ్యింది. ఆ ఆలయాన్ని 1025లో భీమదేవరాజు నిర్మించారు. మిత్రులారా, ఒక్కసారి ఆ కాలం గురించి ఆలోచించండి. అంతటి భారీ దాడి జరిగి సోమనాథ ఆలయం లాంటి ఒక ప్రధాన విశ్వాస కేంద్రం ధ్వంసమైంది. ఇంకా అనేక ఇతర ప్రదేశాలపై దాడి జరిగింది. అది ఏ సమాజం లేదా ప్రభుత్వం మనోధైర్యాన్నైనా దెబ్బతీసుండేది. అయినప్పటికీ మొదటి భీమదేవరాజు గజనీతో పోరాటమే కాకుండా తక్కువ సమయంలోనే మోఢేరా సూర్య దేవాలయాన్ని పునర్నిర్మాణం చేశారు. ఈ దృఢ సంకల్పం కారణంగా పదే పదే విధ్వంసానికి గురైనప్పటికీ సోమనాథ ఆలయ పునర్నిర్మాణం జరుగుతూనే వచ్చింది. మిత్రులారా, ఆ తర్వాతి కాలంలో కూడా మోఢేరా సూర్య దేవాలయం మీద దాడులు ఆగలేదు. ఆ తర్వాత అల్లావుద్దీన్ ఖిల్జీ ఈ అద్భుతమైన వాస్తు నిర్మాణ ఆలయాన్ని మరోసారి ధ్వంసం చేశాడు. కానీ మిత్రులారా, మనం భారతీయులం. సూర్యుణ్ణి కేవలం వాస్తుశిల్పం, ఆలయాల ద్వారా మాత్రమే ఆరాధించం. మన సూర్యారాధన అంటే కాంతి, శక్తి, విజ్ఞానం, నిర్విరామాలకు ప్రేరణ కూడా. అందువల్ల మోఢేరా కేవలం సూర్య దేవాలయానికి మాత్రమే ప్రసిద్ధి చెందలేదు. గుజరాత్లోని ఈ గ్రామం దేశంలోనే మొట్టమొదటి సౌరశక్తి గ్రామంగా మారింది. నేడు మోఢేరా పూర్తిగా సౌరశక్తితో నడుస్తూ సుస్థిరతకు ఒక ఉదాహరణగా నిలుస్తుంది. మోఢేరా అనేక పర్యాటక ఆకర్షణల్ని, సౌకర్యాల్ని కూడా ప్రవేశపెట్టింది. మకర సంక్రాంతి తర్వాత జనవరిలో మోఢేరా నృత్యోత్సవం జరుగుతుంది. ఇందులో భారతీయ సాంస్కృతిక శాస్త్రీయ నృత్యాల అద్భుత ప్రదర్శన ఉంటుంది. మీరందరూ మోఢేరాను సందర్శించండి. భారతదేశ ఘనమైన వారసత్వంలో భాగంగా దీన్ని వీక్షించాలి అని నేను కోరుతున్నాను. మిత్రులారా, గతంతో మనకున్న అనుబంధం ఇప్పటికీ చాలా బలంగా ఉంది. దీన్ని మరింత బలపరుస్తున్న వారి అంకితభావం, కృషి, ఇలాంటివెన్నో ఉన్నాయి దాని వెనక. తమిళనాడు తిరుచిరాపల్లిలోని మనపారైలో ఇలాంటి ఒక విశిష్టమైన కార్యక్రమం జరుగుతున్నది. కళాశాలలోని తమిళ అధ్యయన విభాగంతో అనుబంధం ఉన్న ఏ సెల్వరాజు గారు ఈ కార్యక్రమానికి నాయకత్వం వహిస్తున్నారు. ఒక ఉపన్యాసం సందర్భంగా ఆయన ఒక విద్యార్థి నుంచి కొన్ని పురాతన విగ్రహాల గురించి తెలుసుకున్నారు. ఆ అంశం మీద చర్చించిన తర్వాత ఆయన ఒక క్షేత్ర పర్యటనని ఏర్పాటు చేశారు. ఈ పర్యటనలో వాళ్ళు వివిధ ప్రదేశాల్లో అనేక విగ్రహాల్ని, ఎన్నో పురాతన దేవాలయాల్ని కనుగొన్నారు. గతంతో మమేకం కావటానికి ఇది ఒక ఆసక్తిదాయకమైన ప్రయత్నం.
ఈ విధంగా మనం మన వారసత్వ

మన దృష్టిని పదే పదే ఆకర్షిస్తాయి. ఇటీవలి కాలంలో నేను ఇటువంటి ఎన్నో ప్రయత్నాలను చూశాను. మధ్యప్రదేశ్లో ఒకచోట కొంతమంది యువకులు ఒక నదిని శుభ్రం చేస్తున్నారు. వారి ఈ చిన్న ప్రయత్నంలో యావత్ సమాజం పాల్పంచుకుంటోంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో యువకులు పాత మెట్ల బావుల్ని, ఇతర బావుల్ని శుభ్రం చేస్తున్నారు. ఇది మన ప్రాచీన వారసత్వాన్ని పునరుద్ధరించేందుకు ఎంతో సహాయకారిగా ఉంటుంది. ముంబైలో కొంతమంది యువకులు బీచ్లను శుభ్రంగా ఉంచేందుకు చొరవ తీసుకుంటున్నారు. ప్రతి వారము వందలాది మంది యువమిత్రులు ఏదో ఒక బీచ్ దగ్గర గుమికూడి పరిశుభ్రత సేవలో పాల్గొంటున్నారు. ఢిల్లీలో పిల్లలు, యువత చెత్తను వేరు చేయటం, తమ పరిసరాల్ని శుభ్రంగా ఉంచుకోవటం గురించి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో స్థానిక ప్రజలతో కలిసి యువకులు, విద్యార్థులు పిక్నిక్ ప్రదేశాల్లోని మార్కెట్లను శుభ్రం చేస్తున్నారు. మిత్రులారా, ఈ ప్రయత్నాలన్నింటిలో ఒక విషయం స్పష్టంగా కనిపిస్తోంది. కొన్నిసార్లు ఒక వ్యక్తి మొదలు పెడితే మరికొందరు అతనితో చేరతారు. అలా ఆ యాత్ర పెరుగుతూ పోతుంది. ఇదే ప్రజాభాగస్వామ్యం. బాపూజీకి మనం అర్పించే అత్యంత సుందరమైన నివాళి పరిశుభ్రత మాత్రమే. ప్రియమైన నా దేశ ప్రజలారా, మనం పర్యావరణాన్ని పరిరక్షించినప్పుడు మొక్కలు, జంతువుల్ని మాత్రమే కాపాడడం కాకుండా మొత్తం జీవ వ్యవస్థను బలోపేతం చేస్తాం. దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న కొన్ని ప్రయత్నాలు ఈ స్ఫూర్తిని చాలా అందమైన రీతిలో ముందుకు తీసుకువస్తున్నాయి. అస్సాంలో సోనాయి రూపాయి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఉంది. ఒకప్పుడు ఇక్కడ ఏనుగులు నివసించేవి, కానీ క్రమంగా అటవీ భూముల మీద మానవ ఆక్రమణలు పెరగటం వల్ల ఏనుగులు ఈ ప్రాంతానికి దూరంగా ఉండిపోయాయి. 3 సంవత్సరాల కిందట ఈ భూమికి ఆక్రమణల నుండి విముక్తి లభించింది. ఇప్పుడు అది అద్భుతమైన ఫలితాలనిచ్చింది. ఏనుగులు మళ్ళీ తిరిగొచ్చాయి. సంవత్సరాలుగా కనిపించని ప్రాంతంలో ఇప్పుడు ఏనుగులు గుంపులు గుంపులుగా కనిపిస్తున్నాయి. మిత్రులారా, అస్సాంలోనే మరో అందమైన ప్రయత్నం కూడా జరిగింది. ఈ ప్రయత్నం పిగ్మీ హాగ్ అనే చాలా చిన్న జీవి, దాన్ని కాపాడేందుకు సంబంధించిన ప్రయత్నం. ఒకానొక సమయంలో దాని మనుగడ ప్రమాదంలో పడింది. అయితే వాటి జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నందువల్ల కేవలం 6 పిగ్మీ హాగ్లతో ఒక సంరక్షణ కార్యక్రమాన్ని ఆరంభించి వాటిని మళ్లీ అడవిలోకి ప్రవేశపెట్టారు. వాటి కోసం గడ్డి మైదానాల్ని కూడా అభివృద్ధి చేశారు. నేడు ఈ కార్యక్రమం ఫలితంగా పిగ్మీ హాగ్ల జనాభా 6 నుంచి ఇప్పుడు 190కి చేరింది. మిత్రులారా, ప్రకృతితో మనకున్న సంబంధం కేవలం దాన్ని పరిరక్షించేందుకే పరిమితం కాదు. కొన్నిసార్లు మనం ప్రకృతిని పోషించినప్పుడు అదే ప్రకృతి మన జీవితాలకు ఆసరాగా మారుతుంది. పశ్చిమ బెంగాల్లోని సుందర్బన్లో కొందరు మహిళలు ఈ సంబంధానికి స్ఫూర్తిదాయకమైన ఉదాహరణగా నిలుస్తూ ఉన్నారు. జార్ఖాళీకి చెందిన ఈ మహిళలు మడ అడవుల్ని అభివృద్ధి చేస్తున్నారు. వీళ్లలో చాలామంది పులుల దాడిలో భర్తల్ని కోల్పోయిన వారే. భర్తల్ని కోల్పోయిన తర్వాత వారికి ఒక ఆసరాగా నిలబడి సుందర్బన్ జీవనోపాధినిస్తున్నది. వారు నాటిన మడ మొక్కలు నేడు గ్రామాలకు సహజ రక్షణ కవచాలుగా మారుతూ ఉన్నాయి. వాటిని నాటడం ద్వారా ఈ మహిళలు ఆదాయం కూడా సంపాదిస్తున్నారు. మిత్రులారా, మనం పర్యావరణాన్ని కాపాడుకుందాం. ప్రకృతి సమతుల్యతను గౌరవిద్దాం. ప్రకృతిలోని వైవిధ్యాన్ని సంరక్షిద్దాం. మనం చేసే ఇటువంటి ప్రతి ప్రయత్నం భవిష్యత్ తరాల పట్ల మన బాధ్యత. నా ప్రియమైన దేశవాసులారా, ఇటీవల దేశంలోని 100,000 మంది యువత మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా చాలా ముఖ్యమైన ప్రతిజ్ఞ చేశారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటాం అని ప్రతిజ్ఞ చేయటంతో పాటు ఈ సందేశాన్ని ఇతరులకు కూడా వ్యాప్తి చేసే బాధ్యతను తీసుకున్నారు. ఇదంతా మాదక ద్రవ్యరహిత యువజన ఉద్యమం కింద జరుగుతున్నది. ఈ ఉద్యమం 100 వారాల పాటు కొనసాగుతుంది. మై భారత్ వాలంటీర్లు ఇందులో పాలుపంచుకుంటున్నారు.
ఎన్ఎస్ఎస్ తో అనుబంధం ఉన్న మన యువత కూడా

అందులో భాగమే పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, అనేక సామాజిక ఆధ్యాత్మిక సంస్థలు కూడా ఇందులో చేరాయి. గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా వేలాది ప్రతిజ్ఞా కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు జరిగాయి. మిత్రులారా, ఈ ప్రచారంలో నాకు ప్రత్యేకంగా నచ్చిన విషయం నిషా విముక్తి సందేశం. మన యువత ఈ సందేశాన్ని వారి సొంత భాషలో, సొంత పద్ధతిలో వ్యాప్తి చేస్తూనే ఉన్నారు. మన్ కీ బాత్లో నా యువ మిత్రుల్ని వారి సృజనాత్మకత ద్వారా ఈ ప్రచారంలో చేరండి అని నేను కూడా కోరాను. ఆ పిలుపుకి వేలాది మంది యువత స్పందించారు, ముందుకొచ్చారు. నాకెంతో సంతోషంగా ఉంది. మై భారత్లో గీతం, నినాదాల రచన, వీధి నాటకాలు ఇలాంటి అనేక పోటీలు జరిగాయి. అదేవిధంగా మన యువత తమ సృజనాత్మక కంటెంటును హ్యాష్ట్యాగ్ డ్రగ్ ఫ్రీ యూత్ అనే నినాదంతో సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు. అంటే సందేశం యువతది, మాధ్యమం యువతది, దాన్ని ముందుకు తీసుకువెళ్లే శక్తి కూడా యువతదే. రాబోయే రోజుల్లో ఈ ప్రచారంలో భాగంగా ఆరోగ్య పరీక్షలు, ధ్యాన శిబిరాలు లాంటి కార్యక్రమాలు కూడా జరుగుతాయి. మిత్రులారా, మన పండుగలు, వేడుకలు ఎన్నో రాబోతున్నాయి త్వరలో. ఈ పండుగల ఆనందం నడుమ మన చుట్టూ ఉన్నవాటిని కూడా ఒక్కసారి పరిశీలిద్దాం. ఏ యువత అయినా ఏదైనా చెడు అలవాటు వైపు వెళుతూ ఉంటే వాళ్లతో మాట్లాడాలి. ఎవరైనా వ్యసనాన్ని అధిగమించేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటే వాళ్లకు సహకరించాలి. మాదక ద్రవ్య రహిత యువత, అభివృద్ధి చెందిన భారతదేశం అనే ఈ సంకల్పంలో మనమందరం కలిసి ముందుకు నడుద్దాం. నా ప్రియమైన దేశ ప్రజలారా, క్రీడల కోసం ఒక ప్రతిభాన్వేషణ ప్రచారాన్ని ఎర్రకోట నుంచి ఈసారి నేను ప్రకటించాను. భారతదేశం నిరంతరం ఉత్తమంగా రాణించాలి అంటే గ్రామాలు, పట్టణాలకు చేరుకొని క్రీడా ప్రతిభను కనుగొనటం చాలా అవసరం. ఈ పనికి తమను తాము అంకితం చేసుకున్న వారు చాలామంది ఉన్నారు. ప్రతిభను కనుగొనటం, పోషించటం, అదే వారి ఏకైక అభిరుచి. మన పంజాబ్లో రాజేందర్ సింగ్ గారు ఇదే పని చేస్తున్నారు. సీనియర్ అనే పదం కూడా పేరులో మిళితమైన వారు రాజేందర్ సింగ్ గారు. 1980 ఒలింపిక్స్లో హాకీలో స్వర్ణ పతకం గెలిచిన జట్టులో ఆయన సభ్యులు. 1982 ప్రపంచకప్లో ఆయన ఒక స్టార్. 2001లో భారతదేశం మొదటిసారిగా పురుషుల జూనియర్ ప్రపంచకప్ టైటిల్ను గెలుచుకుంది. 2003లో దేశం సీనియర్ ఆసియా కప్ టైటిల్ను కైవసం చేసుకుంది. 2003లో మన దేశం సీనియర్ ఆసియా కప్ టైటిల్ను కైవసం చేసుకుంది. ఈ రెండు టోర్నమెంట్లలో కూడా రాజేందర్ సింగ్ గారు కోచ్గా వ్యవహరించారు. ఇప్పుడు ఆయన రౌండ్ గ్లాస్ హాకీ అకాడమీ ద్వారా తన అభిరుచిని ముందుకు తీసుకెళ్తున్నారు. ఆయన కృషి ఫలితంగా గ్రామాల్లో కొత్త హాకీ ఆస్ట్రో టర్ఫ్ రూపకల్పన జరుగుతూ ఉన్నది. రాజేందర్ గారి దృష్టి చాలా స్పష్టంగా ఉంది. మంచి కోచింగ్ సౌకర్యాలు పరిమితంగా ఉన్న గ్రామాల్లో పిల్లల్ని గుర్తిస్తున్నారు. ఇలాంటి ప్రయత్నాల వల్ల భారతదేశంలో జూనియర్, సీనియర్ స్థాయిలో చాలామంది క్రీడాకారులు తమ స్థానాన్ని సంపాదించుకుంటున్నారు కూడా. రాజేందర్ సింగ్ గారి ఈ అంకిత భావాన్ని ఎంత పొగిడినా తక్కువే కదా. నా ప్రియమైన దేశవాసులారా, ఉసిరికాయ మనందరికీ బాగా తెలుసు. ఉసిరికాయతో చేసిన ఊరగాయలు, ఉసిరికాయ జాము లాంటి మురబ్బాలు చాలా ఇళ్లలో ఎంతో ఇష్టంగా ఉపయోగిస్తారు కూడా. చాలామంది ఉసిరికాయ రసాన్ని కూడా ఇష్టపడతారు. చలికాలంలో చ్యవన్ప్రాష మన దినచర్యలో ఒక ముఖ్యమైన భాగంగా మారుతుంది. మన పెద్దలు తరతరాలుగా ఉసిరికాయ గుణాల గురించి మనకు చెబుతూనే ఉన్నారు. మిత్రులారా, ఉత్తరప్రదేశ్లోని ప్రతాప్గఢ్లో ఈ ఉసిరికాయ నేడు కొత్త అవకాశాలకు మాధ్యమంగా మారుతోంది. ప్రతాప్గఢ్కు ఉసిరికాయకు మధ్య సంబంధం చాలా పురాతనమైంది. ఇక్కడి రైతులు తరతరాలుగా ఉసిరికాయను సాగు చేస్తూ ఉన్నారు. ఉసిరికాయ ప్రతాప్గఢ్కు ఒక బలమైన గుర్తింపు. ఇప్పుడు ఈ పాత గుర్తింపు ఇక్కడి రైతులకు, మహిళలకు కొత్త అవకాశాల తలుపులు తెరుస్తోంది. ఒక జిల్లా ఒక ఉత్పత్తి, లేదా
ఓడి

ఓపి అంటే వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్. ఈ ODOP పథకం ద్వారా స్థానిక ఉసిరిగాయ సంబంధిత పరిశ్రమల్ని ప్రోత్సహించింది ప్రభుత్వం. నేడు ప్రతాప్గఢ్లో ఉసిరిగాయ ప్రాసెసింగ్కు సంబంధించిన దాదాపు 100 యూనిట్లు పనిచేస్తూ ఉన్నాయి. స్వయం సహాయక బృందాలతో సంబంధం ఉన్న మహిళలు కూడా ఇందులో పెద్ద పాత్ర పోషిస్తున్నారు. అటువంటి బృందాల్లో ఒకటి దేవగఢ్ కమాసి గ్రామానికి చెందిన సావిత్రి ఫూలే స్వయం సహాయక బృందం. దీంతో సంబంధం ఉన్న మహిళలు ఉసిరికాయతో క్యాండీ, జామ్ లాంటి మురబ్బా, జ్యూస్లను తయారు చేస్తూ ఉన్నారు. ODOP కింద కొత్త మార్కెట్లు అందుబాటులోకి రావటం, అవి పెరగటం వల్ల వారి ఆదాయం కూడా పెరిగింది. ఒక గ్రామంలో వింధ్యవాసిని స్వయం సహాయక బృందం ఉంది. ఈ బృందంలోని మహిళలు ఉసిరికాయ పచ్చడి, డైజెస్టివ్ పౌడర్, అనేక ఇతర వస్తువుల్ని తయారు చేస్తున్నారు. ఈ మహిళలు ప్రాసెసింగ్ కోసం యంత్రాలు, రుణ సౌకర్యాన్ని కూడా పొందారు. వారికి స్థానిక వాణిజ్య ప్రదర్శనలో పాల్గొనే అవకాశం కూడా వచ్చింది. తక్కువ సమయంలో వారి ఆదాయం గణనీయంగా పెరిగింది. మిత్రులారా, మన దేశంలోని ప్రతి ప్రాంతానికి తనకంటూ ప్రత్యేకత ఉంది. ఒకచోట ఒక ప్రత్యేకమైన పండు, మరో చోట ఒక సంప్రదాయ కళ, ఇంకో చోట ఇంకో విశిష్టమైన నైపుణ్యం. ఇలా ఈ ప్రత్యేకతల్ని ప్రోత్సహించేందుకే ఒక జిల్లా ఒక ఉత్పత్తి, వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్, ODOP అనే ప్రచారం మొదలైంది. మన గ్రామాలు, చిన్న పట్టణాల గుర్తింపు స్థానిక మార్కెట్కే పరిమితం కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాలకు, చివరికి ప్రపంచానికి కూడా చేరేలా చూడటమే మనందరి బాధ్యత, మన ప్రయత్నం కావాలి. ఇది వోకల్ ఫర్ లోకల్ ప్రచారాన్ని మరింత బలోపేతం చేస్తుంది. అంతేకాదు, దేశం స్వయం సమృద్ధి సాధించేందుకు స్ఫూర్తిగా నిలుస్తుంది. రాబోయే పండుగల సమయంలో కూడా మనం వోకల్ ఫర్ లోకల్ మంత్రాన్ని ఎన్నటికీ మర్చిపోకూడదు. ప్రియమైన దేశ ప్రజలారా, ఈ సెప్టెంబర్ మాసం పోషకాహార లోపంపై పోరాటానికి అంకితమైంది. పోషకాహార మాసం సందర్భంగా వివిధ రంగాలకు చెందిన ప్రజలు, సంస్థలు ఈ గొప్ప పని కోసం ఏకమవుతారు. పోషకాహార లోపాన్ని ఎదుర్కొనేందుకు ఈ సంవత్సరం అనేక ప్రశంసనీయమైన కార్యక్రమాలు జరిగాయి. ఛత్తీస్గఢ్ హర్ ఘర్ మునగ ఘర్ ఘర్ మునగ, అంటే ప్రతి ఇంట్లో మునగ, ఇంటింటా మునగ అనే ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ ప్రచారం ప్రజల్ని తమ ఆహారంలో పోషక పదార్థమైన మునగను తప్పకుండా చేర్చుకునేలా ప్రోత్సహిస్తుంది. గుజరాత్ కూడా చిరుధాన్యాలతో చేసిన వంటకాలతో వాంగీ స్పర్ధ అనే పోటీని ఆరంభించింది. ఈ కార్యక్రమం సరసమైన, పౌష్టికత ఉన్న స్థానిక ఆహారాన్ని ప్రోత్సహిస్తుంది. ఇప్పటి వరకు 2 లక్షల మందికి పైగా ఈ పోటీలో పాల్గొన్నారు. ఈ దిశగా మహారాష్ట్ర కూడా ప్రశంసనీయమైన ప్రయత్నాలు చేస్తూ ఉంది. అక్కడ ఉపాధ్యాయులు, అంగన్వాడీ కార్యకర్తలు, తల్లిదండ్రులు ఈ అవగాహన ప్రచారంలో చురుగ్గా పాలు పంచుకుంటున్నారు. మిజోరంలో ఈ సంవత్సరం పోషకాహార తోటల్ని నిర్వహించేందుకు ప్రజలు ఏకమయ్యారు, ప్రచారాన్ని ఆరంభించారు కూడా. ఇది తలో మడియనా అనే మిజో సంప్రదాయానికి అనుగుణంగా ఉంది. తలో మడియనా అర్థం నిస్వార్థ సేవ, ఇతరులకు సహాయం చేయటంలో ఎల్లప్పుడూ ముందు ఉండటం. ఇటువంటి పవిత్ర ప్రయత్నాలు ఎంతో ప్రశంసనీయం. ఇటువంటి కార్యక్రమాల్లో భాగమైన అంగన్వాడీ కేంద్రాలతో సంబంధం ఉన్న వారందరి పట్ల నేను కూడా ఎంతో గర్వంగా అనుభూతి చెందుతూ ఉన్నాను. ఈ అంగన్వాడీ కేంద్రాలు ఇప్పుడు పోషన్ ట్రాకర్కు డిజిటల్గా అనుసంధానమయ్యాయి. దాదాపు 9 కోట్ల మంది లబ్ధిదారులు నమోదయ్యారు. ఇది పిల్లలు, గర్భిణులు, పాలిచ్చే తల్లులకు మెరుగైన సంరక్షణ అందించే వీలు కల్పించింది. పోషకాహార లోపం మీద ఈ పోరాటాన్ని మనం ఇదే విధంగా కొనసాగించాలి కూడా. మన సమాజాన్ని పోషకాహార లోపం నుంచి పూర్తిగా విముక్తి చేయాలి. మిత్రులారా, ఈ నెలలో మనమందరం గణేష్ ఉత్సవాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో, ఉత్సాహంతో జరుపుకున్నాం. దేశవ్యాప్తంగా గణపతి బప్పాకు అత్యంత భక్తి

0: శ్రద్ధలతో స్వాగతం పలికారు అందరూ. ఈ శుభ సందర్భం మొత్తం వాతావరణాన్ని ఆనందం ఉత్సాహంతో నింపుతుంది. మిత్రులారా, విఘ్నాలను తొలగించే గణేశుడు జ్ఞానం, వివేకం, శుభకార్యాల ప్రారంభానికి ప్రతీక. ఆయనపై ఉన్న అపారమైన భక్తి భారతదేశానికే పరిమితం కాదు. ఉదాహరణకు థాయిలాండ్కు చెందిన పాంథన్ థీర్ ఖానోన్ గారిని కనుక్కోండి. థాయిలాండ్లోని గణేశుణ్ణి ఫ్రా ఫికానెత్ అనే పేరుతో పూజిస్తారు. పాంథన్ థీర్ ఖానోన్ గారు 19 ఏళ్ల వయస్సున్నప్పుడు ఆయన తండ్రి గణేశుడి ఫోటోను బహుమతిగా ఇచ్చాడు. అప్పుడే ఆయనలో ప్రగాఢ భక్తి మేల్కొంది. ఆయన 4 దశాబ్దాలకు పైగా గణేశుడికి సంబంధించిన సంప్రదాయాల్ని అధ్యయనం చేయడంలో గడిపారు సమయమంతా. ఆయన భారతదేశం, నేపాల్ సహా ఆసియా దేశాలకు ప్రయాణం కట్టారు. ఆయనకు మహారాష్ట్ర అంటే ఓ ప్రత్యేక అనుబంధం. అష్ట వినాయక సంప్రదాయం గురించి తెలుసుకున్నప్పటి నుండి ఆయన ఇక్కడికి చాలాసార్లు వచ్చారు. ఆయన కృషి వల్ల థాయిలాండ్లోని భక్తుల్లో కూడా అష్ట వినాయక యాత్ర ప్రాచుర్యం పొందింది. ఆయన ఉత్తర థాయిలాండ్లోని చియాంగ్ మాయిలో 2002 సంవత్సరంలో గణేష్ హిమాల్ మ్యూజియాన్ని స్థాపించారు. ఈరోజు అక్కడ 10,000కు పైగా గణేష్ విగ్రహాలు ఉన్నాయి. భారతదేశానికి రాలేని భక్తుల కోసం ఆ మ్యూజియంలో అష్ట వినాయక విగ్రహాలు కూడా ఉన్నాయి. అక్కడ ప్రతి ఆదివారం దాదాపు 10 గంటలకు గణేశుడు పూజ నిర్వహిస్తారు. గణేశుడికి సంబంధించిన ప్రత్యేక సందర్భాల్లో కూడా పూజలు చేస్తారు. భారతదేశపు విశ్వాసం, కళ, సాంస్కృతిక సంప్రదాయాలు ఇతర దేశాల్లో ఎలా ప్రాచుర్యం పొందుతున్నాయి అనేందుకు ఇదో ఉదాహరణ. గణపతి బప్ప ఆశీస్సులు అందరిపైన ఎల్లప్పుడూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. మిత్రులారా, మన్ కీ బాత్ ప్రతి ఎపిసోడ్ తర్వాత నేను వివిధ అంశాల మీద మీ సందేశాల్ని అందుకుంటున్నాను. దయచేసి ఇలాంటి స్ఫూర్తిదాయక గాథల్ని పంపడం కొనసాగించండి. మీ చుట్టూ జరుగుతున్న ఇటువంటి ప్రయత్నాల్ని మీరు అభినందించండి. వారి ఉత్సాహం మరింత పెరుగుతుంది. మన్ కీ బాత్ ద్వారా వాటి గురించి తెలుసుకోవటం వల్ల దేశంలోని ఇతర ప్రాంతాల ప్రజలు కూడా స్ఫూర్తి పొందుతూనే ఉన్నారు. మీ సహకారంతో ఈ ప్రయాణం నిరంతరం ముందుకు సాగాలి అని ఆశిస్తున్నాను. రాబోయే పండుగల్ని మీ కుటుంబం, స్నేహితులతో పూర్తి ఆనందోత్సాహాలతో జరుపుకోండి. మీ అందరికీ మరోసారి శుభాకాంక్షలు. చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం.
1: మీరు ఇంతవరకు ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం విన్నారు. అనువాదం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశరావు. అనువాద పఠనం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. ఉషారు సినిమా పాటల జోరు. ఉషారైనా జోరైనా పాటల్ని కోరి కోరండి. మీకు ఇష్టమైన పాటను కోరి ఇనతందుకు మీరు చేయాల్సిన ఫోన్ నంబర్లు 0873 2, ఇది ఆదిలాబాద్ కోడ్ నంబర్. ఫోన్ నంబర్లు 2950081, ఇంకొక నంబర్ 2300081. మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరు వింటున్నారు ఉషారు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
0: 9493921891 మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: పాఠాలు. సంపుటి నుండి బంగారు దొంగ, పుణుకుల బుట్టలో లచ్చితల్లి కథలు ప్రసారమైతాయి. చదువుతారు వేమూరి సాధన.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు కథనం. ఈ కార్యక్రమంలో సత్యం శంకర మంచివారి అమరావతి కథలు సంపుటి నుండి బంగారు దొంగ కథ. చదివినది వేమూరి సాధన.
2: మిట్ట మధ్యాహ్నం వేళ, నడినెత్తిన సూర్యుడు చండ్రనిప్పులు కురిపిస్తున్న వేళ, సెగలు పొగలుగా వడగాలి ఎడాపెడా కొడుతున్న వేళ, దేవాలయం గోపురాల్లోని రామచిలుకలు పావురాళ్ళు గూళ్లల్లోంచి తలలు బయట పెట్టలేని వేళ, అలనాడు రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు ఎత్తైన ధ్వజస్తంభాలకు శిఖరాలకు రాగిరేకు చుట్టింపించి ఆ రేకుమీద బంగారు పూత పూయించగా ఆ బంగారం ఎవ్వరూ చూడని సమయాన ధగధగా మెరుస్తున్న వేళ, పెద్దగుడి ఆవరణంతా పట్టపగలే అర్ధరాత్రిలా పరమ నిశ్శబ్దంగా ఉన్న వేళ, పంచాయతీ బోర్డులో పనిచేసే జానకిరామయ్య మొలల వ్యాధితో బాధపడుతూ చుర్రుమనే ఎండని లెక్కచేయకుండా చెంబట్టుకుని పరిగెత్తుతున్నాడు. ఆ పరుగులో తన చెప్పుల కిరు తప్ప మరేవీ వినిపించిన సమయాన ఎక్కడినుంచో బర్రు బర్రుమని శబ్దం. జానకిరామయ్య పరుగాగిపోయింది. మళ్లీ వినిపించింది బర్రు బర్రుమని శబ్దం. తల పైకెత్తి చూశాడు. చేతనున్న చెంబు ఠంగున కింద పడిపోయింది. ఓ నల్లటి జీబు తలవాడు ధ్వజస్తంభానికి ఊదిన బంగారం మీద మెరుగు కాగితంతో రుద్దుతున్నాడు బర్రు బర్రుమని. గుండెలవిసిపోయాయి జానకిరామయ్యకి. రేయ్ అని కేకవేయబోతే గొంతు ఆర్చుకుపోయి మాట రాలేదు. కిందపడ్డ చెంబు సంగతి మర్చిపోయి ఒక్క పరుగున పూజారి వీధిలోకొచ్చి పడ్డాడు. గుళ్ళో గొంతొంగ ధ్వజస్తంభానికి మెరుక్కాయితం రుద్దుతున్నాడు ఒగర్చుకుంటూ చెప్పాడు. జనమంతా ఇళ్లలోంచి వచ్చారు. పూజారులు, పాలేళ్లు, చిన్న పెద్ద తోసుకొచ్చారు. కర్రలు, బడతలు చేతపట్టారు. పల్లబీదికి కబురెళ్ళింది. ఏటి ఒడ్డున బట్టలుతుకుతున్న చాకలోళ్లకి కబురెళ్ళింది. రేవులో పడవలు, లాంచీలు ఆగిపోగా ఆ జనమంతా పరుగెత్తుకొచ్చారు. గుళ్ళో దొంగ, గుళ్ళో దొంగ! నిమిషాల్లో ఊళ్ళోకి చిచ్చులా పాకిపోయింది. దాదాపు 200 మంది జనం కర్రలు చేతపట్టి గుడిని ముట్టడించారు. గొప్ప ఆవేశం, గొప్ప సరదా. నడియెండలో కాళ్ళు చుర్రుమంటున్నా లెక్క చేయకుండా పరుగులు. ఓహోయ్, ఒరేయ్ అని వీరావేశంతో రణకేకలు. పిల్లలు పళ్ళాలు, కంచాలు మోగిస్తున్నారు. పెద్దగుడి ఆవరణంతా అరుపులతో, కేకలతో నిండిపోయింది. ఈ అలజడికి దొంగ ధ్వజస్తంభం దిగిపోయాడు. రెండో ప్రాకారం తలుపులు తీశారు. దొంగ పారిపోకుండా రెండో ప్రాకారంలోని చిన్న గుళ్ళన్నీ వెతకాలన్నారు. జట్లు జట్లుగా విడిపోయారు. రెండు ముఖద్వారాల దగ్గర 2 జట్లు, కృష్ణవైపు ప్రహరీగోడ దూకి పారిపోకుండా అక్కడొక జట్టు, పున్నాగ చెట్ల దగ్గర ఇంకో జట్టు, మారేడు చెట్లపైన మరో జట్టు, గన్నేరు చెట్ల గూపుర్ల దగ్గర వేరే జట్టు. ఇక పెద్ద జట్టు ప్రహరీలోని చిన్న గుళ్ళన్నీ వెతుకుతోంది. ప్రతి చిన్న గుడి ముందు ఆగి పళ్ళాలు, కంచాలు మోగిస్తూ రేయ్, రారా బయటికి అని కేకలు. గుడిలోపలకెళ్లి చూసొచ్చి కాలభైరవుడి గుళ్ళో లేడు, కుమారస్వామి గుళ్ళో కూడా లేడు, చండేశ్వరుడి గుళ్ళో లేడు అని అరిస్తే ఎప్పటికప్పుడు వార్తలందించటాలు. రెండో ప్రాకారమంతా గాలించారు. దొంగ దొరకలేదు. పదండి పై ప్రాకారానికి. హోయ్ హోయ్ అనర్పులు, కేకలుతో జనమంతా పై ప్రాకారానికొచ్చారు. ప్రతి చిన్న గుడి గాలించారు. ప్రతి రాయి వెనక వెతికారు. ప్రతి మూల చూశారు. ప్రతి గుబురూ కదిలేశారు. ఎట్టకేలకు వినాయకుడి గుడిలో విగ్రహం చాటున దాక్కున్న

0: దొంగని పట్టారు. పట్టి పట్టడంతోటే నల్లగా చింతమొద్దులా ఉన్న దొంగని జుట్టు పట్టుకుని బయటికి లాగారు. ఛెళ్ ఛెళ్ళుమని చెంపలు పగలగొట్టారు. ఫెడి ఫెడీమని తన్నారు. నరాలు విరగదీశారు. వెన్ను పగిలెట్టు కుమ్మారు. మెట్లమీంచి జరజరా ఈడ్చుకొచ్చి జమ్మి చెట్టుకి మోకుతో కట్టేశారు. ఊరు ఊరంతా కదిలిచ్చింది దొంగని చూడ్డానికి. ఆడవాళ్లు పిల్లల్ని చంకనేసుకుని పరిగెత్తుకొచ్చారు. ఎలుగుబంటిలా ఉన్నాడు దొంగ, పందికొక్కులా ఉన్నాడు. ఒక్క పలుకు లేదు, ఒక్క మాట లేదు. ఒళ్లంతా గీరుకుపోయి నెత్తురొడుతుంటే కళ్ళప్పగించి చూస్తున్నాడు దొంగ. వచ్చిన ప్రతివాడు దొంగని కొడుతున్నాడు. చిన్నపిల్లలు సైతం సరదాకెళ్ళి తన్నుస్తున్నారు. తిట్టని అడది లేదు, ఉమ్మయ్యని మనిషి లేడు. ఊరి పెద్దలొచ్చారు. భూషయ్య, రామయ్య, అవధానులు మొదలైనవారు. గుళ్ళో దొంగతనం చేస్తావట్రా, మోకుతో ఛెళ్ ఛెళ్ళుమని కొడుతూ తిట్టాడు భూషయ్య. దొంగ ఒంటిమీద కరుళ్ళు తేలాయి. దేవుడి సొమ్ము తింటే కుక్కవై పుడతావురా అంటూ అవధానులగారు మొహం మీదే గుద్దాడు. దొంగ భళ్ళున నెత్తురు కక్కాడు. చస్తాడు నాయాలు అంటూ రామయ్య కర్రతో దొంగ మెడికల మీద కొట్టాడు. దేవుడికి ప్రతివాడు తన చేత్తో ఓ మారేడుదళం వేసినట్టు అక్కడికొచ్చిన ప్రతివాడు దొంగని ఓ దెబ్బ పీకారు. నల్లటి జీబుతల దొంగ శరీరమంతా కర్రులు తేలి అక్కడక్కడా నెత్తురు కారుతోంది. గాజుబుడ్లలాంటి వాడి కళ్ళు మూసుకుపోతున్నాయి. పోలీసోళ్ళ కేసేద్దామా వీణ్ణి అన్నారెవరో. రాత్రల్లా కట్టిపడేసి కీళ్లరగదీసి పంపిస్తే సరి, మా పాలేళ్లను కాపలా పెడతాలే అన్నాడు ఊరి పెద్ద భూషయ్య. వాడు దొంగ, వాణ్ణి కొట్టాల్సిందే, నరకాల్సిందే, ముక్కలు ముక్కలు చేయాల్సిందే, కాకులకి గద్దలికి వేయాల్సిందే. దేవుడు సొమ్ము దొంగతనం చేశాడు, కుక్క జన్మెత్తుతాడు, పందిగా పుడతాడు వేధవా, తిట్టుకుంటూ జనమంతా వెళ్ళిపోయారు. అర్ధరాత్రి దాటాక భూషయ్య స్వయంగా దొంగకి కట్లు విప్పి, వెధవా తెలివితేటలక్కర్లా అంటూ 5-10 రూపాయల నోట్లు చేతిలో పెట్టి, శివరాత్రి వెళ్లిన తర్వాత కనపడు అన్నాడు. వినాయకుడి విగ్రహం వెనకాల దాచిన బంగారపు మెరుగు కాగితాల్ని వెనకటి వాటితో కలిపి భూషయ్య భోషాణంలో భద్రపరుచుకోగా కిరాయి దొంగ కునికినపాడు రేవువైపు తూలుకుంటూ వెళ్ళిపోయాడు.
1: ఇంతవరకు సత్యం శంకర మంచివారి అమరావతి కథలు సంపుటి నుండి బంగారు దొంగ కథ విన్నారు. చదివినది వేమూరి సాధన. మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు కథనం. ఇప్పుడు సత్యం శంకర మంచివారి అమరావతి కథలు సంపుటి నుండి పుణుకల బుట్టలో లచ్చితల్లి కథ వింటారు. చదివినది వేమూరి సాధన.
0: అమరావతికి ధరణికోటకి మధ్య కృష్ణ ఒడ్డున ఓ పెద్ద చింతచెట్టుంది. రాత్రిళ్ళు ఆ చింతచెట్టు పక్కలకి ఎవరూ వెళ్లరు. అక్కడ దయ్యాలు తిరుగుతుంటాయని భయం. ఆ చింతచెట్టు వయస్సు ఎవరికీ తెలియదు. కాపుకాయటం ఎప్పుడో మానేసింది. ఉదయం పూట రోజూ కృష్ణకి స్నానానికి వచ్చే అవధానులుగారు చేతులు నొప్పులు పుట్టేదాకా రాళ్లు విసరగా విసరగా గుప్పెడు చింతకాయలు రాలేవి. వాటిని భద్రంగా తడికొంగున మూటగట్టుకెళ్ళి వాళ్లావిడకిస్తే ఆవిడ, కృష్ణమ్మ ఇవాళ పచ్చడికిచ్చిందా అంటే అవధానులుగారు ఆ మాటల్ని తిరిగేసి, రేపు పప్పు చేసుకోమంది అనేవాడు. 10 గంటల ప్రాంతాన ఆ చింతచెట్టు నీడన సంచలనం మొదలవుతుంది. పుట్టలోకొచ్చే చీమల్లా ఒకళ్ల వెనకాల ఒకళ్ళు అక్కడికి చేరుకుంటారు. 2-3 జట్లుగా విడిపోతారు. ఆ నేల మీదే చతికినపడి పేకాట మొదలేస్తారు. కొమ్మల మధ్య నుంచి ఎండపొడ చురుక్కుమని పొడుస్తున్నా లెక్క చేయకుండా దీక్షగా సాగుతున్న పేకాట యజ్ఞవేదిక దగ్గరకు నిదానంగా నడుచొస్తాడు పుణుకుల సుబ్బాయి. కుడిచేతిలో వేడివేడి పుణుకుల పుట్ట ఘుమాయిస్తుండగా ఎడంచేత మాసికలు పడ్డ పాతగుడ్డనొకదాన్ని ధరించి ఆ గుడ్డతో ఆ బుట్ట మీద అటూ ఇటూ ఆడిస్తూ ప్రత్యక్షమవుతాడు సుబ్బాయి. ఆ పాతగుడ్డ అలా గాల్లో ఆడించటంలో క్రిమికీటకాదులను పారదోలటమే కాకుండా పుణుకుల ఘుమఘుమని నలుదిక్కులకి విస్తరింపచేసే ప్రయత్నం కూడా ఉంది. ఆ ఘుమఘుమ గాలిలో పరిగెత్తుకొచ్చి ముక్కుకు సోకటంతోటే అక్కడి జనానికందరికీ ఒళ్ళు జలధరించి

0: కడుపులో జఠరాగ్ని ఉవ్వెత్తున లేచేది. ఒరే సుబ్బాయ్, ముందిటివ్వరా, ఏ నాకిచ్చెళ్ళహే, ఇటు రమ్మంటుంటే. ఇలా అన్ని దిక్కుల నుంచి ఆపకుండా వస్తున్న అరుపులు కేకలు అందుకున్న సుబ్బాయి, అయా వచ్చే, ఇదిగో ఇక్కడే, ముందు మీకే, ఇదిగో ఆగు అంటూ ఎక్కడికక్కడ సమాధానాలు చెప్తూ మెరుపులా తిరుగుతూ వర్షధారల మధ్య గుర్రాన్ని నడిపే చాకచక్యంతో క్షణాల మీద అందరికీ పుణుకులు అందించేవాడు. కాని పచ్చడికి మహా లోభించేవాడు. మరి కాస్త పచ్చడేయిరా అని ఎవరైనాంటే, ఏటి బాబు, పుణుకులు తింటే బలంగాని పచ్చడి తింటే ఏమొస్తుంది అని విసుక్కుంటూ కాస్త విదిలించేవాడు. ఎంత వేగంతో పుణుకులిచ్చేవాడో అంత వేగంతోనూ డబ్బులు వసూలు చేసేవాడు. పేక కలపనిచ్చేవాడు కాదు, ముక్క వెయ్యనిచ్చేవాడు కాదు. ఆటలో పడి మర్చిపోతారు బాబు అంటూ వెకిలి నవ్వుతో వినయంగా గొంతు మీద కూర్చునేవాడు. ఇంతలో రేవులోకి అవతల బొడ్డు నుంచి పడవొచ్చేది. రయ్యన బాణంలాగా రేవులోకెళ్ళిపోయేవాడు సుబ్బాయి. పుణుకులు, వేడివేడి పుణుకులు అంటూ దిగిన వాళ్లని చుట్టుముట్టేసేవాడు. సామాను సాంతం దింపుకోకుండానే పుణుకులు కొనిపించేవాడు. ఎవరైనా కొనని వాళ్లుంటే వాళ్ల పిల్లల చుట్టూతా బుట్ట చూపిస్తూ ప్రదక్షిణాలు చేసేవాడు. పిల్లల తాకిడికి తట్టుకోలేక చచ్చినట్టు కొనేవాళ్లు. రేవుకి చింతచెట్టుకి 3 సార్లు తిరిగేటప్పటికీ బుట్ట సగం పైగా ఖాళీ అయ్యేది. వేరం కొంచెం మందకొడిగా ఉన్నప్పుడు పేకాట ఆడుతున్న వాళ్ల వెనక చేరి, పోలయ్య గారు, ముక్క తీయండి, ఈ దెబ్బతో ఆటైపోవాలా అనేవాడు. ఆ ముక్కతో ఆటైపోయిందనుకోండి, పోలయ్య అడగకుండానే ఆకులో పుణుకులు పెట్టి ఇచ్చి డబ్బులు వసూలు చేసేవాడు. ఆట పోయి కూర్చున్న వాళ్ల దగ్గరికెళ్ళి వద్దురా అంటున్నా, పచ్చడెక్కివేశాను తీసుకోండి, మళ్లీ ఆటేసేదాకా ఖాళీయేగా అంటూ అంటగట్టేవాడు. సాయంత్రం 3 గంటల వేళ బుట్ట ఖాళీ అయినా సుబ్బాయి అక్కడించి కదిలేవాడు కాదు. అసలు బేరం ఆ తర్వాతే. పేకాట కురుక్షేత్రంలో కాళ్ళు చేతులు విరిగి తల పగిలి అడ్డం పడిపోయిన జనం సుబ్బాయి వైపు దీనంగా చూసి, ఓ 2 రూపాయలు అప్పివ్వరా అని ఎవరైనాంటే, నా దగ్గరేముంటుంది బాబు, పుణుకులమ్ముకునేవాణ్ణి అనేవాడు సుబ్బాయి. ఎవరడిగినా ముందు ఆ వాక్యం తప్పకుండా అనగా ఆ తర్వాత సంభాషణ దాదాపు ఇలా సాగేది. అమ్మకంలో దివ్వరా, అమ్మో ఇదిస్తే బియ్యానికి లేవు బాబు, సాయంత్రానికి ఇస్తాలేరా, ఇప్పుడు మీకిస్తే రేపు మళ్ళీ సరుకేసుకురావాలా, ధరలు మండిపోతున్నాయి బాబు, నీ పావలా వడ్డీ వేసుకోరా. వడ్డీ అసలు మీ దగ్గర ఎక్కడెళ్తుంది బాబు, నా ఇబ్బందే అంటూ బతిమాలించుకుని అప్పులిచ్చేవాడు. పుణుకులమ్మితే 5 రూపాయల లాభం వస్తే రూపాయికి పావలా వడ్డీల మీద 10 మిగిలేది. సాయంత్రానికి వసూళ్లు పూర్తి చేసుకుని చీకటి పడ్డాక సారా కొట్టు దగ్గరకొచ్చేవాడు. డబ్బుల్లేక గిలగిల్లాడే సారా సరసులకి 1/2 రూపాయి వడ్డీల మీద అప్పులిచ్చేవాడు సుబ్బాయి. వసూళ్లు కొంత పంటల్లో సాధించేవాడు. 3 ఏళ్లలో చిల్లర కొట్టు పెట్టాడు సుబ్బాయి. నగలు తాకట్టు పెట్టి అప్పులు తీసుకెళ్లిన వాళ్లు సగం మంది అప్పులు తీర్చలేక నగలు వదిలేసుకునేవారు. అప్పుల కింద కొందరి పొలాలు జప్తైపోగా పుణుకుల సుబ్బాయి ఇప్పుడు 40 ఎకరాలకి 3 భవంతులకి అధిపతి, లక్షల మీద వడ్డీ వ్యాపారం. ఇప్పుడతన్ని ఎవరూ సుబ్బాయి అనరు. వాళ్ల కులం వాళ్లు సుబ్బయ్య అంటే మిగతావారు సుబ్బారావు గారంటారు. మనవలు మనవరాళ్లతో ఘనంగా బతుకుతున్న సుబ్బాయి ఎవర్నీ నమ్మడు. తెల్లవారుజామునే లేచి తలుపులేసుకుని రహస్యంగా 1 గంటసేపు ప్రార్థన చేస్తాడు. నా ప్రార్థనే నా లక్ష్మి అంటాడందరితో. పట్నం కాలేజీలో చదువుకుంటున్న సుబ్బాయి మనవడు తండ్రి తాతలు పెట్టిన బుచ్చయ్య అనే పేరును హేమంత్ కుమార్గా మార్చుకుని సెలవులకి ఇంటికొచ్చాడు. తాతగారి ప్రార్థనా రహస్యం లక్ష్మీ కీలకం కనుక్కుందామని కాపేసి ఓ రోజు తలుపు సందుల్లోంచి బైనాకులర్స్ పెట్టి చూశాడు. లక్ష్మీ రహస్యం తెలిసిపోయింది. సుబ్బారావు గారు అలనాడు పుణుకుల పుట్ట మీద ఆడించిన మాసికల పాత గుడ్డల్ని పూజిస్తున్నారు.
1: ఇంతవరకు పుణుకుల బుట్టలో లచ్చితల్లి కథ విన్నారు. చదివినది వేమూరి సాధన. ఇది ఇయాల్టి కథనం కార్యక్రమము. ఈ కార్యక్రమాన్ని వినలేకపోయినా లేదా మళ్లీ మళ్లీ వినాలంటే యూట్యూబ్కెళ్ళి అలా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం అని టైప్ చేస్తే ఇప్పుడు ప్రసారమైన కథనం కార్యక్రమంతో పాటు ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ప్రసారం చేస్తున్న కార్యక్రమాన్ని వినండి. ఇని గంట గుర్తుపై నొక్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. తిరిగి రేపు రాత్రి 9:30 కథనం కార్యక్రమంలో సత్యం శంకర మంచివారి అమరావతి కథలు సంపుటి నుండి సుడిగుండంలో ముక్కుపుడక ఇంకా ఆరేసిన చీర కథలు వింటారు. చదివినది వేమూరి సాధన. ఇప్పుడు ప్రసారమైన కథనం కార్యక్రమము. తిరిగి రేపు పొద్దుగల 8:30 పునః ప్రసారం. కథనం కార్యక్రమం ప్రతి ఆది సోమవారాలలో రాత్రి 9:30 ప్రసారమవుతుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. ఇగై నుండి కొత్త పాత ముచ్చట్లతో అలరించే కార్యక్రమము. కార్యక్రమంలో ఇవాళ ఎనకటి గ్రామ పాలన గురించి నిర్మల్ జిల్లా సారంగపూర్ గ్రామానికి చెందిన విశ్రాంత ఆర్టీసీ కండక్టర్ కర్ణం కిషన్ రావుతో ముచ్చట. ముచ్చట పెడతారు యు దినేష్.
2: కర్ణం కిషన్ రావు గారు, మీకు నమస్కారం అండి.
3: నమస్తే.
2: మీ తాతలు మీ ముత్తాతలు ఏం చేసేవాళ్ళు?
3: మా తాతలు కూడా పటవారి ఏరియా చేసిండ్రు. నైజాం రాజ్ అప్పటి నుంచి అది వంశ పారంకరంగా నడుస్తున్నది. ఇక మాకు సంబంధించింది 5 ఊర్లుండే. 5 ఊర్లుంటే 2 ఊర్లేమో మా చిన్నానికి ఇచ్చిండ్రు, 2 ఊర్లేమో మా నడిపి ఆయనకి ఇచ్చిండ్రు. అది చించోలి, కంకెట. మా నాన్నకు సారంగపూర్ ఇచ్చిండ్రు, పెద్ద ఆయన కాబట్టి సారంగపూర్ ఇచ్చారు పెద్ద ఊరని. మా నడిపి కాకేమో స్వర్ణావును పుట్టే ఇచ్చిండ్రు, ఇంకొక ఆయనకేమో కంకెటావును జైలు ఇచ్చిండ్రు. పోలీస్ పటేల్ ఉంటుంది, మాలి పటేల్ ఉంటుంది, పటవారి ఉంటుంది. ఈ ఎన్టీ రామారావు ఏం చేసిండు, వతందారి వ్యవస్థ రద్దు చేసుడికి వీళ్ళన్ని పదవులు ఊడిపోయినాయి. అప్పటి నుంచి మండల వ్యవస్థ, ఎంఆర్ఓలు, విఆర్ఓలు వచ్చిండ్రు. అది
2: అయితే ఈ ఊర్లు ఇస్తే ఏం చేసేవాళ్ళు అప్పుడు మీ తండ్రులు?
3: అప్పుడు పటవారిగిరి అంటే ఈ వ్యవసాయం సంబంధించినది, ఏమేం పంటలు పెడుతున్నారు, ఎవరి సర్వే నంబర్ ఏమున్నది, రగ్బా ఎంత ఉన్నది. దాని తర్వాత ఈ పోలీస్ పటేల్ ఏమో సచిన వాళ్ళు ఎవరు ఉన్నారు, వచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారు, ఊర్లో కొత్తగా ఎవరన్నా వస్తే ఆ పేరు రాయించాలా, వాళ్ళు ఎన్ని రోజులు ఉంటారో రాయించాలా. ఇప్పుడు అటువంటిది ఏం లేదు. ఇక పోలీస్ పటేల్ ను తీసేసిన అయితే ఊర్లో ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, అసలు ఏం జరుగుతున్నది ఎవరికి కూడా పత్తా లేదు.
2: అప్పట్లో ఏమన్నా శిస్తులు వసూలు చేసేవాళ్ళు?
3: మా తండ్రి శిస్తు వసూలు చేస్తుండే, తరీది కుస్కీది వసూలు చేసి తహసీల్ ఆఫీసులో కట్టేస్తుండే.
2: గవర్నమెంట్ కి ఇచ్చేసి?
3: గవర్నమెంట్
2: ఇకపోతే అప్పుడు కఠినమైన శిక్షలు ఉండేవి. అట్లా
3: ఆ పైసలకినా వసూలు చేసుకుని తినేస్తే పోలీసుకు రాస్తుండే, పోలీస్ కేసు, కథా కార్ఖానా అవన్నీ ఉంటుండే. ఇక
2: మీరు చూసిండ్రా నిజాం రాజుని?
3: నిజాం రాజుని మేము చూడలేదు. మా తండ్రి రజాకర్ల జమానా చూసిండు.
2: మీ తాతయ్య ఇంకెక్కువ చూసిండచ్చు?
3: మా తాతయ్య మస్తు చూసిండు. రజాకర్లు వస్తుండ్రట, రజాకర్లు వచ్చినప్పుడు వీళ్ళంతా దాగుంటుండ్రట, పెద్ద మనుషులు ఉంటుంది కదా దాచిపెట్టి రజాకర్లు వాళ్ళు పోయిన తర్వాత బయటకు వస్తుండ్రట.
2: నీ ఊర్లో ఈ గడులు ఉన్నాయి, మరి ఈ గడులు ఎవరు కట్టిండ్రు, ఎవరి అసలు? అవి
3: ఈ గడి యాక్చువల్ గా 400 ఇయర్స్ బ్యాక్ ది. అది అయితే అది ఏలమలకు సంబంధించింది అంటారు. ఆ ఏలమలు కొన్ని రోజులు ఇక్కడ పరిపాలన చేసిండ్రు, పోయేటప్పుడు ఈ బ్రాహ్మణులు వాళ్ళకి ఇచ్చేసిపోయినారు. వాళ్ళు
2: బ్రాహ్మణులకు వాళ్ళు ఇచ్చేసేది
3: ఇచ్చేసేళ్ళిపోయినారు. ఈ ఆమె పేరు మీదనే అమ్ముబాయ్ అని ఉంటుండే ఎలమాయ. ఆమె అప్పుడు వర్షాలు పడలేదట, వర్షాలు పడకపోతే ఆమె చరిత్ర ఏమున్నదంటే వర్షం పడని నేను ఇదే తూములో ఉండి చచ్చిపోతా అని ఆమె ప్రతిజ్ఞ చేసి తూములో ఎగుసున్నది. కూసుంటే సాయంత్రం కుంభద్రోణ వర్షము చెరు మొత్తం నిండిపోయింది, ఆమె కూడా అల్లనే చనిపోయింది. ఇక దానికి అమ్ముబాయి చెరు అని పేరు వచ్చింది. అటుంటది
2: ఈ స్వర్ణ అనేది?
3: స్వర్ణ అనేది దీన్ని దాటిన తర్వాత.
2: అది ఎవరు కట్టింది అప్పట్లో?
3: నీలం సంజీవ రెడ్డి జమాలా కట్టింది. అది
2: పేరెందుకు? ఆ పేరెందుకు పెట్టింది మరి? అట్లా ఊరు ఉందని చెప్పేసి పెట్టింది అట్లా?
3: స్వర్ణ ఊరున్నది, అది
2: ఊరుంది కాబట్టి అక్కడ
3: కట్టేశారు.
2: స్వర్ణ ప్రాజెక్ట్ నిర్మించింది మీరు చూసారా, మీ తండ్రి గారు చూసారు?
3: నేను చూసిన. మేము చిండగుండంగా నీలం సంజీవ రెడ్డి వచ్చాడు. నీలం సంజీవ రెడ్డి ఫౌండేషన్ చేసిండు. ఇక్కడ స్కూల్ ఉన్నది, ఆ స్కూల్లో మీటింగ్ పెట్టిండ్రు. మా అక్క డ్యాన్స్ చేసింది, సంజీవ రెడ్డి మెచ్చుకున్నాడు, దగ్గర చిన్నపిల్ల దగ్గర తీసుకున్నాడు, తీసుకుని ఇక పుష్పగుచ్చం ఇచ్చి పోయిండ్రు.
2: అది ఇప్పుడు మరి కోటలు ఉన్నాయి కదా ఈ యలమరాజుల కోటలు, వాటిని మరి మంచి ఆలోచన లేదా?
3: అందులో ఒక 20 కుటుంబాలు ఉంటుండే, 20 కుటుంబాలు. నేనెందుకు పెడతా, నువ్వెందుకు పెడతా, నాకేం చేసేది అంటే అది ఆ స్థితికి వచ్చింది. అది ఎవరు పెట్టే పరిస్థితి లేరు, అందరు కూడా చనిపోయారు, లేరు.
2: ఎందుకు వీడిసిని చేరాదని?
3: సారంగపూర్లో వీడిసే లేదు, కూలిపోతున్నది, ఎవడు పట్టించుకుని లేడు.
2: ఎంత ఎన్ని ఫిట్లు ఉంటుంది ఒక గోడ? అది
3: ఓ చాలా పెద్ద ఉంటది, ఇంతకంటే ఎక్కడే ఉంటది.
2: 5-6 ఫిట్లు ఉంటదా?
3: ఉంటది.
2: అయితే అది కట్టింది కూడా తెలియదు, ఆ గోడలు కట్టింది కూడా
3: వరకు తెలియదు.

0: మీ ఇల్లు ఎవరు కట్టారు?
1: మా ఇల్లు మా తండ్రి కట్టిండు.
0: మొత్తం
1: నారాయణరావు పటవారి అని.
0: ఇట్లా దేంతో కట్టిండు?
1: ఇది డంగుసున్నంతో కట్టిండ్రు. ఇక్కడ పక్కకు ఎంటీ ప్లేస్ ఉండే, ఈ దాటిందాక ఆ ఎంటీ ప్లేస్ లో నడిపిస్తుంది. ఆ డంగుసున్నం తయారు చేసి విటిక పెట్టి డంగుసున్నం వేసి కట్టిండ్రు. ఎండాకాలం కూల్ ఉంటది.
0: ఇప్పటి కాలం పిల్లలకు నచ్చదేమో ఇది.
1: వాళ్ళు చదువుకున్న పిల్లలు ఎక్కడ ఉంటారు? రారు. ఇక మేమే ఉండేది ఇక్కడ.
0: ఎన్ని ఉద్యోగం చేశారు మీరు?
1: నేను 32 ఇయర్స్ నా సర్వీస్. 4 ఏళ్ళు గోదావరికంలో చేసిన, తర్వాత ఆదిలాబాద్ వచ్చినట్టే ఆదిలాబాద్ నే ఉండిపోయినా.
0: మీ తండ్రి అయితే నిజామరాజుల దగ్గర ఉద్యోగం
1: చేశారు? ఉద్యోగం చేశాను.
0: మీరు ఆర్టీసీ?
1: నేను ఆర్టీసీ చేశాను.
0: మరి ఇంకా వేరే ఉద్యోగం అయిపోయాలని ఆలోచన రాలేదు అప్పట్లో? మరి మీ తండ్రి గాని మీ గాని
1: అప్పట్లో వచ్చింది. అప్పుడు వతందారి పోయేటప్పుడు అందరూ అన్నారు, ఈ వతందారి పోయేటట్టున్నది, కొడుకు పేరు మీద రాయు అని. నా పేరు మీద రాయు అంటే ఆయన రాయలే. ఇక అది నేను అటు అయినా, అది ఇది పోయింది అది పోయింది.
0: మీరు ఉర్దూ మీడియం చదువుకున్నారా తెలుగు మీడియం?
1: తెలుగే.
0: మీ నాన్న ఏం చదువుకునే వాళ్ళప్పుడు?
1: మా నాన్న ఉర్దూ మీడియం.
0: ఉర్దూ మీడియం
1: మోడీ ఉంటుండే. అప్పుడు మోడీ భాష అని కొత్తగా ఉంటుండే. ఆ మోడీ భాష దసరాలు ఉంటుండే అన్ని. తర్వాత తెలుగు ఒక పెద్ద మంచి దగ్గర నేర్చుకున్నారు, 4వ తరగతి 5వ తరగతి. అంత గొలుసు రాత ఉంటది. ఉన్నది, కిటికీలో ఉన్నది.
0: మీ పిల్లలు ఏం చేస్తుంటుంటారు?
1: మా పిల్లలు, నాకు ఇద్దరు కొడుకులు ఒక కూతురు, ఒకడేమో చెన్నైలో పోతున్నారు, ఇంకొకడేమో మా హైదరాబాద్ లో మారుతి కంపెనీలో సూపర్వైజర్. మా కూతురేమో ఆదిలాబాద్.
0: మీరు ఏ ఊరు నుంచి అమ్మాయి పెళ్లి చేసుకున్నారు?
1: ఇక్కడ దర్యాపురం అని ఉంటది, ఈ నర్సాపూర్ దగ్గర పక్కకే ఉంటది దర్యాపూర్, రాంపూర్.
0: అప్పుడు మీ వయసు ఏముండే అప్పుడు?
1: అప్పుడు 21 ఏళ్ళు.
0: 21 ఏళ్ళకి పెళ్ళైంది.
1: పెళ్ళి
0: బాల్య వివాహం కాదు మరి మీకు?
1: కాదు, 21 ఇయర్స్.
0: అయితే అప్పుడు చూసిన సారంగపూర్, ఇప్పుడు చూస్తున్న సారంగపూర్ ఎట్లా ఉన్నది?
1: చాలా ఫరక్ ఉన్నది. అప్పుడు ఏమో మామూలుగా కూన పెంకలు, చిన్న చిన్న గుడిసెలు, ఆ రకంగా ఊరుంటుండే. ఇక ఉన్నో లేదేమో బిల్డింగ్లు అవి ఉంటుండే, చాలా తక్కువ, అన్ని కూన పెంకలే ఉంటుండే. ఇక ఇప్పుడు వాళ్ళు వ్యవసాయం చేసి కష్టపడి వాళ్ళు కూడా బిల్డింగ్లు కట్టుకున్నారు, వ్యవసాయంలో మంచిగా సంపాదించుకుంటున్నారు, అందరు ఆనందంగా ఉన్నారు.
0: సారంగపూర్ మరి అప్పుడు బాగా అనిపిస్తుందా, ఇప్పుడు బాగా అనిపిస్తుందా?
1: ఇప్పుడే బాగున్నది. నిర్మల్ పోవాలంటే నడుచుకుంటా పోతుంటుమి, వాగులు వంతలు వస్తే అండ్లకెళ్ళే పోతుంటుమి. ఇక ఇప్పుడు రోడ్లు ఉన్నాయి, ఆటోలు అయినాయి. అప్పుడు ఎవరో ఒకరి దగ్గర జావా ఉంటుండే, ఒకరి దగ్గర జీప్ ఉంటుండే. ఇప్పుడు ఇంటింటికి అయినాయి, ఇంటింటి కార్లు అయినాయి, సైకిల్ మోటార్లు అయినాయి, హాస్పిటల్స్ పోతున్నారు వస్తున్నారు, హైదరాబాద్ పోతున్నారు. ఇప్పుడే లైఫ్ చాలా బాగుంది.
0: మీ తండ్రి ఎంత భూమి సంపాదించారు అప్పట్లో?
1: ఆ పెద్దదే ఉండే, సంపాదించింది ఏం లేదు.
0: ఎంత ఉండే?
1: మా ఇది 30 ఎకరాల భూమి ఉండే.
0: ఇప్పుడు అది ఉందా?
1: 30 ఎకరాలు లేదు, ఎకరంన్నర ఉన్నది.
0: ఎందుకు అట్లా మరి?
1: మా ఇది పెద్ద కుటుంబం.
0: అంటే పంపకాలతోని?
1: అట్లయితే 100 ఎకరాలు ఉండే, ముగ్గురు అన్నదమ్ములు పంచుకోగా మా తండ్రికి 30 ఎకరాలు వచ్చింది.
0: మీ తండ్రి సంతానం?
1: ఆయనకు 7 గురు, 3 ఆడపిల్లలు, 4 కొడుకులు.
0: అట్లా 7 సంతానం కావడం తగ్గిపోతున్నాయి.
1: అన్ని కార్యాలు చేసింది కదా, 40 రూపాయల జీతం వస్తుండే పటవారికి.
0: ఈ అడలి పోచమ్మ పేరుతోని గుడితోని సారంగపూర్ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం, గుర్తింపు ఏర్పడింది. ఆ గుడి ఎప్పుడు నిర్మించారేమని గుర్తుకుందా?
1: ఐడియా లేదు సార్. అడలి పోచమ్మ గుడి నేను చెప్పినట్టు కూన పెంకలుండే, మొదట్లో ఒక చిన్న గుడిసె ఉండే. ఆ గుడిసెలానే దేవి ఉంటుండే, దేవి ఉంటుండే. రాత్రి ఎవరు పౌరులు లేదు, అక్కడ వండులు లేదు. దినం 5 అయింది అంటే అందరు రిటర్న్ వచ్చేస్తుంది, పెద్ద పొలి వస్తుందేమో అని భయంకు. ఇక రాను రాను రాను రాను అక్కడ కుటుంబాలు ఏర్పడ్డాయి, మనుషులు ఉంటున్నారు. దేవి గుడి కూడా బాగానే డెవలప్ అయింది, 2 సార్లు కట్టిండ్రు. ఎప్పుడైతే గుడి బ్రహ్మాండంగా ఉన్నది,
0: పబ్లిక్ బాగా పెరిగిపోయింది,
1: లక్షలు వస్తున్నారు. ఇప్పుడు సమ్మక్క సారక్క దగ్గర ఎట్లయితే 4 రోజుల జాతర, అక్కడ లక్షలు వస్తారు. ఇక్కడ ప్రతి ఆదివారం ఏమన్నా 20,000 30,000 పబ్లిక్ వస్తుంది.
0: ఇది గడులు ఉన్నాయి కదా, ఆ గడులలో ఎప్పుడైనా ఎవరైనా తెలిసో తెలియకనో తవ్వకాలు జరిపినట్టు ఏమన్నా మీకు గుర్తున్నాయా?
1: నేను రాకంటే ముందు తవ్వినరు అంటారు. నేను రాకంటే ఇది గోడ పడిపోయింది కదా ఈ మూలకు, ఆ గోడ తీసేసి తవ్వి చూసిందట. ఏం దొరకలేదో, దొరికిందో దొరకలేదో మనకు తెలియదు. ఇక ఆ తవ్విన ఆయన చనిపోయిండు, వాళ్ళు పోయినరు. ఏమైతే దొరకలేదు అన్నారు.
0: తవ్వకాలు చేసిరు అక్కడ, కొన్ని కనబడుతున్నాయి. అంటే తవ్వకాలు జరుపుతుండగా మరి చుట్టుపక్కల వాళ్ళు ఏం అనలేరు వాళ్ళని?
1: అన్నారు, అన్నారు కానీ వాళ్ళు పెద్ద మనుషులు కాబట్టి ఎవరేమో అడ్డుకోలే.
0: మురుముదురులు దాన్ని ఏమన్నా అభివృద్ధి పరిచే ఆలోచన ఉందా ఈ గ్రామస్తులకు ఏమైనా?
1: ఇక ఊరోళ్ళందరూ అడుగుతున్నారు, ఇది ఊరు మీద ఇయ్యుంది, ఒకటి ఫంక్షన్ హాల్ కడదాము.
0: కూల్ చేసి
1: అంటే మరి అందులో 20 కుటుంబాలు ఉన్నాయి. 20 కుటుంబాలకు తగ్గట్టు వీళ్ళు ఏమి ఇస్తారో, వాళ్ళు ఏం తీసుకుంటారో, ఏం చేస్తారో. ఇక
0: ఇస్తే బ్రాహ్మణులకు చెందాలి?
1: అది బ్రాహ్మణులేదే ఉన్నది,
0: బ్రాహ్మణులేదే.
1: అది
0: వాళ్ళు ఇచ్చేసిపోయారు బ్రాహ్మణులకు,
1: బ్రాహ్మణులకే ఇచ్చేసిపోయారు.
0: వాళ్ళని దాన్ని నీట్ గా చేయడం లేదు కదా,
1: చచ్చిపోయారు అంతా.

0: అన్నాడు. వాళ్ళేడల్లా ఒక సురేష్ అని ఉంటాడు, ఈ హనుమాన్ గుడి చేస్తాడు ఆయన పూజారి. ఆయనకు ఆరోగ్యం మంచిగా ఆయన హైదరాబాద్ పోయిండు. ఆయన లోపల అంతా వాడిపోతే రేకులతోని ఇల్లు కట్టుకున్నాడు, అల్లనే ఉంటాడు, ఒక్కడే మిగిలిండి.
1: అయితే మీరేమన్నారంటే మీ నాన్నగారు మోడీ లిపి రాశారు, అయితే అవి మీకు చదవడం వస్తా?
0: రాదు.
1: అసలు నేర్చుకోలేదు మరి మీ నాన్నగారి దగ్గర నుంచి? అసలు
0: ఆయన చెప్తే కదా మనకు, మాకు కూడా ఇంట్రెస్ట్ లేకుండే ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఈ కౌట్లకు పోయి తైశల్ వసూలు తీసుకురా అంటే పేర్లు రాస్తుండే, ఇగో లింగన్నా గిన్నెయ్యాలా, భోజన్నా గిన్నెయ్యాలా అంటే నేను పోయి ఆ సర్పంచ్ ఇంట్లో కూర్చొని వసూలు చేసుకుని వస్తుండే.
1: అది ఎవరైనా చదివే అవకాశం ఉంది ఆ సారంగపూర్ లో? ఇప్పుడు
0: ఎవరికి రాదు, నాకే రాస్తారు. ఇంకా
1: పుస్తకాలు ఏం చేద్దాం అనుకుంటున్నారు?
0: తీసుకుపోయినరు
1: ఎవరు? తీసుకెళ్ళి
0: గవర్నమెంట్ తీసుకుపోయింది. ఆ పానీలా అందరి సర్వే నంబర్లు ఉంటాయి, అన్ని రికార్డ్స్ ఉంటాయి, అవి తీసుకొని పోయినరు వాళ్ళు.
1: ఇప్పుడు ఉన్నటువంటి ఏమైనా కాపీలు, చిన్న చిన్న రఫ్ కాపీలు లాంటివి?
0: ఆ రఫ్ కాపీలు, పాస్బుక్లు తీసుకుపోని ఉంటాయి కదా, ఆ తీసుకుపోని పాస్బుక్లు అవి ఇవి కాగితాలు
1: భద్రపరిచి ఏం చేస్తారు వాటిని?
0: ఏనే చాలా వరకు అగ్గి పెట్టేసిన, ఇంకా కొన్ని మిగిలినాయి. ఇప్పుడు సారంపూర్ది నక్షా ఉండే, పాతది మ్యాప్, పాతది మ్యాప్ ఎవరు అడిగిండ్రు, నేనేం చేసుకుంటా, తీసుకొని ఇచ్చేసిన. అదే పటవారి
1: మీరున్నారు కాపాడతారు వాటిని.
0: అంతే మరి
1: మన తర్వాత ఎట్లా చేస్తారు వాటిని, ఏం చేస్తారో తెలియదు.
0: ఎవరు రారు, ఎవరు చూడరు,
1: అందరు సిటీ లైఫ్ అలవాటు పడి.
0: మనం ఇక్కడనే పుట్టినాం, ఇక్కడనే పెరిగినాం కాబట్టి మనకు కొంచెం అభిమానం. ఏ వాళ్ళకేముంటది?
1: మీ ఉద్యోగంలో భాగంగా మీరు కండక్టర్ గా పనిచేశారు, ఎన్నో ఊర్లు తిరిగారు, సాధక బాధలు ఎదుర్కొన్నారు. ఎప్పుడైనా బాగా ఆనందం ఇచ్చినటువంటి రోజులు ఏమైనా ఉన్నాయా మీ ఉద్యోగ జీవితంలో?
0: డ్యూటీలో ఉన్నప్పుడు ఆనందమే ఉంటది. ఇప్పుడు పెద్ద మనుషులు ఉంటారు, మనం కండక్టర్, డ్రైవర్ అయితే తన సీట్ లో ఉంటాడు. పెద్ద మనుషులు బ్యాగులు పట్టుకుని వస్తే అందుకునుడు, దిగేటప్పుడు అందించుడు, ఈ రకంగా సేవ చేస్తుంటుంది. నేను గోదావరికి పనిచేసినప్పుడు పావుల పైసలు ఉంటుండే టికెట్.
1: మరి మీ విశ్రాంత జీవితం ఇప్పుడు ఎట్లా నడుస్తుంది?
0: చాలా బాగుంది, టెన్షన్ లేదు. నా ఇది నేను ఆనందం ఉన్నా.
1: 70 సంవత్సరాలు
0: నా భార్య, 70 సంవత్సరాలు ఉంటాయి.
1: ఇంత పెద్ద ఇల్లుని ఆవరించడం అమ్మతో అవుతుందా మీతో అవుతుందా? మరి
0: కాదు, మరి ఏం చేస్తావు,
1: ఎట్లా చేస్తుంది మరి?
0: ఎవరైనా మనిషిని పెట్టి పైన ఓడిపిస్తా, నెలకొకసారి మీదకెక్కి అది చూపిస్తా. ఇక్కడ కూడా ఒక కూలి మనిషి ఉన్నది, ఆమె వచ్చి షాప్ చేసిపోతుంది 2 పూటలు.
1: మీ ఇల్లుతో సమానంగా గానీ మీ ఇల్లు కంటే ముందు కట్టించినటువంటి ఇల్లు ఎన్ని ఉన్నాయి ఇప్పుడు సారంగపూర్?
0: ఇప్పుడా ఒకటి ఉంది అక్కడ బయట స్కూల్ దగ్గర, సేమ్ ఇట్లనే పాత ఇల్లు అది. అదొకటి ఏమన్నా హనుమాన్ లైన్ కల ఉంటే అది వాళ్ళు అన్నదమ్ములు కూలిపేసిండ్రు, అది తీసేసిండ్రు. గోమట్ల ఇల్లు అది ఒక ఇల్లు ఉన్నది.
1: మూడు ఇల్లు మీతో కూల్చేసి
0: బిల్డింగ్లు అయిపోయినాయి అన్ని.
1: ఓకే, ఆనందంగా ఉన్నారు?
0: సంతోషంగా ఉన్నాం, భగవంతుడి దయ వల్ల ఆనందం ఉన్నది.
1: ఎవరన్నా ఈ కార్యక్రమాన్ని విని మిమ్మల్ని అభినందించవచ్చు, మీ నుంచి సలహాలు కూడా తీసుకోవచ్చు. కాబట్టి మీ ఫోన్ నంబర్?
0: నా ఫోన్ నంబర్
1: 9444-02-02-35-35-629-629. ధన్యవాదాలండి.
0: థ్యాంక్ యూ.
2: ఇంతవరకు ఎన్కటి గ్రామ పాలన గురించి నిర్మల్ జిల్లా సారంగపూర్ గ్రామానికి చెందిన విశ్రాంత ఆర్టీసీ కండక్టర్ కర్ణం కిషన్ రావుతో ముచ్చట విన్నారు. ముచ్చట పెట్టింది యువతినేష్. ఇది ఈఎల్టీ ఇగ ఇనుండ్రి కార్యక్రమము. రేపు రాత్రి 9:45 ముచ్చట కార్యక్రమంలో పిల్లల కథలకు పిల్లలే స్ఫూర్తి ప్రధాన ఉపాధ్యాయుడు పిల్లల కథల రచయిత పోరెడ్డి అశోక్తో ముచ్చట పెడతారు కేలెనిన్.

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
0: 9493921891 మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

0: ആകാശവാണി ആദിലാബാദ് 100.2 FM മനസ്സു നിണ്ടാ. సమయం 10 గంటలు కావస్తుంది. మరికొంచెం సేపట్లో జపాన్లో జరగనున్న 20వ ఆసియా క్రీడలు 2026 రోజువారీ ముఖ్యాంశాలు. ఇది ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది.
1: ఏషియన్ గేమ్స్ 2026 ఐచీ నగోయా.
2: जापान में चल रहे 20वें एशियन गेम्स में हर रोज भारतीय एथलीट जिद, जुनून, जतन और जुझा

ആകാശവാണി ആദിലാബാദ് 90.2 FM മനസ്സു നിണ്ട రేడియో మాణిక్యాలు ఆకాశవాణి భాండాగారం నుంచి ఏర్చికూర్చిన అపురూపమైన పాత రేడియో కార్యక్రమాలు వినిపించే కార్యక్రమము. కార్యక్రమంలో ఇవాళ శిశువు జాషువా పద్యాలు, గానం ఘంటసాల.

పిచ్చి తండ్రి, ఏమా ముత్తకులు, ఎవరితో ఈ కేకిసలు? లేదు లేదు, ఏడవకు తండ్రి, ఏడవకు పిచ్చి తండ్రి.

ఇంతవరకు శిశువు జాషువ పద్యాలు విన్నారు. గానం ఘంటసాల. ఇది ఇయాల్టీ రేడియో మాణిక్యాలు కార్యక్రమము. రేడియో మాణిక్యాలు కార్యక్రమము ప్రతి ఆదివారం రాత్రి 10 గంటలకు ప్రసారమవుతుంది. రేపు రాత్రి 10 గంటలకు కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఎంఎస్ సుబ్బలక్ష్మి గాత్రం వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా మధురిమ. పొద్దంతా పనిచేసి అలసిన మనసుకు శరీరానికి హాయిన పాటలు మధురిమలో. ముందుగా అలా చిత్రం నుంచి ఈ పాట.

ఇది మన యాస మన భాష మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా మీరు వింటున్నారు మధురిమ.

కృష్ణుడు చెప్పాడు, ఇతరులు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటే బాధపడకండి, ఎందుకంటే వారి వారి ఆలోచన విధానాలే ఎంతవరకు ఉంటుందో వారు మమ్మల్ని అంతవరకే అర్థం చేసుకోగలరు. అందులో మీ తప్పు ఏమీ లేదు.

ధర్మం అంటే కేవలం పూజలు చేయడం మాత్రమే కాదు, మన మనసులో నిజాయితీని పాటిస్తే అది ధర్మం. మనం మాట్లాడే ప్రతి మాట నిజమైతే అది ధర్మం. మనం చేసే ప్రతి పని న్యాయమైతే అది ధర్మం. మనం వేసే ప్రతి అడుగు సత్యమైతే అది ధర్మం. ధర్మం బయట ఎక్కడో దొరకదు, అది మనం తీసుకునే నిర్ణయంలోనే ఉంటుంది.

ఇది ఇయాల్టీ మధురిమ. తిరిగి రేపు రాత్రి 10:30 మధురిమలో మరిన్ని హాయన పాటలు వినిపిస్తారు. మారేడనేస్తాం. ఇవే కాకుండా మరిన్ని సినీ గీతాల కోసము రేపు పొద్దుగల 8:45 సింగిడిలా, పొజ్జమట్టు 5:00 మాట చెప్పుండ్రీ పాటి నుండిలా, రాత్రి 8:00 ఉషారులో ఉషారైన పాటల్ని, రాత్రి 10:30 మధురిమలో హాయన పాటలు వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. వాతావరణ సూచన: జిల్లాలో రాబోయే 24 గంటల్లో ఆకాశము నిర్మలంగా ఉంటుంది. గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్ గాను, తక్కువ ఉష్ణోగ్రత 21 డిగ్రీల సెల్సియస్ గా నమోదు కావచ్చు. వాతావరణ సూచన విన్నారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. రేపు ప్రసారమే ప్రత్యేక కార్యక్రమాల వివరాలు. రేపు పొద్దుగల 7:10 అంబటాల సంగతులు కార్యక్రమంలో యోగమని అదృష్టం శీర్షికన శలభాసనం, ధనురాసనం, లాభాల గురించి యోగా శిక్షకులు పి తిరుపతి రెడ్డి ప్రసంగం వింటారు. ఆ తర్వాత రెబిస్ వ్యాధి, దాని పరిణామాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి విశ్రాంత వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తొడసం చందుతో ముచ్చట ప్రసారమవుతుంది. ముచ్చట పెడతారు కమలాకర్ రెడ్డి. ఇంకా పెరడి చెట్టు సీనియర్ పాత్రికేయుడు రచయిత మందలపర్తి కిషోర్ అందించిన లఘు ప్రసంగ మాలిక 49వ భాగం ప్రసారమవుతుంది. రేపటి అంశం కృష్ణదేవరాయలు. రేపు జమటు 5:30 నాకు నచ్చిన సినిమా పాటలు కార్యక్రమంలో సోనాలకు చెందిన వైద్య విద్యార్థిని గొల్లపల్లి అక్షరతో ముచ్చట పాటల నడుమ ప్రసారమవుతుంది. ముచ్చట పెడతారు యు దినేష్. రేపు జమటు 6:20 గిరిపదం కార్యక్రమంలో ఇచ్చోడ మండలం మహదాపూర్ గ్రామానికి చెందిన సెడ్మకి శాంబాయి బృందం గోండి భాషలో వినిపించే ఆడుతూ పాడుకునే పాటలు 3వ భాగం వింటారు. ఇంకా మావల మండలము వాఘాపూర్ గ్రామానికి చెందిన సోయం లలిత బృందం గోండి భాషలో పాడిన పెళ్లికూతురి పాటలు 3వ భాగం ప్రసారమవుతాయి. రేపు రాత్రి 7:10 అంబటాల సంగతులు కార్యక్రమం క్షమించండి రేపు రాత్రి 7:15 ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో రసాయన రహిత వ్యవసాయము ప్రాముఖ్యత గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కె రాజశేఖర్తో ముచ్చట ప్రసారమవుతుంది. ముచ్చట పెడతారు కె లెనిన్. ఇంకా నేలకోత సంరక్షణ చర్యల గురించి ఆదిలాబాద్ భూసార పరీక్ష కేంద్రం వ్యవసాయ అధికారిని ఈ సంధ్యారాణితో ముచ్చట ప్రసారమవుతుంది. ముచ్చట పెడతారు సిహెచ్ రమాదేవి. రేపు రాత్రి 9:30 కథనం కార్యక్రమంలో సత్యం శంకర మంచివారి అమరావతి కథలు సంపుటి నుండి సుడిగుండంలో ముక్కుపుడక ఇంకా ఆరేసిన చీర కథలు వింటారు. చదువుతారు వేమూరి సాధన. రేపు రాత్రి 9:45 ముచ్చట కార్యక్రమంలో పిల్లల కథలకు పిల్లలే స్ఫూర్తి. ప్రధాన ఉపాధ్యాయుడు పిల్లల కథల రచయిత పోరెడ్డి అశోక్తో ముచ్చట ప్రసారమవుతుంది. ముచ్చట పెడతారు కేలెనిన్. రేపు రాత్రి 10:00

ఇవి రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. సమయం 11:02 కావస్తుంది. ఇంతటితో 100.2 మెగాహెర్ట్స్పై మైయాల్టీ కార్యక్రమాలు సమాప్తం. తిరిగి రేపొద్దుగల్లా 5:53 ఆకాశవాణి కార్యక్రమాలు మళ్లీ షురవుతాయి. అంతవరకు సెలవు. జై హింద్.